ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శిక సంవత్సరం 1948, భాద్రపద మాసం 15వ రోజు, క్రీస్తు శకం 2026 సెప్టెంబర్ నెల 6వ తేదీ ఆదివారం. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5:58 దాటి 40 సెకండ్లు. మంచి ఆలోచనలతో ముందడుగు వేస్తే మంచి ఫలితాలు తప్పక వస్తాయి. ఈరోజు మీకు ఆనందంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా గడవాలని కోరుకుంటూ ప్రియమైన ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం, శుభోదయం.

వింటున్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: this with Captain Harmanpreet Kaur remaining unbeaten on 18. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో ఆదిత్య గీతాలు మరియు క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. మరి ముందుగా విందాం ఆదిత్య గీతాలు.

శ్రోతలు, తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో ఆదిత్య భక్తి గీతాలు విన్నారు. మరి ఇప్పుడు విందాం క్రైస్తవ భక్తి గీతాలు.

శ్రోతలు ఇంతవరకు క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం 103.5 మెగాహెర్ట్స్ పై ఇప్పుడు విందాం దేశభక్తి గీతం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వంశపారంపర్యంగా సంక్రమించే జన్యుపరమైన రక్త రుగ్మతలను ముందస్తుగా గుర్తించి సరైన వైద్య పర్యవేక్షణ అందించడం కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందించిన వారికి వివిధ విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేయనుంది. ఇక వార్తల్లోని వివరాలు. సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయవాడలో నిన్న నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాజీ రాష్టపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు ఆయన పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: మన జీవితంలో తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు ఆ జన్మకు ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. ఇప్పుడు ఉపాధ్యాయుడు రోల్ పెరిగింది. మీకు ఏ సమాచారం కావాలన్నా మీకు మీ యొక్క క్లాస్ రూమ్ లో పనిచేసే స్టూడెంట్ కి గూగుల్ సమాచారం ఇస్తుంది. ఏఐ ఉపయోగించుకుంటే నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే పరిస్థితి వస్తుంది. కానీ ఎన్ని వచ్చినా మళ్లీ టీచర్ ని సప్లిమెంట్ చేయాలంటే దేనికి సాధ్యం కాదు, అది ఒక టీచర్ వల్లనే సాధ్యం.
0: వికసిత్ భారత్ లక్ష్య సాధనలో సమతుల్య పౌష్టికాహారం అందరికీ అందేలా చూడటం అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు కేంద్ర సమాచార ప్రసార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషకాహారం అంశంపై 5 రోజుల సమగ్ర సమాచార అవగాహన కార్యక్రమం ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 9వ జాతీయ పోషణ మాసం 2026లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, పిల్లలు, కిశోర బాలికలు, గర్భిణీలు, బాలింతలకు తగినంత సమతుల్య పోషకాహారం అందేలా చూడటం ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటిగా ఉండాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఎవరి పట్ల వివక్ష లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా నకిరికల్లో 32 కోట్ల రూపాయలతో నిర్మించిన 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. నకిరికల్ రాజీవ్ గాంధీ మినీ స్టేడియంలో నిర్వహించిన 1000 రోజుల ప్రజాపాలన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, రైతుల కోసం రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, రైతు భరోసా, సన్నవడ్లకు బోనస్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తూ మహిళలకు 1000 బస్సులు కొనిచ్చి ఆర్టీసీకే కిరాయికి పెట్టి ప్రతి నెలా 75,000 రూపాయలు సంపాదించే వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దామని పేర్కొంటూ,
2: 1000 బస్సులు మాడబిడ్డలు కొనిచ్చి అదే ఆర్టీసీకి కిరాయికి పెట్టి నెల నెల 75,000 రూపాయలు సంపాదించే వ్యాపారవేత్తలుగా ఈనాడు మాడబిడ్డల్ని తీర్చిదిద్దినాం. ఇదే కాదు, సోలారు విద్యుత్ ఉత్పత్తి విషయంలో పెట్రోల్ బంకులు నడపడంలో ఆడబిడ్డలకు స్వయంగా వ్యాపారం పెట్టించి 1000 మెగావాట్ల సోలారు విద్యుత్ ఉత్పత్తి చేపించి రాష్ట ప్రభుత్వ విద్యుత్ సంస్థకు అమ్మే విధంగా ఒప్పందాలు చేయించినాం.
0: తలసేమియా, సికిల్సెల్ వంటి వ్యాధులు వంశపారంపర్యంగా సంక్రమించే జన్యుపరమైన రక్త రుగ్మతలని వీటిని ముందస్తుగా గుర్తించి సరైన వైద్య పర్యవేక్షణ అందించడం, బాధిత కుటుంబాలకు జన్యు సలహాలు ఇవ్వడం కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షల పరిధిని మరింత విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లోనే విస్తృతంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలను కేజీహెచ్ వంటి ప్రత్యేక కేంద్రాల్లో పరీక్షించడం ద్వారా వ్యాధులను తొలిదశలోనే గుర్తించే అవకాశం పెరుగుతుంది.

0: అవుతుందని చెప్పారు. బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించడంతో పాటు కుటుంబాలకు అవసరమైన జన్యు సలహాలు అందించడం ద్వారా భవిష్యత్ తరాలపై వ్యాధి ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ శాసనమండలి వర్షాకాల సమావేశాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశించారు. శాసనసభ శాసనమండలి సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సమావేశాల నిర్వహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాన్ని శాసనమండలి కార్యాలయంలో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ సభ్యులు కోరిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. గత సమావేశాల కంటే వేగంగా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. ఈ సమావేశానికి శాసన వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ అధికారులు, డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందిస్తూ వృత్తిపరమైన ప్రతిభను కనబరిచిన పాత్రికేయులను ప్రోత్సహించి వారి సేవలను గుర్తించి గౌరవించేందుకు 2025 సంవత్సరానికి 12 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు అవార్డులు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అవార్డులకు అర్హులైన పాత్రికేయులను ఎంపిక చేసేందుకు ఆయా విభాగాలకు చెందిన జర్నలిస్టుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కెఎస్ విశ్వనాథన్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన జర్నలిస్టులు తమ దరఖాస్తులను ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా నిర్ణీత చిరునామాకు పంపించాలని ఆయన సూచించారు. జర్నలిజం రంగంలో ప్రతిభ కనబరిచిన పాత్రికేయులను గుర్తించి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ అవార్డులను ప్రభుత్వం అందజేయనుందని ఆయన వెల్లడించారు. ఉద్యోగుల జీతాల పెంపు కోసం వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వచ్చే నెల 1వ తేదీ నుంచి 2 డీఏలు చెల్లించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని ఉద్యోగ సంఘాల నేతలతో ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి చర్చించారు. అనంతరం విజయవాడలో నిన్న నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమంలో ఈ వివరాలను ఆయన వెల్లడించారు. 2022కు సంబంధించిన లీవుల మొత్తాన్ని సంక్రాంతికి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తామని, పోలీసులకు ఈ దసరాకు అదనపు సరెండర్ లీవ్ ఇస్తామని తెలిపారు. పెన్షనర్లకు అదనపు క్వాంటం పెన్షన్ను 70 ఏళ్ల వారికి 7 నుంచి 10 శాతానికి, 75 నుంచి 80 ఏళ్ల వారికి 12 శాతం నుంచి 15 శాతానికి పెంచుతామన్నారు. కృత్రిమ మేధ విప్లవంలో హైదరాబాద్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవనుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనుబంధ సంస్థ హైపవర్ వాల్ట్ 70,000 కోట్ల రూపాయలతో ఫ్యూచర్ సిటీలో ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్లోని సచివాలయంలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో టీసీఎస్ ప్రతినిధుల బృందం, రాష్ట ప్రభుత్వ అధికారుల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశానికే ఈ డేటా సెంటర్ చారిత్రాత్మక ప్రాజెక్టుగా నిలుస్తుందన్నారు. తమిళనాడు తీర ప్రాంతం, దాన్ని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వంశపారంపర్యంగా సంక్రమించే జన్యుపరమైన రక్త రుగ్మతలను ముందస్తుగా గుర్తించి సరైన వైద్య పర్యవేక్షణ అందించడం కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జర్నలిజం రంగంలో విశేష

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు. ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్ పై ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ప్రభాత ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు. ఈ 2 కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. ఇక 7:15 ప్రసారమయ్యే ఉదయ తరంగిణి కార్యక్రమంలో సంసారం, శ్రీ వరిగొండ కాంతారావు గారి కథానిక ప్రసారమవుతుంది. అనంతరం వాళ్లెవరు, శ్రీమతి సింగరాజు రమాదేవి గారి కథానిక ప్రసారమవుతుంది ఉదయ తరంగిణి కార్యక్రమంలో. ఇక 8 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బాంబే ఎస్ జయశ్రీ గారి గాత్రం వినవచ్చు. 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 8:30 హలో మనోరంజని శ్రోతలు వాట్సప్ సందేశం ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం. 9:30 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ నడికుడ బాలబాలికలు సమర్పిస్తున్న కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 10:00 మధ్యాహ్నం 12:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 12:40 1:10 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. మధ్యాహ్నం 3:00 నాటిక ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 4:00 వివిధ భారతి వాణిజ్య ప్రసారాలు ముంబై కేంద్రం నుండి ప్రసారం. సాయంత్రం 5:00 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వినవచ్చు.

సాయంత్రం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, రాత్రి 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. రాత్రి 7:45 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వినవచ్చు. రాత్రి 9:00 న్యూస్ 8 9:15 స్పాట్ లైట్. ఈ 2 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 శాస్త్రీయ సంగీతం, 10:00 మధుర గీతాలు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:00 కావస్తుంది. కొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. అనంతరం 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఇప్పుడు వినండి వనపర్తి జిల్లా సమగ్ర నివేదిక. నివేదిక అందిస్తారు జి సుజిత్ శాంతి సుజిత్ గారు.
1: ఎల్నినో కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారుల సూచనల మేరకు ఆరుతడి పంటలను సాగు చేయాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులకు సూచించారు. ఎగువన కర్ణాటక మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు జూరాల శ్రీశైలం ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరి ప్రస్తుతం రైతులకు సాగునీటి విషయంలో కొంత ఊరటనిచ్చినా రానున్న డిసెంబర్ వరకు రైతులకు ప్రజలకు సాగునీరు తాగునీరు అందుతుందా లేదా అన్న సందిగ్ధ పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన నీటిపారుదల సలహా మండలి సమావేశానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి, కొత్తకోట, జోగులాంబ గద్వాల, అచ్చంపేట, అలంపూర్ నియోజకవర్గాల శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, మధుసూదన్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ విజయుడు, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డిలతో కలిసి పాలమూరు రంగారెడ్డి, జూరాల, నెట్టెంపాడు భీమా ప్రాజెక్టులో నీటి లభ్యతకు అనుగుణంగా రైతులకు నీరు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను పెంపొందించుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలని రాష్ట్ర శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. వనపర్తిలోని సమీకృత జిల్లా అధికారుల భవన సముదాయ ఆవరణలో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆధ్వర్యంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసు శాఖ గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రగతి నివేదికను చదివి వినిపించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులను పరామర్శించి వివిధ శాఖల్లో అంకిత భావంతో పనిచేసిన 138 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్నం మహేందర్ రెడ్డి తూడి మేఘారెడ్డిలతో కలిసి లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. తుర్క కాషా ముస్లిం కమ్యూనిటీ సంక్షేమానికి ప్రజాప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ అన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన తుర్క కాషా ముస్లిం వర్గాలకు యాంత్రిక పనిముట్లను అందజేసే కార్యక్రమానికి దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డితో కలిసి మంత్రి అజారుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన 90 మంది తుర్క కాషా కమ్యూనిటీ లబ్ధిదారులకు 54 లక్షల రూపాయల వ్యయంతో ఒక్కో లబ్ధిదారునికి 60,000 విలువైన యూనిట్, 100% సబ్సిడీతో జనరేటర్లు, టూల్ కిట్లను పంపిణీ చేశారు. రాష్ట ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గోపాల్పేట్ గ్రామంలో నిర్వహించిన ఒక సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, ఢిల్లీలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేలను కలిసి వినతి పత్రం అందజేశారు. డాక్టర్ చిన్నారెడ్డి వ్యాఖ్యలు రాష్ట ముఖ్యమంత్రి ప్రతిష్టను, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని వారు పేర్కొన్నారు. భూభారతి భూముల రీసర్వే ప్రక్రియ ద్వారా రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ తెలిపారు. వనపర్తి జిల్లా పరిధిలోని 7 మండలాల్లో గల 7 గ్రామాలలో ప్రభుత్వ సమగ్ర భూభారతి రీసర్వే ద్వారా ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను గుర్తిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వనపర్తి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఆంజనేయులు ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది డిఫాల్ట్ లో ఉన్న 13 రైస్ మిల్లులపై దాడులు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను సుమారు 257 కోట్ల రూపాయల విలువ గల డిఫాల్ట్ రైస్ మిల్లులపై కేసులు నమోదు చేశారు.

ఉత్పత్తి జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు శ్రీ జి శాంతి సుజిత్. వనపర్తి జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:00.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. యువత ప్రపంచానికి నాయకత్వం వహించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలు నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుండి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రయత్నాలను పునరుద్దరించేందుకు అమెరికా ప్రత్యేక రాయబారులతో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ కీలక చర్చలు జరిపారు. దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ T20 మ్యాచ్లో భారత మహిళల జట్టు పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. యువత మునుపటి తరాల కంటే పెద్ద కలలు కనాలని ప్రపంచానికి నాయకత్వం వహించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలు నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రతిష్టాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రగామి కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నప్పుడు భారతీయులు స్థాపించిన కంపెనీలు ప్రపంచాన్ని ఎందుకు నడిపించకూడదని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారతదేశం 7.8% త్రైమాసిక వృద్ధిని నమోదు చేయడం దేశ ఆర్థిక పటిష్టతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించామని, జమ్మూ కశ్మీర్ నుండి ఈశాన్య రాష్ట్రాల వరకు శాంతి పునరుద్దరించబడిందని మోదీ అన్నారు.
1: దునియా భారత్ కో ఫ్రజైల్ ఫైవ్ బతా రహీ థీ, ఆజ్ దునియా భారత్ కో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ బన్నేతే హువే దేఖ్ రహీ. అభీ హఫ్తే భర్ మే హీ భారత్ కీ ఎకానమీ కో లేకర్ కై సారీ పాజిటివ్ ఖబరే ఆయీ. 7.8% క్వార్టర్లీ గ్రోత్ నే దేశ్ కా జోష్ బఢాయా హై. ఆర్ ఇసీ బీచ్ జపనీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కీ రేటింగ్ అప్గ్రేడ్ కర్ ది.
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ గా ఎదిగిందని అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుండి 4 రోజుల పాటు అస్సోం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా చారిత్రక, సామాజిక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలను సందర్శించడంతో పాటు పలు విద్యా, సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఉపరాష్టపతి అస్సాంలోని గౌహటీలోని గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం శ్రీమంత శంకరదేవ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరవుతారు. షిలాంగ్లోని సోసోథామ్ ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి హాజరవుతారు. ఎల్లుండి ఉపరాష్టపతి ఇంఫాల్ను సందర్శిస్తారు. మొయిరాంగ్లోని ఐఎన్ఏ మ్యూజియం, యుద్ద స్మారక చిహ్నాన్ని, అలాగే ఇంపాల్లోని సైనిక పాఠశాలను సందర్శిస్తారు. ఉత్తరప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత రాజ్యసభ ఎంపీ డాక్టర్ దినేష్ శర్మను అండమాన్ నికోబార్ దీవుల నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఈ మేరకు రాష్టపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. అండమాన్ నికోబార్ దీవులకు అక్టోబర్ 2017 నుండి లెఫ్టినెంట్ గవర్నర్గా సేవలందిస్తున్న అడ్మిరల్ రిటైర్డ్ దేవేంద్ర కుమార్ జోషి స్థానంలో డాక్టర్ దినేష్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం గోవా చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయన 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు గోవా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత బీజేపీ నూతన రాష్ట కార్యాలయం అటల్ భవన్ ను ప్రారంభించి పార్టీ రాష్ట కోర్ కమిటీతో సమావేశమవుతారు. రేపు వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించడంతో పాటుగా గోవా పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పురస్కారాన్ని బహూకరిస్తారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ 4 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సౌదీ అరేబియాలోని రియాద్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సౌదీ మంత్రులతో ఉన్నత స్థాయి చర్చలు జరుపుతారు. అలాగే సౌదీలో ఉన్న భారతీయ వ్యాపారవేత్తలు, నిపుణులు, కార్మికులతో ముఖాముఖి సమావేశమవుతారు. విదేశాల్లోని భారతీయ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఈ సమావేశాలు నిదర్శనం.

నిదర్శనమని విదేశాంగ శాఖ పేర్కొంది. మానవ వనరులు, నైపుణ్యాభివృద్ది, పర్యావరణం, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ వ్యవహారాల్లో ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ పర్యటన మరింత బలోపేతం చేయనుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రయత్నాలను పునరుద్దరించేందుకు అమెరికా ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లు మాస్కోలోని క్రెమ్లిన్లో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్తో కీలక చర్చలు జరిపారు. యుఎస్ ప్రతినిధుల పర్యటన సందర్భంగా రష్యా అధ్యకులు పుతిన్ కీవ్పై 3 రోజుల పాటు దాడులు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేయగా, ఉక్రెయిన్ అధ్యకులు జెలెన్స్కీ కూడా రేపటి వరకు మాస్కోపై దాడులు చేయబోమని ప్రకటించారు. రష్యాతో చర్చలు ముగించుకున్న యుఎస్ ప్రతినిధి బృందం శాంతి ప్రక్రియలో భాగంగా మొదటిసారిగా ఉక్రెయిన్లో పర్యటించనుంది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో ఉన్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు 2013 నాటి జీరం లోయ మావోయిస్టు దాడి కేసులో నిందితులైన 10 మందిని దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న మొత్తం 11 మంది నిందితుల్లో ఒకరు విచారణ సమయంలోనే మరణించారు. కోర్టు 2 మహిళలతో సహా 10 మంది నిందితులను 29 మంది హత్యకు, 15 మంది హత్యాయత్నానికి పాల్పడినట్టు దోషులుగా ప్రకటించింది. వీరికి విధించే శిక్షాకాలాన్ని ఈ నెల 16వ తేదీన వెల్లడిస్తుందని కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మే 2013లో కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్పై మావోయిస్టులు జీరం లోయలో దాడి చేశారు. ఈ దారుణ ఘటనలో సీనియర్ కాంగ్రెస్ నాయకులతో సహా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ T20 మ్యాచ్లో భారత మహిళల జట్టు పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 18.1 ఓవర్లలో కేవలం 55 పరుగులకే ఆలౌటైంది. భారత యంగ్ స్పిన్నర్లు శ్రీచరణి, ప్రేమారావత్, చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం 56 పరుగుల లక్ష్యాన్ని భారత్ 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 18 పరుగులతో నాటౌట్గా నిలిచారు. ఈ మ్యాచ్ హర్మన్ ప్రీత్ కు భారత కెప్టెన్ గా 150వ T20 ఇంటర్నేషనల్ కాగా, అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్ గా ఆమె చరిత్ర సృష్టించారు. T20 ఆసియా కప్ లో పాకిస్తాన్ తో జరిగిన 8 మ్యాచ్ల్లో భారత్ కు ఇది 7వ విజయం. ఈశాన్య రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, తూర్పు రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల పాటు అరేబియా సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను IMD కోరింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఉత్తర ముంబైలోని తాండివలిలో 2వ నైపుణ్యాభివృద్ది కేంద్రాన్ని ప్రారంభించారు. ఉత్తర ముంబై వ్యాప్తంగా ఇటువంటి మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు వివిధ సంస్థలు, పారిశ్రామిక సంఘాల భాగస్వామ్యంతో ఉద్యోగ మేళాలు నిర్వహిస్తామని ప్రకటించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. యువత ప్రపంచానికి నాయకత్వం వహించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుండి 4 రోజుల పాటు అసోం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రయత్నాలను పునరుద్దరించేందుకు అమెరికా ప్రత్యేక రాయబారులతో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ కీలక చర్చలు జరిపారు. దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ T20 మ్యాచ్లో భారత మహిళల జట్టు పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఉదయ తరంగిణి. ఉదయ తరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమంలో సంసారం శ్రీ వరిగొండ కాంతారావు గారి కథానిక ప్రసారమవుతుంది. అనంతరం వాళ్లవారు శ్రీమతి సింగరాజు రమాదేవి గారి కథానిక ప్రసారమవుతుంది. ముందుగా విందాం సంసారం శ్రీ వరిగొండ కాంతారావు గారి కథానిక. ఈ కార్యక్రమం వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఇరవై ఒక్క ఏళ్ల విశ్వాసం క్యూర్వెల్ హాస్పిటల్ ఆర్థోపెడిక్స్ లో డాక్టర్ వద్దిరాజు రాకేష్, జనరల్ సర్జరీలో డాక్టర్ వినయ్ బాబు, ఆంకో సర్జరీలో డాక్టర్ హేమంత్ గార్ల విశిష్టమైన సేవలు, ఆధునిక మాడ్యులార్ ఓటి, 24 గంటల ఎమర్జెన్సీ, ఐసీయు, ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సౌకర్యాలు. క్యూర్వెల్ హాస్పిటల్ ఎంజిఎం దగ్గర శ్రీనివాస కాలనీ వరంగల్. ఫోన్ నెంబర్ 9550135343.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
5: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్స్ .co.in.
0: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి సంసారం శ్రీ వరిగొండ కాంతారావు గారి కథానిక.
6: మామిడికాయ పప్పు బాగుంది, భోంచేస్తూ అన్నాడు వేణు. ఎదురింటి ఆంటీ 2 కాయలిచ్చింది. వాళ్ల దొడ్లో కాయలు దింపించారు ఇవాళ, చెప్పింది రమాసుందర్ భర్తకు మరికాస్త పప్పు వడ్డిస్తూ. భోజనాలు పూర్తయ్యాయి. వేణు ఏవో ఆఫీసు కాగితాలు చూచుకుంటున్నాడు. వంటిల్లు సర్దుకుంటూ ఆలోచనల్లో పడిపోయింది రమాసుందరి. నగర శివార్లలో వెలుస్తున్న అనేక అనేక కాలనీల్లో మిత్రబంధ నగరం ఒకటి. వేణు రమాసుందరి ఇటీవలే, అంటే 3 నెలల క్రితం ఈ కాలనీకి మారారు. అది వరకు పాత బస్తీలోనే ఇంటి మీద ఇల్లుండే ప్రాంతంలో అద్దెకుండేవారు. మురుక్ కాలువలు, నీటి ఎద్దడి, జలయుద్ధాలు, వాహనాల వృధా, గోతుల రోడ్లు, కాపురానికి వచ్చిన కొత్తల్లో భరించలేకపోయినా మొగుడి కోసమని సర్ది చెప్పుకుని సర్దుకుపోయింది రమాసుందరి. తూర్పున గోదావరి, పడమల దట్టమైన అడవి, మధ్యలో పచ్చిక బయళ్లు, పొలాలు, చిన్న చిన్న ఊళ్ళు, విసిరేసినట్టుగా ఊరికి దూరంగా అక్కడక్కడ పొలాల మధ్య కట్టుకున్న ఇళ్ళు, పశువులు, అప్పుడప్పుడు దర్శనమిచ్చే వన్యమృగాలు, ఇది రమాసుందరి పుట్టి పెరిగిన వాతావరణం. వాళ్లది గోవులపల్లె. ఆ పల్లెలో బడీ బండలు అంటూ లేదు. శాంతయ్య పంతులు అని పురోహితుడుండేవాడు. వయస్సు 50 పైనే. అతడిది 7 ఏళ్ల పౌరోహిత్యం. పనిని బట్టి 7 ఏళ్లు సైకిల్ మీద తిరుగుతుండేవాడు. అన్నీ బానే ఉన్నా అతడికి సంతానం లేదు. ఊళ్ళో పిల్లలందరినీ తమ పిల్లలుగానే భావించేవారా దంపతులు. పొరుగురికి వెళ్లే పనిలేని రోజున ఊరి పిల్లలందరినీ పోగేసుకొచ్చి ఇంటి వరండాలో కూర్చోబెట్టుకుని తనకొచ్చిన విద్యని తనకు నచ్చిన రీతిలో ఎర్రని ఏగాని తీసుకోకుండా దానం చేసేవాడు. ఓ రోజు వచ్చిన పిల్లాడు ఇంకో రోజు రాడు. ఒక్కో రోజున పట్టుమని 10 మంది కూడా రారు. ఇంకో రోజున ఊరి పిల్లలతో పాటు వాళ్ళిళ్లకొచ్చిన చుట్టాల పిల్లలతో కలిసి 25 మంది వరకు

వచ్చేవారు. వరండా సరిపోకపోతే ఇంటి ముందరి వేప చెట్టు నీడ బడిగా మారిపోయేది. పిల్లలకు కావలసిన పలకలు, బలపాలు, పుస్తకాలు, పెన్సిళ్లు తన ఖర్చు మీదే పట్నం వెళ్లే వాళ్ల ద్వారా తెప్పించి ఇచ్చేవాడు శాంతయ్య. శాంతయ్య భార్య రమణమ్మ భర్తకు తగిన భార్య. చదువుకోవడానికి వచ్చిన పిల్లలకి రోజు ఏదో ఒక తాయిలం చేసి పెట్టేది. సగం మంది పిల్లలు శాంతయ్య చెప్పే చదువు కన్నా రమణమ్మ గారు పెట్టే తాయిలాల మీద ప్రేమతోటే వచ్చేవాళ్లు. పాఠం పూర్తయితే గాని ఆవిడ తాయిలం పెట్టదు. తాయిలం కోసమైనా చచ్చినట్టు పాఠం వినేవాళ్లు పిల్లలు. ఊరి వాళ్లు కూడా తమ పిల్లలకు పంతులు ఉచితంగా చదువు చెప్పడం ఇష్టం లేని కారణంగా కాలాన్ని బట్టి కూరగాయలో, ఆకుకూరలో, కాయలో, పళ్ళో, కందులు, పెసలు వంటి ధాన్యాలు పిల్లల చేత అయ్యవారికి పంపించేవారు. అదిగో ఆ శాంతయ్య గారి దగ్గర ఓం నమహతో మొదలైంది రమాసుందర్ చదువు. 56 అక్షరాలు, గుణింతాలు, ప్రతి అక్షరానికి ఇంకో అక్షరం ఒత్తుగా పెట్టి రాయడం, 100 అంకెల వరకు నేర్వడం ఇత్యాదులన్నీ పలక మీద బలపంతో దిద్దుకొని నేర్చుకుంది. 20 ఎక్కాలని ప్రతి ఎక్కము 20 అంకెల వరకు వరుసగాను తలక్రిందులుగాను అప్పజెప్పడం నేర్చుకుంది. ఆ పైన వారాలు, తిథులు, నెలలు, ఋతువులు, అయనాల పేర్లు, ప్రభవాది 60 సంవత్సరాల పేర్లు, 27 నక్షత్రాల పేర్లు, నవగ్రహాల పేర్లు, 12 రాశుల పేర్లు కంఠోపాఠంగా అప్పజెప్పడం మొదలుపెట్టింది. తెలుగు నెలలు వారాలతో పాటు ఇంగ్లీషు నెలలు వారాల పేర్లు నేర్చేసుకుంది రమాసుందరి. ఇవి కాక రాష్ట్రాల పేర్లు, దేశాలు, ఖండాలు, మహాసముద్రాల పేర్లు కూడా అప్పజెప్పగలుగుతోంది. గోవులపల్లెకు 2 మైళ్ళ అవతల ఉన్న సాధనపల్లెలో జిల్లా పరిషత్తు మాధ్యమిక పాఠశాల ఉండింది. రమాసుందర్ని ఆ బడికి పంపించమని శాంతయ్య గారి సిఫారసు. ఆడపిల్లకంత చదివెందుకని రమాసుందర్ తండ్రి నరహరిరావు భావన. ఉన్నదొక్క నలుసు, దాన్ని పొద్దుటే పురుగూరికి పంపించి సాయంత్రం ఇంటికొచ్చే వరకు ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఉండలేనని తెగేసి చెప్పింది తల్లి ఆదిలక్ష్మి. బడికి వెళ్లి వచ్చే పిల్లలు దారిలో చేసే సాహస కృత్యాల గురించి వినింది రమాసుందరి. చదువు పట్ల కన్నా ఆ సాహస కృత్యాల పట్ల ఏర్పడ్డ ఆకర్షణ కారణంగా సాధన పల్లెకు వెళ్లి చదువుకుంటానని మొండికేసింది రమాసుందరి. శాంతయ్య గారు నరహరిరావుకి, రమణమ్మ గారు ఆదిలక్ష్మికి నచ్చజెప్పిన కారణంగానో, రమాసుందరి మంకుపట్టు కారణంగానో ఆ పిల్ల చదువుకి సాధనపల్లెలో శ్రీకారం చుట్టబడింది. చూస్తూ చూస్తుండగానే కాలం ఇట్టే గడిచిపోయింది. రమాసుందరి 7వ క్లాసులోకి వచ్చింది. దసరా సెలవుల్లో అమ్మకి నాన్నకి పని చెప్పింది. ఈడేరిన పిల్లని పొరుగురి బడికి పంపడానికి వీల్లేదంది ఆదిలక్ష్మి. దాంతో బళ్ళో 8వ తరగతి వరకు ఉన్నా కూడా 7వ క్లాస్ మధ్యలోనే రమాసుందరి చదువుకు గుంటపెట్టి గంట వాయించడం జరిగిపోయింది. ఉదయం 7 అవుతోంది. చలికాలమేమో సూర్యుడు ఆలస్యంగానే నిద్రలేచాడు. వేణు మాత్రం అప్పటికే ఆఫీసుకు వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. ఇంకాస్త తినండి, మళ్లీ 2 దాకా రారు కదా అంటూ తను తెల్లవారగట్లే లేచి వేసిన ఇడ్డెన్లు 2 ప్లేట్లో వడ్డించింది రమాసుందరి. నీవిలా కొసరి కొసరి తినిపిస్తుంటే నేను లావెక్కిపోతున్నాను, బరువు పెరుగుతున్నాను, కొన్నాళ్లకు గున్న ఏనుగులా అయిపోతానేమో అన్నాడు వేణు. మీరెలా ఉన్నా నా కంటికి అందంగానే ఉంటారు నవ్వుతూ అంది రమాసుందరి. అదిగో ఆ నవ్వుతోనే నన్ను పడేశావు అంటూ భార్యను దగ్గరగా లాక్కున్నాడు వేణు. సుతారంగా తప్పించుకుంటూ దూరంగా జరిగి, మీకు ఆఫీస్ టైం అవుతోంది, బయలుదేరండిక అంది రమాసుందరి. వాళ్ల పెళ్ళై 5 ఏళ్లైనా పసిపిల్లల కేరింతలకి వారింకా ద్వారాలు తెరవలేదు. దానికి ఓ కథ ఉంది. వేణు వాళ్ల నాన్నగారు కృష్ణమూర్తి హైస్కూల్ హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యారు. ఆయన ఉద్యోగ జీవితం పోకడపల్లెలో ప్రారంభమైంది. అదో తాలూకా కేంద్రం, పట్నం పోకడలున్న పల్లెటూరు అన్నమాట. సింగిల్ టీచర్ స్కూల్లో మేస్టార్గా చేరిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి హెడ్ మాస్టర్ స్థాయికి చేరుకున్నారు. ఎన్ని బదిలీలైనా, ఎన్ని స్కూళ్లు మారినా ఆయన పోకడపల్లెను వదల్లేదు. కారణం, పెళ్లై కాపురానికి వచ్చిన రుక్మిణి 3 నెలలకే నెల తప్పడం, వైద్య సహాయం తప్పనిసరి అవడం, ఆ పైన 7వ కాన్పు చొప్పున వరుసగా 3 ఆడపిల్లలు, చివరగా వేణును. డాక్టర్ల ఒత్తిడి మేరకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నారు గాని, లేకపోతే సంతానం రైలు పెట్టెలు ఎంత దూరం వెళ్లేవో తెలియదు. ఆ పైన కృష్ణమూర్తి గారి తండ్రి మరణం, తల్లి అనారోగ్యం. స్కూల్ మేస్టార్ జీతంలో ఇంత బలువైన బండిని లాగడం మామూలు కష్టం కాదు కదా. కృష్ణమూర్తి అన్న పేరుకు తగ్గట్టుగా ఆయన ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూనే ఉండేవాడు. 3 ఆడపిల్లల పెళ్లిళ్ళు చేశాడు. జీవితయాత్ర ముగించుకున్న తల్లిని ఘనంగానే సాగనంపాడు. వేణుని ఉన్న ఊళ్ళోనే డిగ్రీ వరకు చదివించాడు. యూనివర్సిటీలో MSc జియాలజీలో సీటు వచ్చింది వేణుకి. అతడికి కెమిస్ట్రీ అంటే ఇష్టం, కానీ అతడికి ఆ సీటు లభించలేదు. నువ్వు చదివేదానికి చేయబోయే ఉద్యోగానికి ఏమీ సంబంధం ఉండదు,
నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేట్.

గ్రాడ్యుయేట్వా కాదా అన్నదే లెక్క అన్నారు కృష్ణమూర్తి గారు. ఆయన మాటే నిజమైంది. ఎంఎస్సీ జియాలజీ చదివాక కంప్యూటర్ సాఫ్ట్వేర్లో బోలెడన్ని డిప్లొమాలు చేశాడు. ప్రస్తుతానికి వేణు బీసీఎం అనే అమెరికన్ కంపెనీలో హార్డ్వేర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. వాళ్ళ అమ్మా నాన్న పడ్డ కష్టాలు కళ్లారా చూశాడు కనుక వేణు పెళ్లైన వెంటనే పిల్లలొద్దనుకున్నాడు. ఏడాది లోపుగా మనవణ్ణి అందివ్వాలన్న నరహరిరావు ఆదిలక్ష్మిల కోరికకి కమిటైపోయింది రమాసుందరి. నీకు చదువులేదు కాబట్టి అవగాహన లేదు అన్నాడు వేణు. నేను చదువుకోలేదని తెలిసే పెళ్లి చేసుకున్నారు మీరు. మీ సంబంధాన్ని మేం వెతుక్కుంటూ రాలేదు. మీరే వెంపర్లాడి మా ఇంటి చుట్టూ 10 సార్లు తిరిగితే కాదనలేక మా నాన్న ఒప్పుకున్నాడు. గుర్తు చేసింది రమాసుందరి. పొరపాటైందిలే అన్నాడు వేణు. నిజానికి వేణు బీఎస్సీ బీఎడ్ చదివిన అమ్మాయిని మాత్రమే చేసుకోవాలనుకున్నాడు. ఉపాధ్యాయునిగా పనిచేసే మహిళకు సంసారాన్ని చక్కదిద్దుకునే సమయం ఉంటుందని అనుభవజ్ఞులు అంటే, తనకంటే ముందు పెళ్లి చేసుకున్న వాళ్లు అంటుంటే విని ఆ నిర్ణయానికి వచ్చాడు. బీఎడ్ చదివిన అమ్మాయిలు ఎంఎస్సీ జియాలజీ వాడిని చేసుకోవడానికి ఇష్టపడకపోవడంతో కొంతమేరకు రాజీపడ్డ వేణు గ్రాడ్యుయేట్ అయితే చాలు అని ప్రకటించాడు. ఓ 5-6 సంబంధాలు చూశాక పెళ్లి చూపుల్లో అమ్మాయి అబ్బాయికి నచ్చడం అంత ప్రధానమైన విషయం కాదని తెలుసుకున్నాడు. మొగలి రేకంటి మొగుణ్ణి పొందడానికి ఆడపిల్లలకి గొబ్బెమ్మల వ్రతమున్నట్టుగా మంచి పెళ్ళాన్ని దొరకడానికి మగపిల్లలకి కూడా ఏమన్నా పూజలు గట్రా ఉన్నాయా అని విచారణ చేస్తున్న సమయంలో దూరపు బంధువుల పెళ్లిలో వేణుకి మెరుపు తీగలా కనపడి మాయమైంది రమాసుందరి. తీగలాగితే డొంక కదులుతుందంటారు. డొంకంతా వెదికి తీగని పట్టుకోవాల్సి వచ్చింది వేణుకి. బంధుత్వాలు తిరగేసిన పెద్దలు రమాసుందరి వేణుకి మరదలు వరసవుతుందని చెప్పడంతో అంబారీనెక్కినంత సంతోషపడ్డాడు వేణు. మా అమ్మాయి పెద్దగా చదువుకోలేదు, మీ మర్యాదలు అవి తెలియకపోతే ఇబ్బంది అన్నారు పిల్లావాళ్లు. అక్షరం ముక్క రాకపోయినా పర్వాలేదు అన్నారు అబ్బాయి వాళ్లు. పట్నం వాళ్లతో మేం తూగలేమన్నారు వాళ్లు. మేమే దిగి వస్తామన్నారు వీళ్లు. కట్న కానుకలు పెద్దగా ఇచ్చుకోలేమన్నారు వాళ్లు. ఎదురు కట్నానికైనా సిద్ధమన్నారు వీళ్లు. పెళ్లి చూపులు పిల్ల మేనమామ ఇంట్లో అంటే పోకడపల్లిలోనే ఏర్పాటు చేశారు. కొత్తగా చూసేదేమీ లేదన్నాడు పెళ్లి కొడుకు. పెద్దల అంగీకారమే నా అంగీకారం అంది పెళ్లి కూతురు. పెళ్లి గోవులపల్లిలోనే చేస్తామన్నారు వాళ్లు. దిగిరాక తప్పింది కాదు వీళ్లకి. సరియైన దారి లేనందున పెళ్లి బస్సు ఊరికి కోసేడు దూరంలోనే ఆగిపోయింది. పెళ్లివారందరినీ ఎడ్లబళ్లల్లో చేరేశారు ఆడపెళ్లివారు. పెళ్లి కొడుకు జీపు మటుకు కష్టం మీద చేరింది పెళ్లివారింటికి. ఆడపెళ్లివారు మర్యాదలు బానే చేశారు. పెళ్లి కూడా అట్టహాసంగా బానే చేశారు. ఉన్నంతలో సౌకర్యాలు బానే చూశారు. అయినా వేణు పెళ్లి ఓ 7 ఏళ్ల పాటు టాక్ ఆఫ్ ది టౌన్ లాగా ఉండిపోయింది వాళ్ల బంధువుల్లో. ఇంత కథని ఒక్క వాక్యంలో పొదిగి దెప్పిందన్నమాట రమాసుందరి. అది కాదు సుందరి, నాకు ప్రమోషన్ వచ్చే వరకు ఆగుదాం అన్నాడు వేణు. ప్రమోషన్కు దీనికి సంబంధమేంటి అడిగింది రమాసుందరి. అంటే మనం ఆర్థికంగా బలపడ్డాక అన్నమాట. బీదవాళ్ళకి పిల్లలుండరా అడిగింది రమాసుందరి. నా భావం నీకు అర్థం కావడం లేదు సుందరి. మన బాల్యం కన్నా మన పిల్లల బాల్యం బాగుండాలని నా ఆకాంక్ష. ఏమో నా బాల్యం నాకు బాగానే ఉండింది అంది. ఇలా దారికి వచ్చేలాగున అనిపించలేదు వేణుకి. ఇంకో పద్ధతి అనుసరిద్దాం అనుకున్నాడు. బజారంతా తిరిగి 12 పుస్తకాలు సంపాదించాడు. స్త్రీలే పిల్లల్ని కనాలా అన్న ప్రశ్న దగ్గర నుంచి పురుషులు కూడా పిల్లల్ని కనే ఏర్పాటు జరిగేదాకా ఆడవాళ్లు పిల్లల్ని కనకూడదు వరకు అనేక ప్రతిపాదనలతో కూడిన స్త్రీల హక్కులకు సంబంధించిన వ్యాసాలున్నాయి ఆ పుస్తకాలలో. ఆ పుస్తకాలన్నిటినీ దగ్గరుండి భార్య చేత చదివించడానికి ఉద్యమించాడు వేణు. కొన్ని వ్యాసాలు ఓ మాదిరిగా అనిపించాయి. కాని పోను తననే విలన్గా చిత్రించే పుస్తకాల్ని తనే తెచ్చి తన భార్య చేత చదివించడం తప్పేమో అనిపించింది అతగాడికి. కొన్ని వ్యాసాలు చదువుతుంటే తల తిరగడం, కడుపులో తిప్పడం మొదలైంది రమాసుందరికి. చివరికి మొగుడికి లొంగిపోయి, మనకి పిల్లలు అసలొద్దన్నా నేనేమీ బాధపడనండి, ఈ పుస్తకాలు మాత్రం చదవమనకండి అంది రమాసుందరి. ఇదంతా గతం. ఇప్పుడు వేణు పిల్లలు కావాలనుకుంటున్నాడు. స్త్రీ తన ప్రాణాన్ని బణంగా పెట్టే మాతృత్వం నాకు అక్కర్లేదంటోంది రమాసుందరి. కాలిది తీసి నెత్తికి రాసుకున్నట్టుంది వేణు పరిస్థితి. 2-3 ఏళ్లలో రావలసిన వేణు ప్రమోషన్ కాస్త అమెరికా కొంపమునగడంతో అటకెక్కింది. ఉన్న ఉద్యోగం పోకుండా చూసుకునేటప్పటికీ చావు తప్పి కన్ను లొట్టబోయినట్లయింది. అందుకే ఉన్నదాంతో తృప్తిపడి సంసారంలో పడిపోదామనుకున్నాడు వేణు. రమాసుందరి కాస్త రివర్స్.

0: మాతృత్వం ఒక వరం అంటూ భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని ప్రకటిస్తూ శ్రీమతి అనసూయమ్మ రచించిన 10 పుస్తకాల శృంఖలను కొని ఆఫీసులో భద్రంగా పెట్టుకున్నాడు వేణు. వచ్చే దశమి సోమవారం ఆ పుస్తకాలను ఇంటికి తెచ్చి రమాసుందర్ చేత చదివించాలని అతగాడి సంకల్పం. ఈలోగా ఆదివారం మధ్యాహ్నం భోజనాలప్పుడు, ఏంటి రమాసుందరి, ఈ మామిడికాయల వంటకాలు తినలేక చస్తున్నాననుకో, ఇప్పటికి వారమైంది, మామిడికాయ పప్పు కందిపప్పుతో ఓ రోజు, పెసరపప్పుతో ఓ రోజు, మైసూర్ పప్పుతో ఓ రోజు, మామిడికాయ తురుముతో పులిహార, మామిడి బచ్చలి పప్పు, మామిడి కొబ్బరి పచ్చడి, మామిడి ఉల్లిపాయ పచ్చడి, మామిడి వంకాయ కూర, ఎదురింటి ఆంటీ ఎన్నికాయలిస్తే మాత్రం ఇలా వండడం భావ్యంగా లేదు అన్నాడు వేణు. ఏం చేయమంటారు చెప్పండి, ఇంటి ముందుకొచ్చే కూరల వాడు రావడం లేదు, మీరు మార్కెట్కు వెళ్లడం మానేశారు, నేను వెళ్ళొద్దామంటే ఈ కాలనీకి అన్ని దూరమేనాయి, ఆటో ఎక్కాలన్నా 60 మైలు వెళ్లాల్సిందే కదా అంది రమాసుందరి. మధ్యాహ్నం 3 గంటలప్పుడు బజారుకెళ్లే పనుంది, అలాగే కూరగాయలు కూడా కొనుక్కొస్తాను అంటూ బయలుదేరాడు వేణు. చిరునవ్వుతో సాగనంపింది రమాసుందరి. దీపాల వేళ ఇంటికొచ్చిన వేణుకి కృష్ణమూర్తి గారు, రుక్మిణమ్మ దర్శనమిచ్చారు. ఏంటమ్మా చెప్పా పెట్టకుండా దిగిపోయారు, ఓ ఫోన్ చేస్తే బస్టాండ్కి వచ్చేవాణిగా. ఏరా శుభవార్త మా కోడలే మాకు చెప్పాలా, నువ్వు ఫోన్ చేయకూడదా అంది రుక్మిణమ్మ. శుభవార్త ఏంటమ్మా అది అడిగాడు వేణు. ఇంకా నటనేనా, మేం నానమ్మ తాతయ్య అవుతున్నామని కోడలు చెప్పేసింది లేరా అంది రుక్మిణమ్మ. నిజమా అన్నట్లు భార్య వైపు చూశాడు సిగ్గుతో తలదించుకుంది రమాసుందరి. రాత్రి పడగదిలో అడిగాడు వేణు, నాకు చెప్పకుండా వాళ్లకు చెప్పడం నన్ను అవమానించడం కాదా? మీకు వారం బట్టి చెబుతూనే ఉన్నాను, మీరే అర్థం చేసుకోలేదు. ఏమిటి పుల్ల మామిడి, ఎదురింటి ఆంటీ ఇచ్చిందన్నావు, అసలు ఈ కాలనీలోనే మామిడి చెట్టు లేదు. మరీ డబాయించకు, అదేం చెట్టు, బెడ్రూమ్ కిటికీలోంచి చూపించాడు వేణు. ఓరి పట్టం మొగుడా, అది అల్లనేరడు. అవును నీవు జాగ్రత్తలేవీ సడలించలేదు కదా, ఎలా సాధ్యమైంది? ఇంతమంది సైనికులు, అంత పెద్ద రక్షణ బలగాలు ఉండగా కూడా దేశంలోకి టెర్రరిస్టులు చొరబడడం లేదు, అలాగే ఇదిను అంది రమాసుందరి. ఇంతకీ 7వ క్లాస్ ఆనర్స్ ముందు ఎంఎస్సీ జియాలజీ ఓడిపోయిందంటావు, అప్పుడు ఓడిపోతేనే ఇప్పుడు గెలవచ్చుగా అంటూ చేతులు జాచింది రమాసుందరి. గెలిపే లక్ష్యంగా ముందుకు కదిలాడు వేణు.
1: శ్రోతలు ఇంతవరకు ఉదయతరంగిణి కార్యక్రమంలో సంసారం శ్రీ వరిగొండ కాంతారావు గారి కథానిక విన్నారు.
2: సంపూర్ణ వైద్యం ఒకే చిరునామా, క్యూర్వెల్ హాస్పిటల్, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ పవన్, డయాబెటిక్ కేర్ లో డాక్టర్ సుమన, రేడియాలజీలో డాక్టర్ సుభాష్ చంద్ర, అనస్థీషియాలో డాక్టర్ మాధవిలత, డాక్టర్ సమ్రాట్, ఆధునిక ల్యాబ్, డిజిటల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, 24/7 ఎమర్జెన్సీ సేవలు. క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నంబర్ 7032812241.
3: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. కేఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్క్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, దూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
4: కేఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
3: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
5: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా, బురద పుల్ల,
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి.

0: సై బాల్
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
5: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి వాళ్ళెవరు, శ్రీమతి సింగరాజు రమాదేవి గారి కథానిక.
6: టాప్మని నుదురు టేబుల్కి కొట్టుకునైన శబ్దంతోనూ, దాని పర్యవసానంగా కట్టిన బొప్పి తాలూకు నొప్పితోనూ మేల్కొని తాను మళ్లీ నిద్రలో జోగి కుర్చీ నుండి ముందుకు జారానని, మూడోసారి తల ముందుకు వాల్చేసి టేబుల్కి కొట్టుకున్నానని గ్రహించాడు చక్రపాణి. ఛ, వెధవ్ ఇన్స్పెక్షన్, 30వ సారి తిట్టుకున్నాడు. ఒక్క వారం నోటీస్తో ఇలా దిగబడిపోతే 6 నెలలుగా పెండింగ్ ఉంచిన ఫైల్స్ అన్ని ఎలా చేస్తామనుకున్నారు హెడ్ ఆఫీస్ వాళ్లు? పైగా ఈ కంప్యూటర్ ప్రింటౌట్లో అన్ని చీమతలకాయంత అక్షరాలు, అర్థం చేసుకుని చదివేసరికి తలప్రాణం తోకకొస్తోంది. సెక్షన్లో ఇద్దరు సెలవులో ఉన్నారు, అన్ని తననెత్తి మీదే పడ్డాయి. కర్మ హాయిగా 9:00 ఫుడ్ కొట్టి బెడ్ ఎక్కే తను ఇలా అర్ధరాత్రి కునుకుపాట్లు పడుతూ ఆఫీస్ పని చేయాల్సి వస్తోంది. టైం చూశాడు, 11:30. పక్క గదిలో భార్య పుష్పవల్లి, కొడుకు సీను గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. తన కష్టం వాళ్లకెందుకు, ఫ్లాస్క్లో ఇంత టీ చేసి పోసింది, పైగా అది చేయటమే ఎక్కువట, ఏమన్నా కారంగా చేయరాదు అంటే గుడ్లుర్ముతూ చూసి అంది. ఇంకా కనీసం 2-3 గంటల పని ఉంది. అమ్మో, ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు. ఫైల్ తెరిచి గబగబా రాయటం మొదలుపెట్టాడు. అలా ఎంతసేపు పనిలో మునిగిపోయాడో కాని హఠాత్తుగా హాల్లో ఏదో చప్పుడైతే లేచాడు చక్రపాణి. టైం చూశాడు, సరిగ్గా 1 గంట. ధబ్, హాల్లో ఏదో చప్పుడైంది. చక్రపాణికి గుండె గుబేల్ మంది. మెల్లగా కుర్చీలోంచి లేచాడు. ధబ్, మళ్లీ అదే చప్పుడు. ఏమయ్యుంటుంది, ఏ బల్లో పిల్లోనా? బల్లె అయితే అంత చప్పుడు రాదు, పిల్లి ఇంట్లోకి ప్రవేశించే అవకాశమే లేదు. కొంపతీసి దొంగ కాదు కదా. గుండె చిక్కబట్టుకుని హాల్లోకి నడిచాడు. అక్కడ సోఫా మించి నేల మీదకి, నేల మించి సోఫా పైకి ఒక 6 ఏళ్ల పిల్లాడు ధబీ ధబీ గెంతుతున్నాడు. పక్క కుర్చీలో సూర్యకాంతానికి బాగా దగ్గర పోలికలతో ఉన్న ఆవిడ కూర్చుని పల్లికాయలు ఒలుచుకుని తింటుంది. పడక కుర్చీలో ఒక ముసలాయన పేపర్ చదువుతున్నాడు. ఎవరు వీళ్లంతా, అసలు ఇంట్లోకి ఎలా వచ్చారు? అడుగుదామంటే నోరు పెగల్లేదు, గొంతు పొడారిపోయి మాట బయటికి రావట్లేదు. నిలువుగుడ్లేసుకుని చూస్తుండిపోయాడు. ఏమిటి, ప్రకాశరావు ఇంకా రాలేదు, రోజు ఈ పాటికల్లో వచ్చేవాడేనే, ముసలాయన అన్నాడు. ఏ, చేతులు దురదగా ఉన్నాయా? ఆ పేకాటాడో 100కి మంగళం పాడిందే ఆ దురద వదలదు కాబోలు, సూర్యకాంతం అంది. వాళ్ళు అసలు చక్రపాణిని చూశారో లేదో కాని ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ల గొడవలో వాళ్లున్నారు. మాటల్లోనే ప్రకాశరావు వచ్చాడు. ఎలా వచ్చాడు, తలుపు తీసుకుని వచ్చాడా? తీస్తే లోపల నుంచి వేసిన తలుపు బయట నుంచి ఎలా తీశాడు? లేదా అసలు తలుపు తీయకుండానే ప్రవేశించాడా? ఇలాంటివన్నీ చక్రపాణికి అర్థం చేసుకునే లోపే ప్రకాశరావు గదిలో ఉన్నాడు. వస్తూనే, ఏమోయ్ రవణ, ఎదురు చూస్తున్నావా? ఇదిగో స్టార్ మూవీస్ లో సినిమా వస్తుంటే చూస్తూ కూర్చున్నా, అందుకే ఆలస్యమైంది అంటూ ఓ కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. ముసలాయన చప్పున జేబులోంచి పేకముక్కలు తీసి కలుపుతూ, ఏం సినిమానోయ్ అన్నాడు. ప్రకాశం జవాబు చెప్పేలోపే నీకింకా ఈ సినిమా పిచ్చి పోలేదా అన్నయ్య సూర్యకాంతం.

అంది. అబ్బో, ఆ పిచ్చే లేకపోతే నేను పిచ్చివాడినైపోతానమ్మా, ముసలాయన వేసిన ముక్కలు అందుకుంటూ అన్నాడు ప్రకాశం. మరే, నీకు సినిమా పిచ్చి, ఆయనకు పేకాట పిచ్చి, ఇదిగో ఈ వెధవకి ఎగిరే పిచ్చి. అప్పటి నుంచి ఆగకుండా సోఫా మీద ఎగురుతున్న పిల్లాడి పిర్ర మీద ఒక్కటి అంటిచ్చింది ఆవిడ. అబ్బా, ఎందుకు కొట్టావమ్మమ్మ, పిల్లాడు అరిచాడు. ఎందుకేమిట్రా వెధవా, ఎగరకురా అంటే వినవు, అలా ఎగిరెగిరి సోఫా కోడు తల కొట్టుకునే కదరా నువ్వు చచ్చింది, సూర్యకాంతం అంది. అప్పటి వరకు సినిమా రీల్ చూస్తున్నట్టు చూసిన చక్రపాణి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. చచ్చిపోయాడా అంటే ఇప్పుడు ఆ పిల్లాడు మనిషి కాదా, దెయ్యమా? చక్రపాణి ఒళ్లంతా చల్లబడిపోయింది. గబుక్కున అక్కడి నుంచి బెడ్రూంలోకి పారిపోదాం అనుకున్నాడు, కాని శరీరం అస్సలు సహకరించలేదు. భూమిలోకి పాతేసిన గెడకర్రలాగా అక్కడే ఉండిపోయింది. కనీసం భార్యనో కొడుకునో కేకేసి పిలుద్దామంటే గొంతు ఎప్పుడో పడిపోయింది. పేకాడుతూనే మళ్లీ అడిగాడు ముసలాయన, ఇంతకీ ఏం సినిమానోయ్? 6th sense అని మన గురించే ఉత్సాహంగా మొదలుపెట్టాడు ప్రకాశం. ఎంతైనా హాలీవుడ్ సినిమానే సినిమా, నాచురల్ గా ఉంటుంది. మన విఠలాచార్య సినిమాలాగా దెయ్యం అనగానే తెల్ల డ్రెస్సులతో కాళ్లు చేతులు లేకుండా తోకలతో చూపించరు. చాలే పోయి చెప్పొచ్చావు, నేను విన్నా ఆ సినిమా గురించి. దానికి డైరెక్టర్ మనవాడే, మనోజ్ నైట్ శ్యామలన్ అని ముసలాయన చెప్పాడు. అవునా, అప్పుడే అనుకున్నా ఇంత బాగా ఉందంటే మన వాళ్ళు ఎవరిదో చేయి ఉండుంటుందని. ప్లేట్ ఫిరాయించాడు ప్రకాశం. సర్లే, ముక్కే షో చూపిస్తా ముసలాయన అంటున్నాడు. ఇదంతా వింటున్న చక్రపాణికి తల తిరిగిపోతోంది. వీళ్ళంతా దెయ్యాలేనా? దెయ్యాలు మామూలు మనుషుల్లాగే మాట్లాడుకుంటూ పేకాడుకుంటూ ఉంటాయా? సినిమాల్లోలా రక్తాలు ఓడుకుంటూ భయంకరంగా ఉండవా? అవును, ఆయనే అన్నాడుగా అదేదో సినిమాలో నాచురల్ గా చాలా బాగా చూపించారని. ఆ సినిమా చూస్తే తెలిసిపోతుంది వీళ్ల గుట్టు. అయినా ఇవి మంచి దెయ్యాలేమో, లేకపోతే అసలు ఈ పాటికి తనని స్వాహా చేసుండేవి కావు. అయినా అసలు వీళ్ళకి నా ఇల్లే దొరికిందా? తను ఇప్పుడు ఏం చేయాలి? ఇంత జరుగుతుంటే అసలు ఆ పుష్పవల్లి ఏం చేస్తోంది? దాని ముద్దు నిద్ర పాడుగాను, కనీసం మధ్యలో బాత్రూమ్ కనైనా లేవదా? అమ్మో, లేవందే మంచిదేమోలే. తనంటే ఏదో మర్యాదగా వాళ్ల జోలికి వెళ్లకుండా ఏదో ఇలా ఉన్నాడు. వాళ్ళు తనను పట్టించుకోలేదు. ఆమె లేచి పెద్ద ధైర్యవంతురాల్లా వాళ్ల మీదకెళ్ళిందనుకో, ఇంకేమైనా ఉందా? పిల్లాడు ఎందుకో గెంతట ఆపాడు. అమ్మమ్మ ఆకలేస్తోంది, ఏదన్నా పెట్టు తొందరగా అన్నాడు. ఇందా పల్లీలు తిను, పల్లీకాయలు వాడి చేతికి అందించింది సూర్యకాంతం. చి, పిచ్చి పల్లీలు నాకొద్దు, ఇంకేమైనా పెట్టు. పెట్టు, ఏడుపు మొదలు పెట్టాడు వాడు. ఇంకేముంది, తినడం గెంతడం ఈ రెండు పనులేగా నీకు. ఆగు, వంటింట్లో ఏమన్నా ఉన్నాయేమో చూస్తాను, లేచింది ఆవిడ. ఏమేవ్, మాకు కూడా కాస్త కాఫీ కలుపు ముసలాయన చెప్పాడు. ఇవాళ్ళ ఆట నాదే. వంటింట్లో నుండి ప్లేట్లో కురుకురే రెండు కప్పుల్లో టీ తెచ్చింది వాళ్ళకి. ఇందా ఫ్లాస్క్లో టీ ఉంటే తెచ్చాను, తాగండి అంది. అమ్మో, నా టీ అరుద్దాం అనుకున్న అరవలే కాగిపోయాడు చక్రపాణి. అంటే వీళ్ళు ఇలా రోజు రాత్రిళ్ళు ఇంట్లో ఉండి అన్ని వాడుకుంటూ తింటూ ఉన్నారా? పగలైతే కనపడలేదు ఎప్పుడు, దెయ్యాలు కదా రాత్రిళ్లే కనబడతాయేమో. తను ఎప్పుడైనా రాత్రి మేలుకునుంటే కదా తెలిసేది. లాభం లేదు, వీళ్ళని తరిమేయాల్సిందే. ఎవరైనా భూతవైద్యుణ్ణి పిలిస్తే అంతే, ఒక మాంచి భూతవైద్యుణ్ణి పిలవాలి. అలా అనుకోగానే కొంచెం ధైర్యం వచ్చింది చక్రపాణికి. శరీరం కాస్త అదుపులోకి వచ్చి రెండడుగులు ముందుకు వేశాడు. ఏమిటి మాటలాగిపోయాయి అనుకుంటూ తలెత్తాడు. వాళ్ళు నలుగురు లేచి నిల్చుని నడుం మీద చేతులుంచుకుని అతడి వంకే చూస్తున్నారు. ముసలాయన ముందుకొస్తూ, ఏమోయ్, భూతవైద్యుణ్ణి పిలుస్తావా? ఏది పిలు చూద్దాం అన్నాడు. సూర్యకాంతం కూడా, నువ్వేదో మంచాడనుకున్న అబ్బాయి, నీ అసలు రంగు ఇదే, నీ పని చెప్తా, ఆగు. పిల్లాడు ఏకంగా కుర్చీ ఎత్తి మీదకొచ్చాడు. హఠాత్తుగా వాళ్లందరి మొహాల మీద కూరలు మొలిచాయి. చాచిన చేతులకు ఇంత బారు గోళ్లు వికృతంగా అరుస్తూ అందరూ మీదకొచ్చేసరికి చక్రపాణి కెవ్వున అరిచి పడిపోయాడు. ఏవండి ఏవండి, లేవండి, పుష్పవల్లి పిలుపుకి లేచాడు. ఏమైందండి, లేవండి, ఏదో తొందరగా వెళ్లాలన్నారుగా ఆఫీస్కి అంటున్న పుష్పవల్లి వైపు వెర్రిచూపులు చూశాడు. నేను ఎక్కడా, ఎక్కడున్నాను? వెర్రి ప్రశ్న వేశాడు. ఎక్కడుండటం ఏంటి నా బొంద, హాయిగా మంచం ఎక్కి నిద్రోయి. కనీసం ఆ గదిలో లైట్ కూడా తీయలేదు, ఫ్లాస్క్లో టీ అలాగే ఉంది. టీ అలాగే ఉందా? టక్కున లేచి కూర్చున్నాడు. అంటే అంటే నాకు రాత్రి వింటున్న పుష్పవల్లి ఒళ్ళు మండిపోయింది. ఏమిటి పిచ్చావని ఎక్కిందా? అసలే ఆఫీస్ పని అలవాట్లేదు, అందులో ఇంటికి తెచ్చి మరీ చేశారు, పైచ్యం చేసిందా ఏంటి అంది. చక్రపాణి పట్టించుకోలేదు. అమ్మయ్యా, నాకు వచ్చింది కలన్నమాట, ఎంత దడుచుకు చచ్చా తెలుసా నిజమనుకుని, కాని నేను మంచం మీదకి ఎలా వచ్చాను? తలాతోకా లేకుండా మాట్లాడుతున్న మొగుడి వంక చూసి, సరే తీరిగ్గా కూర్చుని ఇంకాసిన కలలు కనండి, నేను వంట చేసుకోవాలి, పోబోయింది పుష్పవల్లి. ఆగు, ఎంత భయంకరమైన కలో తెలుసా, నీకైతే గుండె ఆగిపోయేది, నేను కాబట్టి ధైర్యంగా ఎదుర్కొన్నాను అంటూ మొత్తం స్టోరీ చెప్పాడు. అటుగా వచ్చి అంతా విన్న సీన్, నాన్న నువ్వు ఇంగ్లీష్ సినిమాలు ఎప్పుడు చూసారగవు కదా, మరి నీకు 6th sense గురించి ఎలా తెలుసు అని డౌట్ విసిరాడు. ఎలా తెలుసా అంటే నిజంగా

0: అండ్ సినిమా ఉందా? అందులో యాక్టర్ పేరు ఏదో చెప్పాడ్రా. బ్రూస్లీ. అబ్బా, బ్రూస్లీ కాదు నాన్న, నీకు తెలిసింది అదొకటే పేరు, బ్రూస్ విల్లిస్ చెప్పాడు సీను. కానీ నీకు ఇన్ని విషయాలు తెలిసాయంటే నీకు వచ్చింది కళ కాదు అనిపిస్తోంది. సాలోచనగా గడ్డం నిమురుకుంటూ అన్నాడు సీను. మళ్లీ వణుకుడు మొదలైన చక్రపాణికి. అయినా బింకంగా, నీ మొహం నిజంగా అయితే ఫ్లాస్క్ లో టీ మాట అన్నాడు. అవునరా, నిజమే అయితే మన ఇంట్లో అవి రోజు ఉండి ఏమైనా తింటూ ఉంటే నాకు ఈ పాటికి తెలిసేది కదా, ఎప్పుడూ ఏ వస్తువులు మాయమవలేదు, వంతపాడింది పుష్పవల్లి. అదే మరి దెయ్యాలంటే అవి తింటాయి కాని వస్తువులు అలాగే ఉంటాయి, మనకు తెలీదు సీను అన్నాడు. ఒరేయ్, అసలే మీ నాన్న అర్థం లేని కలలేవో కంటుంటే వాటికి తోడు నీ పిచ్చివాగుడు ఒకట. లేవండి లేవండి, కసిరింది పుష్పవల్లి. చక్రపాణికి మాత్రం అనుమానంగానే ఉంది. ఐడియా, సీను అరిచాడు. మమ్మీ, మన ఇంటి ఓనర్ సెల్ నంబర్ ఇవ్వు, ఒక ఫోన్ కాల్ చేయాలి. ఎందుకురా అంటూనే తీసిచ్చింది పుష్పవల్లి. సీను నంబర్ డయల్ చేసి, హలో అంకుల్, నేను శ్రీనివాస్ని, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. మా ముందు ఇంట్లో ఎవరు అద్దెకుండేవాళ్లు? చక్రపాణి, పుష్పవల్లి టెన్షన్ గా వింటున్నారు. ఏమిటి, ఒక ముసలాయినా ముసలావిడా, వాళ్ల మనవడా? ఆహా, కొడుకు కూతురు అమెరికాలో ఉండేవాళ్లా? మూడేళ్ల గ్యాప్ లోనే ముగ్గురు పోయారా? ముసలావిడ అచ్చు సూర్యకాంతంలాగా ఉండేదా? ఇంకా ఏదో అడుగుతున్నాడు సీను. చక్రపాణి ఎప్పుడో స్పృహ తప్పి మంచం మించి కింద పడిపోయాడు.
1: శ్రోతలు, ఇంతవరకు ఉదయతరంగిణి కార్యక్రమంలో వాళ్ళెవరు శ్రీమతి సింగరాజు రమాదేవి గారి కథానిక విన్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
4: ప్రతి బ్యాంకుకి వేర్వేరు కేవైసీ పేపర్లు, అన్నిటికీ ఒకే తాళం ఉంటే బాగుండు.
5: ఉందిగా నాన్న.
4: సీకేవైసీ అంటే?
5: బ్యాంకు మీ కేవైసీ రికార్డ్ వివరాలను సీకేవైసీ రిజిస్ట్రీలో అప్లోడ్ చేస్తుంది. దాంతో మీకు దొరుకుతుంది ఒక ప్రత్యేకమైన 14 అంకెల సీకేవైసీ ఐడి. ఇది అన్ని ఆర్థిక లావాదేవీల్లో చెల్లుతుంది. ఇది ఒక చోట కేవైసీ అప్డేట్ తో మిగతా బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో కూడా అప్డేట్ అయిపోతుంది.
4: ఆర్బీఐ అంటుంది.
5: కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
1: కార్యక్రమంలో ఓ సినీ గీతం విందాం. సంసారం ఒక చదరంగం. ఈ చిత్రం కోసం సుశీల ఆలపించిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.

సంతోషం చిత్రం కోసం కేకే ఉషా పాడిన పాట వినండి. గీతరచన కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్.

సీను చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన వేటూరు గీతం, సంగీతం మణిశర్మ.

ఉదయ తరంగిణి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్ పై ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బాంబే ఎస్ జయశ్రీ గారి గాత్రం విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు, శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బాంబే ఎస్ జయశ్రీ గారి గాత్రం వింటున్నారు.

ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.

శ్రోతలు, ఇంతవరకు ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బాంబే ఎస్ జయశ్రీ గారి గాత్రం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. కొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్, ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

స్వాతి ముత్యం చిత్రంలోని పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న వారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్త, నాగలక్ష్మి, జగదీష్, రేవతి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్య భార్గవి మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్న పాట స్వాతి ముత్యం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన ఆచార్య ఆత్రేయ గీతం, ఇళయరాజా సంగీతం.

0: మాతృత్వం నుండి చిన్నారుల ఆరోగ్యం వరకు క్యూర్వెల్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన డాక్టర్లు గైనకాలజీ మరియు ప్రసూతి సేవల్లో డాక్టర్ హేమా వద్దిరాజు, సంతాన సాఫల్య చికిత్సలో డాక్టర్ అనుషారెడ్డి, పిల్లల వైద్యంలో డాక్టర్ ఆర్ రాహుల్, డాక్టర్ కె సురేష్. 24 గంటల సేవలు, ఎన్ఐసియు, పిఐసియు, ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సౌకర్యాలతో క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజిఎం దగ్గర శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నెంబర్ 7032812241.
1: ప్రతి బ్యాంకుకి వేరు వేరు కేవైసీ పేపర్లు, అన్నిటికి ఒకే తాళం ఉంటే బాగుండు.
2: ఉందిగా నాన్న.
1: సీకేవైసీ అంటే?
2: బ్యాంకు మీ కేవైసీ రికార్డ్ వివరాలను సీకేవైసీ రిజిస్ట్రీలో అప్లోడ్ చేస్తుంది. దాంతో మీకు దొరుకుతుంది ఒక ప్రత్యేకమైన 14 అంకెల సీకేవైసీ ఐడి. ఇది అన్ని ఆర్థిక లావాదేవీల్లో చెల్లుతుంది. ఇది ఒక చోట కేవైసీ అప్డేట్ తో మిగతా బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో కూడా అప్డేట్ అయిపోతుంది.
1: ఆర్బీఐ అంటుంది
2: కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
3: శ్రోతలు హలో, మనరంజని. వాట్సాప్ సందేశం ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీకృష్ణ సత్య చిత్రంలోని పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న వారు మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్, సాయి చరణ్, బృంద, చిన్న మరియు వారి కుటుంబ సభ్యులు. ఇదే పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న వారు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుండి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత. వీరందరి కోసం శ్రీకృష్ణ సత్య ఈ చిత్రంలోని ఈ పాట.

ఏనుగల్ల నుండి సరస్వతి విశ్వనాథ్, శ్రీనవ్య ప్రమోద్, నర్మదా సురేష్, రాధికా రవి, సత్యనారాయణ, భాగ్యలక్ష్మి మరియు వారి మనుమళ్ళు మనవరాళ్ళు వాళ్ళందరి కోసం పాపం పసివాడు ఈ చిత్రంలోని పాటను కోరుతున్నారు. మరి ఇప్పుడు విందాం పాపం పసివాడు ఈ చిత్రం కోసం పి సుశీల ఆలపించిన ఆచార్య ఆత్రేయ గీతం. సంగీతం సత్యం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా August 15 నుంచి September 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: శ్రోతలు హలో, మనోరంజని శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కొన్న సినీ గీతల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినండి, ప్రేమించుకుందాం రా చిత్రంలోని పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న వారు హైదరాబాద్ వనస్థలిపురం నుండి రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృష్ణ, దస్తగిరి, సంధ్య, నరసన్న, శివగంగ మరియు వారి మిత్రులు వీరందరూ కోరుతున్న పాట ప్రేమించుకుందాం రా. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర సంగీత్ సాజిత్ ఆలపించిన భువనచంద్ర గీతం, సంగీతం మహేష్.

సరైనడు చిత్రంలోని పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న వారు నెక్కొండ అండర్ బ్రిడ్జ్ ప్రాంతం నుండి కొత్తకొండ పవన్ కుమార్, స్వప్న, సహస్రవీణ, సుహనశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్న పాట సరైనోడు. ఈ చిత్రం కోసం విశాల్ ఆలపించిన రామజోగేశ్ శాస్త్రి గీతం, తమన్ ఎస్ సంగీతం.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
2: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై హలో మనోరంజని శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, గరానమ్మగుడి చిత్రంలోని పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న వారు కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మోరిపోలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని, అఖిల్ వర్మ, అర్జున్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్న పాట గరానమ్మగుడు. ఈ చిత్రం కోసం నాగూర్బాబు చిత్ర ఆలపించిన భువనచంద్ర గీతం, ఎంఎం కీరవాణి సంగీతం.

వరంగల్ లేబర్ కాలనీ నుండి నారాయణగిరి ప్రకాష్ మరియు వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరు కోరుతున్న పాట ఇష్క్ చిత్రంలోని ఓ మంచి పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్నారు. అలాగే వరంగల్ కాశిబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ, భూవిక, శివకృష్ణ, దీప్తి, హన్సిక, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత్, హర్షిణి, హిమశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరూ ఏదైనా ఒక మంచి పాట మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్నారు. మరి వీరందరి కోసం ఇష్క్ చిత్రం కోసం అద్నాం సామి నిత్యామీనాను ఆలపించిన కృష్ణ చైతన్య గీతం, అనూప్ రూబెన్స్ సంగీతం.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రం

0: చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: హలో మనోరంజన్లో ఇప్పుడు వర్షం చిత్రంలోని పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న వారు జన్గాం జిల్లా జఫర్గఢ్ మండలం షాపల్లి గ్రామం నుండి చింత శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం వర్షం ఈ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా చిత్ర రకీబ్ ఆలం ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వినండి.

పూజ చిత్రంలోని పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్న వారు తెలంగాణ రఘునాథపల్లి గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీత, ప్రణీత్, వెంకన్న మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్న పాట పూజ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణిజయరామ్ ఆలపించిన దాశరథి గీతం, సంగీతం రాజన్ నాగేంద్ర.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా మరుగుల కామరా బురద పుల్లా
2: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: హలో, మనోరంజన్లో చివరిగా విందాం ప్రేమాభిషేకం చిత్రంలోని పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్న వారు భూదాన్ పోచంపల్లి నుండి మాధవి, ఆంజనేయులు, శ్రావణి, వంశీకృష్ణ, అయాన్, అన్విక మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరూ కోరుతున్న పాట ప్రేమాభిషేకం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన డాక్టర్ దాసర్ నారాయణరావు గీతం, చక్రవర్తి సంగీతం.

0: శ్రోతలు ఇంతవరకు హలో మనోరంజని శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిన్నారి లోకం. ఈనాటి చిన్నారి లోకం కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ నడికుడ బాలబాలికలు సమర్పిస్తున్న కదంబ కార్యక్రమం విందాం.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడికుడ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. ఈరోజు మేము చెప్పే శ్లోకాలు, గేయాలు, కథలు, శాస్త్రవేత్తల జీవిత విశేషాలు, పర్యావరణం గురించి, సైన్స్ క్విజ్ గురించి వింటారా మరి? కార్యక్రమంలో ముందుగా భక్తి శ్లోకాలతో మీ ముందుకు వస్తున్నది అనుశ్రీ 10వ తరగతి.
2: భారతీయ విద్యా విధానంలో శ్లోకాలకు ప్రత్యేక స్థానం ఉన్నది. విద్య యొక్క ప్రాధాన్యతను తెలిపే కొన్ని శ్లోకాలను తెలుసుకుందామా మరి. శ్లోకం: సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అర్థం: జ్ఞానానికి ఆది దేవత, కోరినది ఇచ్చినది అయిన ఓ సరస్వతీదేవి, నీకు నా నమస్కారం.

ఉపశాంతే. దీని అర్థం, తెల్లని వస్త్రములు ధరించిన వాడు సర్వవ్యాపుడు, చంద్రుని వంటి కాంతి కలవాడు, నాలుగు చేతులు మరియు ప్రసన్నమైన ముఖం గల వినాయకుడికి చదువులో వచ్చే అనే అడ్డంకు తొలగిపోవడానికి నేను ధ్వనిస్తున్నాను. గురు గౌరవం కోసం గురు శ్లోకం. గురు

0: గురవే నమః. అర్థం: గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే శివుడు, గురువే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం. అటువంటి గురువుకు నా నమస్కారం. ధన్యవాదం.
1: శ్లోకాలకు అర్థాలు చాలా చక్కగా చెప్పావను శ్రీ. ఇప్పుడు పల్లెటూరి పిల్లవాడ గేయంతో మీ ముందుకు వస్తున్నారు హర్షవర్ధన్ 7వ తరగతి మరియు ఆకాష్ 7వ తరగతి.

జీతగాడ కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో. చాలి చాలని చింపులంగి సగము గాలి చల్లగాలి.

జితగాడ చేతి కర్రే తోడైపోయిందా, గుంపు తరలే లొంపులోకి కూర్చున్నావు గుండు మీద, గుంపు తరలే లొంపులోకి కూర్చున్నావు గుండు మీద.

0: ధన్యవాదాలు.
1: చాలా చక్కగా గేయాన్ని పాడారు.
2: ప్రకృతిని కాపాడుకుందాం, పర్యావరణాన్ని రక్షిద్దాం అనే అంశంతో మీ ముందుకు వస్తున్నది మేఘనందిని 9వ తరగతి.
1: ప్రకృతిని కాపాడుకుందాం, ప్లాస్టిక్ రహిత ప్రపంచాన్ని నిర్మిద్దాం. ప్రస్తుతం మన నిత్య జీవితంలో అందుబాటులో ఉంటూ అవసరాలు తీరుస్తున్న సాధనాలలో ప్లాస్టిక్ ఒకటి. పాలిఇథిలిన్, పాలిఇక్రిలిన్, పీవీసీలతో తయారయ్యే పాలిథిన్ సంచులు, డిస్పోజబుల్ గ్లాసులు, ప్లాస్టిక్ పేపర్లు మొదలగునవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఉదయం లేచింది మొదలు పాలు, పెరుగు, టిఫిన్స్, భోజనాల పార్సిళ్లకు, పళ్లకు, తినుబండారాలకు, వస్తు సామాగ్రి మొదలగు వాటికి అన్ని విధాలుగా ప్రతిరోజు ఒక వ్యక్తి 6 నుండి 8 ప్లాస్టిక్ బ్యాగులు వాడుతున్నారు. భారతదేశంలో ప్లాస్టిక్ పరిశ్రమ గణనీయంగా పెరిగింది. ప్లాస్టిక్ నిర్మాణ రంగాలు, వ్యవసాయం, గృహోపకరణాలు, టెలికమ్యూనికేషన్, ప్యాకింగ్ వంటి అన్ని రంగాలలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్ వాడకంలో మన దేశం మిగతా దేశాలతో పోలిస్తే 25 సంవత్సరాలు ముందున్నది. ఇలాగే కొనసాగితే ముందు ముందు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ప్లాస్టికేతర వస్తువుల వినియోగంతో ఎదిగాం. ప్లాస్టిక్ వస్తువుల వినియోగంతో అంతమవుదామా? వాతావరణ పరిరక్షణ ఏ ఒక్కరి వలన సాధ్యం కాదు, అందరితోనే సాధ్యమవుతుంది. భవిష్యత్ తరాలకు ప్లాస్టిక్ సంచులు అణుబాంబు కంటే ప్రమాదకరమైనవని భారత అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది. ప్లాస్టిక్ సంచులను అధికంగా వినియోగించడం, పారవేయడం వలన సరస్సులు, చెరువులు, పట్టణ మురికినీటి వ్యవస్థకు అడ్డంకులు ఏర్పడతాయి. ఇది భవిష్యత్ తరాలకు అణుబాంబు కంటే ఎక్కువ భయాందోళనలు కలిగిస్తుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. పాలిథిన్ సంచులు, గ్లాసుల వలన కలిగే నష్టాలు. పాలిథిన్ సంచులలో ఆహార పదార్థాలు వాడినట్లయితే వాటిలో క్యార్సినోజెనిక్ కారకాల వలన ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. వీటిలో అతివేడి, అతి చల్లని పదార్థాలను వాడటం వలన వైద్య రంగానికి కూడా అంతుచిక్కని వ్యాధులు వస్తున్నాయి. వీటి వలన డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిని పారిశుద్ధ్యంపై ప్రభావం చూపుతున్నది. భూమిపై ఎక్కడ పడితే అక్కడ పడవేయడం వలన ప్లాస్టిక్ పొర ఏర్పడి భూమి నీటిని పీల్చుకునే గుణాన్ని కోల్పోతుంది. ఇది భూగర్భ జలాలపై ప్రభావం చూపుతుంది. ప్లాస్టిక్ వస్తువులను కాల్చడం ద్వారా వెలువడే విషపూరిత వాయువుల మూలాన పర్యావరణం కలుషితమవుతుంది. సముద్ర తీరం వెంబడి కొన్ని కిలోమీటర్లకు ప్లాస్టిక్ పొర విస్తరించి రోజురోజుకు పెరిగి సముద్ర జీవరాశులకు హాని కలిగిస్తున్నాయి. ప్రభుత్వాలు చేపట్టవలసిన చర్యలు. ప్లాస్టిక్ వాడకంపై పూర్తి స్థాయిలో నిరోధించే విధంగా చట్టపరమైన నిబంధనలు అమలు చేయాలి. ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియాల ద్వారా ప్రచారం చేయాలి. ఎల్డిపిఈ కవర్లపై ఉన్న నిషేధాన్ని అమలు చేస్తూ బయోప్లాస్టిక్ వస్తువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. రీసైక్లింగ్ కోడ్ ఉన్న ప్లాస్టిక్ వస్తువులనే మార్కెట్లోకి విడుదల చేయాలి. పౌరులుగా మరి మనం ఏం చేయాలి? విందులు, వినోదాలలో ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లకు బదులుగా స్టీల్ గ్లాసులు, స్టీల్ ప్లేట్లు మరియు విస్తారాకులు మొదలగు వాటిని వాడాలి. విచక్షణతో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, రిడ్యూస్, మళ్లీ వాడడం, రియూస్, తిరిగి పొందడం, రిట్రైవ్, పునరూపకల్పన, రీడిజైన్ చేయడం, రీసైకిల్ అంటే పునః చక్రియం చేయడం లాంటి 5 ప్రక్రియలు. ఫయర్ పరిమితిని అమలు చేయాలి. ప్రతి ఒక్కరూ విధిగా దుకాణాలకు వెళ్లే సమయంలో జనపనార, నూలు సంచులను వెంట తీసుకెళ్లాలి. రీసైక్లింగ్ కోడ్ ఉన్న ప్లాస్టిక్ వస్తువులనే వాడాలి. మా పాఠశాలలో ప్రతి సంవత్సరం ధరిత్రి దినోత్సవాన్ని April 22 జరుపుకొని భూకాలుష్యాన్ని తగ్గించేటట్లు పాటుపడుతున్నాం. చెట్లను పెంచుతున్నాం, బట్ట సంచులనే వాడుతున్నాం, స్టీల్ ప్లేట్లనే వాడుచున్నాం. కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకుని సేంద్రియ ఎరువులను ఉపయోగించి ఎటువంటి రసాయనాలను వాడకుండా ఆకుకూరలు, కూరగాయలను మధ్యాహ్న భోజనానికి వాడుతున్నాం. కాబట్టి మానవాళికి హాని కలిగించే ప్లాస్టిక్ వస్తువులు, పాలిథిన్ సంచులు మొదలైనవి వాడకం నివారించడంలో మీరు వాతావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని, ప్లాస్టికేతర దేశంతో తయారు చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదం. ఇప్పుడు 2 నాగళ్ల కథతో మీ ముందుకు వస్తున్నది 7వ తరగతి చెందిన ఆకాష్.
2: అనగనగా ఒక ఊరిలో ఒక మల్లయ్య ఉండేవాడు. అతడు ఒకే కొలిమిలో 2 మంచి నాగళ్లను తయారు చేశాడు. వాటిని ఎవ్వరికైనా మంచి లాభానికి అమ్మాలని అనుకున్నాడు. నన్ను కష్టపడి పనిచేసే రైతుకు అమ్ము, అక్కడ పొలం దున్ని పంట పండిస్తాను అంది ఒక నాగలి. నేను నీ దగ్గరే ఉంటాను, ఎవ్వరికి అమ్మద్దు నన్ను, నేనే పని చేయను అంది 2వ నాగలి. మల్లయ్య మొదటి నాగలిని అమ్మేసి 2వ దానిని దగ్గరే ఉంచుకున్నాడు. కొంతకాలం గడిచింది. మల్లయ్య దగ్గర ఉండిపోయిన నాగలి రైతు పట్టుకొచ్చిన మొదటి నాగలిని పలకరించింది. నేను తుప్పు పట్టిపోయాను, నువ్వు నిగనిగలాడుతున్నావు, దీనికి కారణం ఏమిటి అని అడిగింది. నేను ఎప్పుడు పని చేస్తుంటాను, అందుకని మెరుస్తున్నాను, నువ్వు ఏ పని చేయకుండా పడి ఉన్నావు, అందుకే తుప్పు పట్టిపోయావు అంది మొదటి నాగలి. 2వ నాగలికి తన తప్పు తెలిసి వచ్చింది. మల్లయ్య మల్లయ్య నన్ను కూడా ఎవ్వరికైనా అమ్ము, కష్టపడి పని చేస్తాను అని అంది. నీతి కష్టపడి పనిచేసే కొద్ది మనిషి జ్ఞానం, నైపుణ్యం మరియు విలువలు పెరుగుతాయి. సోమరితనంతో కూర్చుంటే ఎంతటి వారైనా తమ గుర్తింపును, ప్రకాశాన్ని కోల్పోతాడు. ధన్యవాదం.
1: ఈ కథతో మంచి నీతిని నేర్చుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు 10వ తరగతి చదువుచున్న హరీష్ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తాడు.
0: వర్షాకాలంలో పాటించవలసిన ముఖ్యమైన జాగ్రత్తలను చూద్దామా మరి. వర్షం ప్రకృతి వరం, కానీ నిర్లక్ష్యం చేస్తే అదే ప్రమాదానికి కారణం. జాగ్రత్తే మనకు నిజమైన రక్షణ. ఇప్పుడు ముఖ్యమైన సూచనలను చూద్దాం. శుభ్రమైన నీటిని తాగండి, మరిగించి చల్లార్చి లేదా శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాగండి. తాజా ఆహారాన్ని తీసుకోవాలి. వేడివేడిగా వండిన ఆహారం ఆరోగ్యానికి మంచిది. బయట దొరికే అపరిశుభ్రమైన ఆహారాన్ని నివారించండి. పరిశుభ్రతే ఆరోగ్యానికి పునాది. భోజనానికి ముందు, మరుగుదొడ్డి తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. దోమల నివారణకు చర్యలు తీసుకోండి. ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి. దోమతెరలు, దోమల నివారణ పరికరాలు ఉపయోగించండి. వర్షం నుండి రక్షణ పొందండి. గొడుగు, రెయిన్ కోట్, వాటర్ ప్రూఫ్ చెప్పులను ఉపయోగించండి. తడిసిన బట్టలు వెంటనే మార్చుకోవాలి. శరీరాన్ని పొడిగా ఉంచడం వలన జలుబు, జ్వరం వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో అప్రమత్తంగా ఉండండి. చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర లేదా బహిరంగ ప్రదేశాల్లో నిలబడకండి. నీరు నిలిచిన రోడ్లపై జాగ్రత్తగా నడవండి. గుంతలు, తెరిచి ఉన్న కాలువలు కనిపించక ప్రమాదం జరగవచ్చు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చెత్త, నీరు నిల్వ లేకుండా చూసుకుంటే అనేక వ్యాధులను నివారించవచ్చును. అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. జ్వరం, దగ్గు, విరోచనాలు లేదా తీవ్రమైన అలసటను నిర్లక్ష్యం చేయవద్దు. స్విచ్ బోర్డులకు దూరంగా ఉండాలి. స్విచ్ బోర్డులపై ఒక ట్రాన్స్పరెంట్ కవర్ ను అతికించాలి. దీని ద్వారా కరెంట్ షాక్ రాకుండా ఉంటుంది. వర్షాన్ని ఆస్వాదిద్దాం, కానీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. పరిశుభ్రతను పాటిద్దాం, వ్యాధులను దూరం చేద్దాం. నిల్వ నీటికి చెక్, దోమల వ్యాధులకు బ్రేక్. జాగ్రత్తగా ఉంటే వర్షాకాలం ఆనందకాలం. ఆరోగ్యమే మహాభాగ్యం. వర్షాకాలాన్ని

0: ఆనందంగా గడుపుదాం. ధన్యవాదములు.
1: జాగ్రత్తలు తీసుకుందామా మరి, పొడుపు కథలు విప్పుదాం అనే శీర్షికతో 10వ తరగతి చదువుతున్న ఊమిక, 9వ తరగతి చదువుతున్న సిరి మీ ముందుకు వస్తున్నారు.
2: పొడుపు కథలు విప్పుదామా మరి?
3: విప్పుదాం.
2: నోరు లేదు కాని మాట్లాడుతుంది, ఏమిటది?
3: రేడియో.
2: ఎంత దానం చేసినా తెరగనిది, అంతకంతకు పెరిగేది ఏమిటది?
3: విద్య.
2: ఎక్కలేని చెట్టుకు బుట్టల కొద్ది పువ్వులు, ఏమిటవి?
3: నక్షత్రాలు.
2: తెల్లని పొలంలో నల్లని విత్తనాలు, చేతితో చల్లుతారు నోటితో ఏరుతారు, ఏమిటవి?
3: అక్షరాలు.
2: అన్నను చూస్తే ఉక్రోషం, తమ్ముణ్ణి చూస్తే సంతోషం, ఏమిటది?
3: సూర్యుడు చంద్రుడు.
2: మూడు గదుల కుండ, ముత్యాల కుండ, కుండల్లోన కలదు ముత్యాల పంట, ఏమిటది?
3: దానిమ్మకాయ.
2: ఎంత వాడినా తరగనిది కరగనిది, ఏమిటది?
3: రూపాయి బిల్ల.
2: వరి కాని వరి కాదు ఫిబ్రవరి, ఏమిటో చెప్పు మరి.
3: జనవరి.
2: మణికట్టు పైనుండి మహారాజులాగా పొద్దుతో పాటు పరిగెచ్చుచుండు, ఏమిటది?
3: చేతి గడియారం.
2: రెండక్షరాల పదాన్ని నేను ఇంట్లో మొగ్గను, బయట పువ్వును, ఎండకు వానకు అండగా ఉంటాను, ఎవరిని నేను ఎవరిని?
3: చెత్తిరి.
2: నేను 4 అక్షరాల పదాన్ని మొదటి 2 అక్షరాలు ఒక జంతువు పేరు, అర్థం కాలేదా? గుడిలో ప్రసాదాన్ని.
3: పులిహోర.
2: 3 అక్షరాల పదాన్ని ఎటు నుండి చదివినా ఒకటే, చాలా మందికి నా రుచి ఇష్టం.
3: పులుపు.
2: నేను 4 అక్షరాల పదాన్ని మొదటి 2 అక్షరాలకు అర్థం బాధ దిగులు, చివరి 2 అక్షరాలు కలిపితే కాయల్లో పండ్లలో ఉంటా, ఎవరిని నేను?
3: చింతకాయ.
2: ధన్యవాదం.
1: పొడుపు కథల వలన మనం ఆలోచించే శక్తిని పెంచుకున్నాం కదా. శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రవేత్త గురించి చెప్పడానికి వస్తున్నది వైష్ణవి 10వ తరగతి.
4: భారతదేశం గర్వించదగిన గొప్ప గణిత మేధావి శ్రీనివాస రామానుజన్. ఆయన పూర్తి పేరు శ్రీనివాస రామానుజన్ అయ్యంగర్. ఎటువంటి అధికారిక ఉన్నత గణిత శిక్షణ లేకుండానే స్వయం కృషితో ప్రపంచాన్ని విస్మయపరిచిన అసాధారణ ప్రజ్ఞాశాలి శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజన్ 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని ఈరోడ్ పట్టణంలో ఒక నిరుపేద తమిళ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి శ్రీనివాస అయ్యంగర్ ఒక బట్టల దుకాణంలో గుమస్తగా పనిచేసేవారు. తల్లిగారు కోమల తమ్మాల్. ఈమె మంచి సంగీత విద్వాంసురాలు మరియు గృహిణి. రామానుజన్ స్వస్థలం కుంభకోణం. బాల్యంలో రామానుజన్ సాధారణ పిల్లవాడిలా ఉండేవాడు కాదు. 2 ఏళ్ల వయసులో మచూచి బారిన పడి కోలుకున్నాడు. 3 ఏళ్ల వయసుకు వచ్చే వరకు ఆయన సరిగా మాట్లాడలేకపోయారు. అయితే పాఠశాలలో చేరిన తర్వాత ఇతని మేధస్సు ఉపాధ్యాయులకి ఆశ్చర్యం కలిగించింది. రామానుజన్ కు 11 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఇంటి వద్దకు వచ్చే కాలేజీ విద్యార్థుల గణిత పుస్తకాలు చదవడం ప్రారంభించాడు. 13 ఏళ్ల వయసులో త్రికోణమితి పుస్తకాన్ని పూర్తిగా అధ్యయనం చేసి సొంతంగా సిద్ధాంతాలను కనుగొనడం మొదలు పెట్టారు. 15 ఏళ్ల వయసులో జిఎస్ కార్ అనే సినాప్సిస్ ఆఫ్ ప్యూర్ మ్యాథమెటిక్స్ అనే పుస్తకం ఆయన చేతికి చిక్కింది. ఆ పుస్తకంలో కేవలం ఫలితాలు సూత్రాలు మాత్రమే క్లుప్తంగా ఉండేవి, వాటికి సమాధానాలు నిపుణులు ఉండేవి కాదు. 1913లో రామానుజన్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్ జిహెచ్ ఆర్డి గారికి తన సిద్ధాంతాలతో కూడిన సుదీర్ఘమైన లేఖ రాశారు. ఆ సూత్రాలను చూసి హార్డీ నివ్వేరపోయారు. ఇవి సాధారణ మేధావి రాసేవి కావు, ఎవరో గొప్ప గణితజ్ఞుడు రాసినవి అని గ్రహించి రామానుజన్ ఇంగ్లాండ్ కు ఆహ్వానించారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రముఖ గణిత శాస్త్రచార్యుడైన జిహెచ్ ఆర్డి ఒక సమావేశంలో ప్రసంగిస్తూ ఇటీవల గణిత శాస్త్ర చరిత్రలో నూతన ఆదాయం సృష్టించిన అద్భుత వ్యక్తి ఒకనాడు మద్రాస్ పోర్ట్ ట్రస్ట్ ఆఫీస్ లో పనిచేసిన ఓ చిన్న గుమస్తా అని పేర్కొన్నాడు. ఆ ప్రస్తావనలోని వ్యక్తి మరెవరో కాదు, భారతీయుల ముద్దు బిడ్డ మన బాల మేధావి శ్రీనివాస రామానుజన్ అని తెలిపారు. అలా అత్యంత స్వల్ప వ్యవధిలో సాధారణ స్థాయి నుండి అసాధారణ స్థాయికి ఎదిగిన అనన్య ప్రతిభ మూర్తి శ్రీనివాస రామానుజన్. ఒకే మాట ఒకే బాణం అన్నట్లు గణితమే జీవిత ధ్యేయంగా కలిగిన గణితాభిరాముడు. సంఖ్యల మనసు తెలుసుకొని వాటిని గోపికల తన చుట్టూ తిప్పుకున్న గోవిందుడు. సిద్ధాంతాల హృదయాల్లోకి ప్రవేశించి వాటి అర్థాల్లోని పరమార్థాన్ని ఆవిష్కరించిన సిద్ధార్థుడు. గణిత శాస్త్ర ప్రపంచంలో తనకు తానే అవతరించిన స్వయంభూ. రామానుజన్ లేని గణిత శాస్త్రం అసంపూర్ణం. శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రానికి భారతదేశానికి ఎనలేని ఖ్యాతిని తీసుకొచ్చిన మహోన్నతుడు. ఆయన చేసిన అపారమైన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం రామానుజన్ పుట్టిన రోజు సందర్భంగా నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా 26 డిసెంబర్ 2011 ప్రకటించింది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం 22 డిసెంబర్ నేషనల్ మ్యాథమెటిక్స్ డే జరుపుకొనుచున్నాము. 1920 ఏప్రిల్ 26న తన 33 సంవత్సరాల వయసులోనే రామానుజన్ కన్ను

0: మోశారు. అలా గణిత ప్రపంచాన్ని తన సుగంధంతో ముంచెత్తిన ఓ సుమం రాలిపోయింది. మన భారతదేశంలో ఇంతటి మహోన్నత వ్యక్తి జన్మించడం మన అదృష్టం కదా.
1: రామానుజన్ ఎంత మేధావో తెలిసింది కదా. ఇప్పుడు హంసాకాకి కథను చెప్పటానికి నిషిత 7వ తరగతి మీ ముందుకు వస్తుంది.
2: ఈరోజు మనం హంసాకాకి కథ గురించి తెలుసుకుందామా. ఒక సరస్సు ఒడ్డున ఒక అందమైన హంస ఉండేది. దాన్ని చూసి అక్కడే చెట్టుపై ఉన్న కాకి ఎప్పుడూ అసూయ పడేది. హంస ఎంత తెల్లగా అందంగా ఉందో, అందరూ దాన్నే ఇష్టపడతారు, నేను నల్లగా ఉంటాను, నా గొంతును ఎవ్వరూ ఇష్టపడరు అని బాధపడేది. ఒకరోజు కాకి ఇదే విషయాన్ని హంసతో చెప్తూ, నువ్వే ప్రపంచంలో అత్యంత సంతోషమైన పక్షివి కదా అని అంది. దానికి హంస నవ్వి, నేను అలాగే అనుకున్నాను, కాని నిన్ననే ఓ చిలుకను చూశాను, రెండు రంగులతో భలేగా ఉంది అని చెప్పింది. వెంటనే కాకి చిలుక దగ్గరకు వెళ్లి అడిగితే, నేను నెమలిని చూసే వరకు నాకే అందముందనుకున్నాను, నెమలికి ఎన్ని రంగులో అందరూ దాన్నే ఇష్టపడతారు. వెంటనే కాకి జూకి వెళ్లి నెమలిని అడిగింది, నువ్వే ప్రపంచంలో అందమైన పక్షివి అని. అప్పుడు నెమలి బాధతో, నేను అందంగా ఉన్నందుకే తీసుకొచ్చి పంజరంలో బంధించారు, స్వేచ్ఛగా ఆకాశంలో ఎగిరే నిన్ను ఎవరూ కన్నెత్తి చూడరు, నువ్వే నాకంటే అదృష్టవంతుడివి అని నెమలి చెప్పింది. అప్పుడు కాకి తన విలువేంటో అర్థమైంది. పిల్లలు, ఈ కథ నుంచి మనం నేర్చుకోవలసింది ఏంటో తెలుసా? ఎప్పుడూ మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు. అతడికి నాకంటే ఎక్కువ మార్కులు వచ్చాయి, ఆమెకి నాకంటే ఎక్కువ తెలివితేటలున్నాయి అని ప్రక్కవారిని చూసి మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. ఒక్కొక్కరికి ఒక్కో విషయంలో ప్రతిభ ఉంటుంది. దాన్ని గుర్తించి ఆత్మవిశ్వాసంతో కష్టపడితే మనం అనుకున్న లక్ష్యాలను సులభంగా సాధించవచ్చు. ధన్యవాదాలు.
1: నీతి గమనించారు కదా మిత్రులారా, నిత్య జీవితంలో రసాయన శాస్త్రం మీకు తెలుసా? మీ ముందుకు వస్తున్నారు వైష్ణవి మరియు సిరి.
3: మానవ జీవితంలో ప్రతి కార్యకలాపాన్ని రసాయన శాస్త్రం ప్రభావితం చేస్తుంది. మన చుట్టూ ప్రతి క్షణం ఎన్నో రసాయన పదార్థాలను చూస్తూ ఉంటాం, కానీ గ్రహించలేకపోతున్నాం. అందులో కొన్ని చూద్దామా. మరి ఉల్లిపాయను తరుగుతున్నప్పుడు కళ్ళ వెంట నీరు ఎందుకు వస్తుంది?
0: ఉల్లిపాయలను కోస్తున్నప్పుడు ఘాటు వచ్చి కళ్ళలో నీళ్లు రావడానికి కారణం సిన్ ప్రొపనేథియల్ ఎస్ ఆక్సైడ్ వాయువు. ఉల్లిపాయ కణాలను కట్ చేసినప్పుడు సల్ఫర్ పదార్థాలు ఎంజైమ్లు కలిసి ఈ వాయువును గాలిలోకి విడుదల చేస్తాయి. ఇది కంటిలోని నీటితో కలిసి స్వల్ప ఆమ్లంగా మారి కన్నీలను తెప్పిస్తుంది.
3: బర్త్డే కేక్ గాని మిర్చి బజ్జీ గాని స్పాంజీ లాగా రంధ్రాలు రంధ్రాలుగా ఎందుకు ఉంటాయి?
0: బర్త్డే కేక్ మిర్చి బజ్జీలు తయారీలో బేకింగ్ సోడా సోడియం బైకార్బోనేట్ ను కలుపుతారు. వేడి చేయడం వలన కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడి అది ఆ పదార్థం నుండి రంధ్రాలు చేసుకుని బయటికి పోవడం వలన కేక్ గాని మిర్చి బజ్జీ గాని బోండాలు గాని వ్యాకోచించి మెత్తగా స్పాంజీ వలె రంధ్రాలు రంధ్రాలుగా ఉంటుంది.
3: తేనెటీగ కుడితే ఎందుకు నొప్పి పెడుతుంది?
0: తేనెటీగ కుట్టిన చోట తీవ్రమైన నొప్పి దురద కలుగుతాయి. తేనెటీగ కొండి నుండి మిథానోయిక్ ఆమ్లం ఫార్మిక్ ఆమ్లం మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీని ప్రభావం వలన తీవ్రమైన మంట దురద కలుగుతాయి. బేకింగ్ సోడా సోడియం బైకార్బోనేట్ వంటి బలహీన క్షారాన్ని తేనెటీగ కుట్టిన ప్రదేశంలో రుద్దితే నొప్పి తగ్గుతుంది. ధన్యవాదములు.
1: రసాయన శాస్త్రం ఉపయోగం గురించి తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడు సైన్స్ క్విజ్ తో మీ ముందుకు వస్తున్నారు అఖిరానందన్ 8వ తరగతి.
4: సైన్స్ క్విజ్ మొదలు పెడదామా. మరి సూర్యుని నుండి వచ్చే హానికరమైన అతినీల లోహిత కిరణాల నుండి మనలను రక్షించే పొర ఏది? చెప్పు గీతశ్రీ.
5: ఓజోన్ పొర.
4: కరెక్ట్ ఆన్సర్. పెరుగు తయారీలో ఉపయోగించబడే సూక్ష్మ జీవి ఏది? చెప్పు హర్షవర్ధన్.
5: బ్యాక్టీరియా.
4: కరెక్ట్ ఆన్సర్. వస్తువులను భూమి వైపు లాగే బలాన్ని ఏమంటారు? చెప్పు ఆకాష్.
5: గురుత్వాకర్షణ బలం.
4: కరెక్ట్ ఆన్సర్. నిమ్మకాయలో ఉండే ప్రధాన ఆమ్లం ఏది? చెప్పు కార్తిక్.
6: సిట్రిక్ ఆమ్లం.
4: కరెక్ట్ ఆన్సర్. ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? చెప్పు గీతశ్రీ.
7: థర్మామీటర్.
4: కరెక్ట్ ఆన్సర్. AIR ఫుల్ ఫామ్ చెప్పు ఆకాష్.
8: ఆల్ ఇండియా రేడియో.
4: కరెక్ట్ ఆన్సర్. LPG ఫుల్ ఫామ్ చెప్పు హర్షవర్ధన్.
9: లిక్విడ్ పెట్రోలియం గ్యాస్.
4: కరెక్ట్ ఆన్సర్. CNG ఫుల్ ఫామ్ చెప్పు హర్షవర్ధన్.
10: కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్.
4: కరెక్ట్ ఆన్సర్. WHO ఫుల్ ఫామ్ చెప్పు కార్తిక్.
11: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.
4: కరెక్ట్ ఆన్సర్. UNO ఫుల్ ఫామ్ చెప్పు హర్షవర్ధన్.
12: యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్.
4: కరెక్ట్ ఆన్సర్. వాతావరణ పీడనాన్ని దేనితో కొలుస్తారు? చెప్పు ఆకాష్.
13: బారోమీటర్.
4: కరెక్ట్ ఆన్సర్. సముద్ర మట్టానికి పైన ఉన్న ఎత్తును దేనితో కొలుస్తారు? చెప్పు హర్షవర్ధన్.
13: అల్టీమీటర్.
4: కరెక్ట్ ఆన్సర్. విద్యుత్ ప్రవాహాన్ని దేనితో కొలుస్తారు? చెప్పు గీతశ్రీ.
14: ఆమ్ మీటర్.
4: కరెక్ట్ ఆన్సర్. విద్యుత్ నిరోధ

0: అని దేనితో కొలుస్తారు? చెప్పు కార్తిక్.
1: హోమ్ మీటర్.
0: కరెక్ట్ ఆన్సర్. పొటాన్షియల్ భేదాన్ని దేనితో కొలుస్తారు? చెప్పు గీతశ్రీ.
1: వోల్ట్ మీటర్.
0: కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.
2: ఎన్నో తెలియని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఉల్లిపాయంత ఊరు కథను చెప్పడానికి వస్తున్నాడు హర్షవర్ధన్, 7వ తరగతి.
3: అనగనగా ఒక ఉల్లిపాయంత ఊరు ఉండేది. ఆ ఊరిలో ములకాయంత ముసలమ్మ ఉండేది. ఆ ముసలమ్మకు వంకాయంత వజ్రం దొరికింది. ఆ వంకాయంత వజ్రాన్ని బీరకాయంత బీరువాలో పెట్టి తాటికాయంత తాళం వేసింది. దొండకాయంత దొంగ చూసి వెంటనే తాటికాయంత తాళం పగలగొట్టి వంకాయంత వజ్రాన్ని దొంగలించాడు. ఈ విషయం తెలిసిన ములకాయంత ముసలమ్మకు వెంటనే పొట్లకాయంత పోలీసుకు చెప్పింది. పొట్లకాయంత పోలీసుకు జిడిగింజంత జీబ్ వేసుకొని వచ్చాడు. దొండకాయంత దొంగ దొరకబెట్టాడు. అరెస్టు చేసి జామకాయంత జైల్లో వేసి తాటికాయంత తాళం వేశాడు. వంకాయంత వజ్రాన్ని ములకాయంత ముసలమ్మకిచ్చాడు. కథ యొక్క నీతి: తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు, నిజాయితీకి ఎల్లప్పుడూ మంచి ఫలితం దక్కుతుంది. ధన్యవాదాలు.
2: కథ చాలా బాగుంది కదా పిల్లలు. చివరగా సామాజిక గేయాన్ని పాడడానికి వచ్చేస్తున్నారు అనుశ్రీ, 10వ తరగతి, మరియు బృందం.

0: ధన్యవాదాలు. ధన్యవాదాలు.
1: ఇంతవరకు చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడికుడ విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమము విన్నారు. వ్యాఖ్యానం మేఘనందిని, 9వ తరగతి.
2: కార్యక్రమంలో సినీ గీతం విందాం. లేత మనసులు చిత్రం కోసం పి సుశీల ఆలపించిన ఆరుద్ర గీతం, ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 10 గంటలు దాటి 15 సెకండ్లు. ఇక వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఎక్కువగా సాగేందుకు అధికారులు సహకరించాలని, సమన్వయంతో పనిచేయాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభాపతి గట్టం ప్రసాద్ కుమార్ సూచించారు. రేపు ఉభయ సభల సమాపేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి వారు నిన్న శాసన మండలి కార్యాలయంలో సన్నాహక సమాపేశం నిర్వహించారు. వర్షాకాలం వరిసాగులో 18,250 కోట్ల రూపాయల అంచనా విలువతో 65 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అక్టోబర్ 15 నుంచి వడ్ల కొనుగోళ్లు ప్రారంభమవుతాయని తెలిపారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై అదనపు కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులతో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించి కొత్త పరిశ్రమల ఏర్పాటు ద్వారా రాష్టంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని శ్రీధర్ బాబు చెప్పారు. రాష్ట ప్రభుత్వం వచ్చే డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026 ఏర్పాట్లు, రోడ్ షోలు, ఎంఓయూలపై పరిశ్రమల శాఖ డైరెక్టర్ కార్యాలయంలో శనివారం మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట ప్రణాళిక సంఘం నూతన వైస్ చైర్పర్సన్ గా నియమితులైన గద్వాల విజయలక్ష్మి శనివారం ప్రజాభవన్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కు శాలువ కప్పి పుష్పగుచ్చాన్ని అందజేసి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట సమగ్రాభివృద్ది, సమతౌల్య ప్రగతి లక్ష్యంగా ప్రణాళిక సంఘం మరింత సమర్థవంతంగా పనిచేసేలా కృషి చేయాలని భట్టి ఆకాంక్షించారు. ప్రైవేటు భూములను సెక్షన్ 22A నిషేధిత జాబితాలో చేర్చడంపై తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇందిరాపార్కులో బీజేఎల్పీ నాయకుడు ఆలెటి ఈశ్వర్ రెడ్డి నేతృత్వంలో జరిగిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, వాణిజ్య ప్రయోజనాల కోసం హైడ్రా సెక్షన్ 22A విధానాల దుర్వినియోగం రాజకీయ ఓటమికి దారితీస్తుందని హెచ్చరించారు. మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలకమైన భాగమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ న్యూఢిల్లీలో జరిగిన మెంటల్ హెల్త్ ఆఫ్ యంగ్ ఇండియా సదస్సులో ప్రసంగించారు. జైపూర్లోని సీతాపురలో ఉన్న ఐఓఎన్ డీజిల్ ఇన్ పరీక్షా కేంద్రానికి సంబంధించి అభ్యర్థుల కోసం నీట్ పీజీ 2026 పరీక్షను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ విజయవంతంగా నిర్వహించింది. జైపూర్లోని 5 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష సురక్షితంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగి నిన్న సజావుగా ముగిసిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలియజేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలం సమయం 10 గంటలు దాటి 5 నిమిషాలు. భారతరత్న ఒక జాతి కృతజ్ఞత గాథ ప్రత్యేక ధారావాహిక వింటారు. 4వ భాగం శ్రీ జవహర్లాల్ నెహ్రూ రచన, శ్రీ ఎన్ విజయ రాఘవరెడ్డి వ్యాఖ్యానం, శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్.
1: భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ.
2: గతవారం మనం వృత్తిపరమైన నిబద్ధత నైతికతలకు రూపమైన అపర భగీరథుడు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి సమగ్ర జీవితాన్ని ఆవిష్కరించుకున్నాం. ఈరోజు ఆ ప్రవాహాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ నవభారత స్వప్న శిల్పి, స్వతంత్ర భారతదేశపు ప్రథమ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి సమగ్ర జీవితాన్ని, ఆయన నమ్మిన ప్రజాస్వామ్య నిర్మాణం, శాస్త్రీయ దృక్పథాల గురించి తెలుసుకుందాం.

ఆనకట్టలు, ఫ్యాక్టరీలు ఒకవైపు రూపుదిద్దుకుంటుంటే శతాబ్దాల పరాయి పాలనతో నిరక్షరాస్యత, దారిద్ర్యం, విభజన గాయాలతో కుంగిపోయిన ఒక మహాదేశానికి ప్రజాస్వామ్య పునాదులు వేసి విదేశాంగ విధానాన్ని రూపొందించి ఐఐటీలు, ఐఐఎంలు,

0: అందరికి సాదర స్వాగతం.
1: అది 1889 నవంబర్ 14వ తేదీ. అలహాబాద్ లోనే చాలా ప్రసిద్ధమైన సంపన్నమైన ఆనంద్ భవన్. శ్రీమంతుడైన న్యాయవాది మోతీలాల్ నెహ్రూ, స్వరూపరాణి దంపతులకు జవహర్లాల్ నెహ్రూ జన్మించారు. మోతీలాల్ నెహ్రూ గారు అప్పట్లో బ్రిటిష్ ఇండియాలోనే అత్యధికంగా సంపాదించే లాయర్లలో ఒకరు. దాంతో జవహర్ బాల్యం అత్యంత విలాసవంతంగా రాజభోగాల నడుమ సాగింది. చిన్నతనంలో ఆయనకు ఇంట్లోనే ఇంగ్లీష్, సంస్కృత బోధకులచే విద్యాభ్యాసం సాగింది. ఉన్నత చదువుల కోసం 1905లో కేవలం 16 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్ వెళ్లారు. అక్కడ ప్రసిద్ధ హారో స్కూల్, ఆ తర్వాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కాలేజ్లో న్యాచురల్ సైన్సెస్ అభ్యసించారు. లండన్ లోని ఇన్నర్ టెంపుల్ నుండి లా పూర్తి చేసి బారిస్టర్ గా మారారు. కానీ లండన్ లో ఉన్న సమయంలోనే నెహ్రూ గారికి రాజకీయ ఆలోచనలు వికసించాయి. ఫేబియన్ సోషలిజం, ప్రపంచ విప్లవాలు, ఐరిష్ స్వాతంత్ర్య ఉద్యమాలు ఆయనను తీవ్రంగా ప్రభావితం చేశాయి. 1912లో భారత్ తిరిగి వచ్చి అలహాబాద్ హైకోర్టులో అడ్వకేట్ గా ప్రాక్టీస్ ప్రారంభించారు నెహ్రూ గారు.
0: 1916వ సంవత్సరం లక్నో కాంగ్రెస్ సమావేశాల్లో నెహ్రూ గారు మొదటిసారిగా మహాత్మా గాంధీని కలుసుకున్నారు. గాంధీజీ సత్యం, అహింసా సిద్ధాంతాలు, సామాన్య ప్రజలతో ఆయన మమేకమయ్యే తీరు నెహ్రూను అమితంగా ఆకర్షించాయి. 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ దారుణకాండ నెహ్రూ హృదయాన్ని దహించి వేసింది. ఆ రోజు నుండి ఆయన తన పట్టు వస్త్రాలను, విదేశీ కోట్లను, లాయర్ కోటును కూడా శాశ్వతంగా వదిలేశారు. మోతీలాల్ నెహ్రూ గారి సంపన్న భవనం ఆనంద్ భవన్ స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రధాన కార్యాలయంగా మారింది. తండ్రి కొడుకులిద్దరూ ఖద్దరు ధరించి వీధుల్లోకి వచ్చారు. 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నందుకు గాను నెహ్రూ గారు మొదటిసారి జైలుకు వెళ్లారు. అక్కడి నుండి ప్రారంభమైన ఆయన జైలు ప్రస్థానం తన జీవితంలో మొత్తం 9 సార్లు, దాదాపు 3200 రోజులు, అంటే 9 సంవత్సరాలకు పైగా కఠిన జైలు జీవితాన్ని గడిపేలా చేసింది.
1: నెహ్రూ గారికి జైలు గది ఒక విశ్వవిద్యాలయంగా మారింది. అహ్మద్ నగర్ కోట జైలులో, అల్మోరా జైలులో ఆయన ఒంటరిగా ఉన్న సమయంలో భారత చరిత్రను, సంస్కృతిని లోతుగా అధ్యయనం చేశారు. తల్లిదండ్రుల వద్ద లేని తన 13 ఏళ్ల కుమార్తె ఇందిరకు జైలు నుండే ప్రపంచ చరిత్రను వివరిస్తూ వందలాది ఉత్తరాలు రాశారు. ఆ ఉత్తరాలే తర్వాతి కాలంలో ప్రపంచ ప్రసిద్ధ గ్లింసెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, లెటర్స్ ఫ్రమ్ ఎ ఫాదర్ టు హిస్ డాటర్ అని పుస్తకాలుగా వెలువడ్డాయి. 1942-46 మధ్య అహ్మద్ నగర్ జైలులో ఉన్నప్పుడు ఆయన రాసిన ది డిస్కవరీ ఆఫ్ ఇండియా గ్రంథం భారతీయ ఆలోచన చరిత్రలోనే ఒక మైలురాయి. భారతదేశపు ప్రాచీన వైభవాన్ని, వేదాల నుండి సింధు నాగరికత వరకు సమైక్యతా భావాన్ని అత్యంత అద్భుతమైన ఆంగ్లంలో ఆవిష్కరించిన పుస్తకం అది.
0: 1929వ సంవత్సరం డిసెంబర్ నెల లాహోర్లో రావీ నదీ తీరాన కాంగ్రెస్ మహాసభలు జరుగుతున్నాయి. 40 ఏళ్ల యువనాయకుడు జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ సభలోనే నెహ్రూ గారు చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి వరకు బ్రిటిష్ వారిని డొమినియన్ స్టేటస్ అడుగుతున్న కాంగ్రెస్ నెహ్రూ గారి నాయకత్వంలో పూర్ణ స్వరాజ్ తన లక్ష్యమని ప్రకటించింది. 1930 జనవరి 26ను స్వతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరవేసి యువత గుండెల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిల్చారు.
2: I don't think the conference has anything to do with it. I'm not going to raise any such question at the conference. We have our dealings with the UK government, as other governments in financial matters. We normally have been asking for credits for purchases. This kind of thing goes on between our finance ministry and the UK government. It's not a conference matter. That depends what you call the future. Increasing our exports, which we propose to do and we are doing to some extent, or having credits tied over a period, because, or thirdly, of course, which we have done, is just limiting our imports.
1: 1947, August 14, ardharatri, prapanchamanta nidristunna vela, భారతదేశం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంది. ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగిరింది. స్వతంత్ర భారత ప్రథమ ప్రధానిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ పార్లమెంటు వేదికగా చేసిన ప్రసంగం ప్రపంచ చరిత్రలోనే అత్యుత్తమ ప్రసంగాలలో ఒకటిగా నిలిచింది.

0: Years ago, we made a tryst with destiny, and now the time comes when we shall redeem our pledge, not wholly or in full measure, but very substantially. At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom. A moment comes, which comes but rarely in history, when we step out from the old to the new, when an age ends, and when the soul of a nation, long suppressed, finds utterance. It is fitting that at this solemn moment, we take the pledge of dedication to the service of India and her people, and to the still larger cause of humanity. At the dawn of history, India started on her unending quest, and trackless centuries are filled with her striving and the grandeur of her successes and her failures. Through good and ill fortune alike, she has never lost sight of that quest or forgotten the ideals which gave her strength. We end today a period of ill fortune, and India discovers herself again. The achievement we celebrate today is but a step and opening of opportunity to the greater triumphs and achievements that await us. Are we brave enough and wise enough to grasp this opportunity and accept the challenge of the future?
1: Samvatsarala kritam manam vidito oka oppandam chestunnam. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకునే సమయం వచ్చింది. అర్ధరాత్రి వేళ ప్రపంచం నిద్రిస్తుండగా భారతదేశం జీవితంలోకి, స్వేచ్ఛా జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఒక యుగం ముగిసి చాలా కాలంగా అణిచివేయబడిన ఒక జాతి ఆత్మ తన గొంతు విప్పే క్షణం ఇది.
2: ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత నెహ్రూ గారి ముందు దేశ విభజన వల్ల చెలరేగిన మతాలర్లు, లక్షలాది మంది శరణార్థుల పునరావాసం, ఖజానాలో నిధులు లేకపోవడం, ఇవన్నీ పెద్ద సవాళ్లు. హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారితో కలిసి 565 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో, దేశంలో శాంతి భద్రతలను కాపాడడంలో నెహ్రూ గారు రాత్రింబగళ్ళు శ్రమించారు. మహాత్మాగాంధీ హత్యకు గురైనప్పుడు నెహ్రూ గారు రేడియో ద్వారా దేశాన్నుద్దేశించి మాట్లాడుతూ, మన జీవితాల్లోని వెలుగారిపోయింది, ఎటు చూసినా చీకటే ఉంది, కానీ మన బాపు చూపిన మార్గంలోనే మనం ముందుకు సాగాలి అని కన్నీటి పర్యంతమయ్యారు.
3: The light has gone out of our lives and there is darkness everywhere. And I do not quite know what to tell you and how to say it. Our beloved leader, Bapu as we called him, the father of the nation, is no more. Perhaps I am wrong to say that. Nevertheless, we will not see him again as we have seen him for these many years. We will not run to him for advice and seek solace from him. And that is a terrible blow, not to me only, but to millions and millions in this country. And it is a little difficult to soften the blow by any advice that I or anyone else can give you. The light has gone out, I said, and yet I was wrong. Many more
4: the light that shone this country,
3: that light was to be seen in this country, that the world will see this country for these many years, will illumine this country.
1: నెహ్రూ గారు భారతదేశాన్ని ఆధునిక ప్రగతి పథంలో నడిపించడానికి పంచవర్ష ప్రణాళికల వ్యవస్థను ప్రవేశపెట్టారు. సోవియట్ రష్యా ప్రణాళిక విధానాన్ని, ప్రజాస్వామ్య సూత్రాలను మేళవించి భారతదేశాన్ని మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దారు. వీటిలో భాగంగానే భాక్రా నంగల్, హిరాకుడ్, నాగార్జున సాగర్ వంటి బహుళార్థ సాధక ప్రాజెక్టులు ఆధునిక భారతదేశ దేవాలయాలంటారు నెహ్రూ గారు. ఖరగ్పూర్లో నిర్మించిన మొదటి ఐఐటి, అహ్మదాబాద్లో ఐఐఎం, ఢిల్లీలో ఎయిమ్స్, యూజీసీల స్థాపన, ఇవన్నీ నెహ్రూ గారి విజన్ వల్లే జరిగాయి. హోమీ జహంగీర్ బాబాతో కలిసి, అటామిక్ ఎనర్జీ కమిషన్, విక్రమ్ సారాభాయ్తో కలిసి నేటి ఇస్రో, అప్పటి ఐఎన్సీఓఎస్పిఏఆర్ ఇన్కోస్ పార్కు పునాది వేశారు. భిలాయి,

0: రూర్కెలా, దుర్గాపూర్ ఉక్కు కర్మాగారాలు, బిహెచ్ఈఎల్ వంటి దిగ్గజ సంస్థలు ఆయన నెలకొల్పినవే. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచమంతా అమెరికా, రష్యా అని రెండు సైనిక కూటములుగా విడిపోయిన కోల్డ్ వార్ కాలంలో నెహ్రూ గారు భారతదేశపు ఆత్మగౌరవాన్ని కాపాడే విదేశాంగ విధానాన్ని రూపొందించారు. ఈజిప్ట్ అధ్యక్షుడు నాజర్, యుగోస్లేవియా అధ్యక్షుడు టీటోలతో కలిసి ఆయన అలీన విధానం, నాన్ అలైన్డ్ మూమెంట్, నామ్కు శ్రీకారం చుట్టారు. మేము ఏ సైనిక కూటమిలోనూ చేరం, స్వతంత్రంగా మా నిర్ణయాలు మేము తీసుకుంటాం అని చాటి చెప్పారు. చైనాతో పంచశీల సూత్రాలను ప్రకటించారు. అయితే 1962లో చైనా చేసిన విశ్వాసఘాతుకం, ఆ తర్వాత జరిగిన యుద్ధం నెహ్రూ గారిని మానసికంగా తీవ్రంగా గాయపరిచాయి.
1: నెహ్రూ గారికి పిల్లలు, యువత అంటే అమితమైన ప్రేమ. పిల్లలే దేశ భవిష్యత్తు అని నమ్మిన ఆయన వారిని అమితంగా ఇష్టపడేవారు. అందుకే పిల్లలందరూ ఆయన్ని ప్రేమగా చాచా నెహ్రూ అని పిలుచుకునేవారు. ఆయన కోటుపై ఎప్పుడూ ఉండే ఎర్రటి గులాబీ పువ్వు ఆయనలోని సున్నితమైన ప్రేమపూర్వక హృదయానికి ప్రతీక. ఆయన జన్మదినమైన 14వ తేదీని భారతదేశం ప్రతి ఏటా బాలల దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటుంది.
2: జల్దీ బనాయే బచ్చో కే లియే. ఔర్ సవాల్ యే హై కి బచ్చే ఉసే పసంద్ కర్తే హై కి నహీ. యే థోడీ మై పసంద్ కర్తా హూ కి నహీ. మేరా పసంద్ కర్నా నా కర్నే కా కోయి మానే నహీ హై. బచ్చే కరే తో అచ్చా హై, బచ్చే నహీ కరే తో నికమ్మా హై. లేకిన్ ఉస్మే క్యా ఖాస్ ఉస్కా ఫిల్మ్ కా హిస్సా హై జో జ్యాదా పసంద్ ఆయా? బాత్ బచ్చో కే ఫిల్మ్ ఔర్ ముల్కో మే ఔర్ దేశో మే అబ్ అచ్చే అచ్చే బన్నే లగే. ఔర్ జో బడో కా ఫిల్మ్ హోతా హై కితే అచ్చా హో వో ముమ్కిన్ హై బచ్చో కే లాయక్ నా హో. బడో పసంద్ హో బచ్చో కే, నా వో ఊబ్ జాయే సో జాయే ఉస్కో దేఖతే దేఖతే. ఇస్లియే బచ్చో కే లియే అలగ్ ఫిల్మ్ బనానే చాహియే. అబ్ యే జల్దీప్ యే ఏక్ కరీబ్ కరీబ్ పెహలీ కోషిష్ హై బచ్చో కే లియే ఫిల్మ్ బనానే కీ. ఔర్ భీ బనేంగే, హమ్ ఆశా కర్తే హై ఉస్సే భీ అచ్చే హోంగే. లేకిన్ హమేషా యాద్ రఖో, బచ్చే కా ఫిల్మ్ కా ఇమ్తిహాన్ దియా జాతా హై కి బచ్చో కో పసంద్ హై కీ నహీ. బడో సే పూచ్నే కోయి మానే నహీ.
0: భారతరత్న ఒక పురస్కారం కాదు, ఇది ఒక జాతి నమస్కారం. 1955వ సంవత్సరం స్వతంత్ర భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జవహర్ లాల్ నెహ్రూ గారికి ఆ పురస్కారాన్ని అందజేశారు. ఆ క్షణంలో గౌరవం అందుకుంది ఒక వ్యక్తి కాదు, ప్రజాస్వామ్యంపై విశ్వాసం, శాస్త్రీయ దృక్పథం, ఆధునిక భారత నిర్మాణ స్వప్నం. ఒక జాతి తన నిర్మాతకు కృతజ్ఞతతో సమర్పించిన నమస్కారం అది.
1: May 24, 1967 ఒక హృదయం ఆగిపోయింది. కానీ ఆ హృదయం కన్న కలలు ఆగనేలేదు. నా అస్థికలను ఈ దేశపు పొలాలపై చల్లండి, రైతు నడిచే నేలలో, పంటలు పండే మట్టిలో నేను శాశ్వతంగా కలిసిపోవాలనుకుంటున్నాను. ఇవి నెహ్రూ గారు తన వీలునామాలో రాసుకున్న మాటలు. ఎంత అపూర్వమైన ఆలోచన! రాజకీయ అధికారాన్ని కాదు, ఈ దేశపు మట్టిని, ఈ దేశపు రైతును, ఈ దేశపు భవిష్యత్తును ప్రేమించిన నాయకుడి చివరి కోరిక అది.
0: నెహ్రూ గారి జీవితాన్ని కొన్ని విజయాలతో మాత్రమే కొలవలేము, కొన్ని వైఫల్యాలతోనూ తీర్పు ఇవ్వలేము. ఆయన ఒక యుగం, ఒక దిశ, ఒక నిరంతర చర్చ. ఆయన నిర్మించిన సంస్థలు, ఆయన నాటిన శాస్త్రీయ దృక్పథం, ఆయన బలపరిచిన ప్రజాస్వామ్య వ్యవస్థ ఈ రోజుకు భారతదేశ ప్రయాణంలో భాగంగానే ఉన్నాయి.
1: వచ్చేవారం భారతరత్న ఒక జాతి కృతజ్ఞత గాథలో మనం నవభారత నిర్మాణం నుండి

అంతర్గత భద్రత, పరిపాలన దృఢత్వం వైపు అడుగులు వేయబోతున్నాం. వచ్చే ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయే ఆ మహనీయుడు పర్వత పుత్రుడిగా పేరుగాంచి ఉత్తరప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా జమీందారీ వ్యవస్థను రద్దు చేసి ఆ తర్వాత స్వతంత్ర భారత హోంమంత్రిగా భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణను అత్యంత సమర్థవంతంగా నిర్వహించిన ఉక్కు పరిపాలనా శిల్పి. 1957లో భారతరత్న పురస్కారాన్ని అందుకున్న అమర యోధుడు పండిట్ గోవింద్ వల్లభ్ పంత్. వచ్చేవారం పంత్ గారు దేశానికి అందించిన పరిపాలనా నిబద్ధత, జాతీయ సమగ్రత అనే విలువల గురించి విపులంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: మీరింతవరకు భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ ప్రత్యేక ధారావాహిక విన్నారు. నాలుగవ భాగం శ్రీ జవహర్లాల్ నెహ్రూ, రచన శ్రీ ఎన్ విజయ రాఘవరెడ్డి, వ్యాఖ్యానం శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాలని

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలిమల సమయం 10:24. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. 2005 నుండి 2010 మధ్య విడుదలైన చిత్రాల్లోని పాటలు వినాలనుకుంటే మీ వివరాలు, పాట వివరాలను మా వాట్సాప్ నెంబర్ 0402324085 నెంబర్కి సందేశం పంపండి. ముందుగా విందాం అందరివాడు చిత్రం నుంచి ఏదైనా పాట మాకోసం వినిపించండి అంటూ సిహెచ్ విజయ్ కుమార్ చందనగర్ నుండి, కవెంకటేష్ నందిపేట నుంచి, బోడుపల్ నుంచి కృష్ణ గీత, చిలువూరు రమేష్, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, మరి వీరంత అడుగుతున్నటువంటి పాట అందరివాడు చిత్రం నుంచి మల్లికార్జున సుమంగళి ఆలపించిన ఈ గీతం. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. గోదావరి సినిమా నుండి ఏదైనా పాట వినిపించండి అంటూ మలక్పేట మున్సిపల్ కాలనీ నుంచి వనం దుష్యంతల విశ్వనాథ్ వారి ఇంకా కుటుంబ సభ్యులు, ఇంకా నిజామాబాద్ నుంచి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, జగదిర్గుట్ట, హనుమాన్ నగర్ నుండి ఉషిగిరి బాలరాజు, గంగా భవాని, నాగరాజు, లక్ష్మీప్రియ, ద్రోణేశ్వరి, శివసాయి రామ వారి కుటుంబ సభ్యులు, భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందుల పద్మశాలి, సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లెంకి గ్రామం, జోగు, ప్రవీణ, సంధ్య. మరి వీరందరి కోసం గోదావరి చిత్రం నుంచి ఉన్ని కృష్ణన్ చిత్ర ఆలపించిన గీతం, గీత రచన వేటూరి, సంగీతం కెఎం రాధాకృష్ణన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కొత్త బంగారలోకం చిత్రం నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ రాజేష్ ఖన్నా, రేణుక, తిరుపతి, రమ, నమ్రత, నర్మద, హిమాన్షు, బాలయ్య కరీంనగర్ నుంచి, ఇంకా నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అజీజ్ బాయ్, మటిన్ బాయ్, షేక్ చాంద్, ఫారూక్, సయ్యద్ ఖలీల్, ముబిన్ బాయ్, షేక్ సలీం నెహ్రూ పార్క్ నుంచి అడుగుతున్నారు. ఇంకా వరంగల్ నుంచి సతీష్, సంగీత, ఆర్ఆర్ చౌరస్తా నిజామాబాద్ నుంచి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహల్, సాయన, సుచిత్ర వీరంతా అడుగుతున్నటువంటి పాట కొత్త బంగారు లోకం చిత్రం నుంచి కార్తీక్ ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం మిక్కీ జేమేయర్.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. మీకు నచ్చిన పాట వినాలనుకుంటే మీ వివరాలు పాట వివరాలను మా వాట్సాప్ నెంబర్ 0402-324-0852 నెంబర్కి సందేశం పంపండి. నెక్స్ట్ రిక్వెస్ట్ వచ్చేసి అదర్స్ మూవీ నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ నందిని నరేష్ స్నేహిత స్నేహాన్ష్ నందిపేట నుంచి, ఇంకా జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి, చింతా శ్రీనివాస్ శాలపల్లి జఫర్గఢ్ జాన్గాం నుంచి, అదర్స్ చిత్రం నుంచి హరిహరన్ రేటా పాడిన పాట రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. చింతకళ రవి చిత్రం నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి నుంచి అరుణ, రాజేందర్, ఇంకా నిజామాబాద్ నుంచి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను, వీరందరి కోసం రాజేష్ శ్రేయా ఘోషాలు ఆలపించిన ఈ గీతం మీ అందరి కోసం.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎఫ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్క్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: ఎవర్గ్రీన్ హిట్స్ లో డాన్ చిత్రం నుంచి పాట వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, వరంగల్ కాశిబుగ్గ నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్, ఇంకా హన్మకొండ నుంచి స్వర్ణ, శ్రీనివాస్, పార్షిగుట్ట, సికింద్రాబాద్ నుంచి ఏదైనా మంచి పాట మాకోసం వినిపించండి అంటూ పరమేశ్వర్, సంధ్య, హరిశంకర్, వరుణ్, వమిక, వనమాల, వర్షిణి, ఇంకా గజ్వేల్ నుంచి షెర్ల వెంకటేష్, సుగ్న, రామ్ ప్రసాద్, రామ్ చరణ్, వీరందరి కోసం డాన్ చిత్రం నుంచి హరీష్ రాఘవేంద్ర పాడిన పాట, గీత రచన చిన్నచరణ్, సంగీతం లారెన్స్.

0: గాంధీ శిల్ప్ బజార్ క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ హైదరాబాద్, ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు. కమిషనర్ హస్తకళల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో, తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళా ప్రదర్శన, ఇంకా అమ్మకాలు. రండి, 150కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11 గంటలకు వస్తుంది. వార్తల ముఖ్యాంశాలు వింటారు

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సు సందర్భంగా తొలి ఐబ్రిక్స్ సదస్సులో 500 మందికి పైగా సంస్థాగత పెట్టుబడిదారులు, ఆర్థిక మంత్రులు, వ్యాపార నాయకులు పాల్గొంటారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సు 21 బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల్లో సార్వభౌమ మూలధనాన్ని, బ్యాంకింగ్ సేవలందే మౌలిక సదుపాయాలు, ఇంధనం, డిజిటల్ సామర్థ్య ప్రాజెక్టులతో అనుసంధానించడానికి రూపొందించబడింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణలో ఫిర్యాదులు, అభ్యంతరాల గడువును 3 వారాలు పొడిగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని రాష్ట ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కోరారు. పొడిగింపుపై రాజకీయ పార్టీలు, ఓటర్ల నుంచి వినతి పత్రాలు వస్తున్నాయని, ఈ మేరకు సమయాన్ని పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సీఈఓ రాసిన లేఖలో వివరించారు. వర్షాకాల సమాపేశాల నేపథ్యంలో శాసనసభ మండలిలో చేపట్టిన మరమ్మత్తు పనులను సత్వరమే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణులతో కలిసి శాసనసభలో జరుగుతున్న పనులను పరిశీలించారు. మైనారిటీ సంక్షేమ శాఖలోని వివిధ విభాగాలు, సంస్థలు సమన్వయంతో పనిచేస్తూ పెండింగ్ సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ సూచించారు. ఫైళ్లు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని

స్పష్టం చేశారు. శనివారం సచివాలయంలో వఖ్త్ బోర్డ్, ఉర్దూ అకాడమీ, షాహీ మసీదు, గురుకులాలు, ఖాజీలకు సంబంధించిన విషయాలపై సమీక్ష నిర్వహించారు. చేయూత పథకం కింద కొత్త పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభమైంది. ఈ నెల 25లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈఓ దివ్య దేవరాజన్ మార్గదర్శకాలు జారీ చేశారు. పింఛన్ల కోసం శనివారం నాటికి 5,20,000 దరఖాస్తులొచ్చాయి. ఈ నెల 15 వరకు దరఖాస్తులకు గడువుంది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో ఉన్న జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక న్యాయస్థానం జరం వ్యాలీ మావోయిస్టుల దాడి కేసులో 10 మంది నిందితులను వివిధ అభియోగాల కింద దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో మొత్తం 11 మంది నిందితులపై విచారణ జరగ్గా వారిలో ఒకరు విచారణ సమయంలో మరణించారు. శిక్షా పరిమాణంపై తీర్పును సెప్టెంబర్ 16వ తేదీకి రిజర్వ్ చేసింది. 2013 మే నెలలో జరం వ్యాలీలో కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్పై మావోయిస్టులు దాడి చేశారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రన్వే వర్షపు నీటిలో మునిగిపోయిందని, సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఒక వీడియో అవాస్తవమని ప్రభుత్వం ఖండించింది. ఈ వాదన నకిలీదని, ఈ వీడియో 2024 ఏప్రిల్ నాటిదని, అప్పుడు దుబాయ్ విమానాశ్రయంలో అరుదైన భారీ వర్షాలు కురవడంతో వరద నీటిలో విమానాలు ప్రయాణించడానికి ఇబ్బంది పడ్డాయని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం. స్టూడియోలో సమయం 11:04 దాటి 55 సెకండ్లు. గుర్తుకొస్తున్నాయి అలనాటి మేటి గీతాలు.

ప్రేమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం. నేను మీ అశోక్. కమ్మని పాట ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు, తరాలు మారినా దాని మాధుర్యం తగ్గదు. ఎప్పుడు విన్నా సరే ఆనంద పరవశం. మనసుకు తన్మయత్వమే కాదు, కార్యదీక్షను తట్టిలేపే ప్రేరణ. అంతేనా అంటే జీవితంలో అదొక ప్రధాన భాగం. మనుషులు, మనసులు ఎన్ని ఉన్నాయో అందరినీ సమ్మోహనపరిచే అనంత భావ సౌందర్యాల కళల ఊట. ఎన్నో వేల పాటలు, ఎన్నో గొంతులు, ఇంకెన్నో రాగాలు, కళలు ఎన్నో, సాహితీ కుసుమాలు ఎన్నో. కానీ మళ్లీ మళ్లీ వినాలనిపించేవే అమ్మఒడి లాంటి మధురమైన పాట. ఈరోజు గుర్తుకొస్తున్నాయిలు, అజరామర సినీ గీతాలు విందాము.

గుర్తుకొస్తున్న కార్యక్రమంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటలు, మధురమైన స్వరాలు వింటున్నాం. సంగీత దర్శకులు చక్రవర్తి, గీత రచయిత వేటూరి గారి కాంబోలో వచ్చిన పాటలు ఎలా జనాలను ఉరుతులగించాయో అందరికీ తెలిసిందే. అదొక స్వర్ణయుగంగా అభివర్ణించవచ్చు. హీరో కృష్ణ శోభన్ బాబు కలిసి నటించి మరి సక్సెస్ సాధించినటువంటి మల్టీ స్టార్ హిట్ మూవీ మహాసంగ్రామం. అప్పటి స్టార్ హీరోయిన్స్ జయప్రద, జయసుధలు ఈ మూవీలో కథానాయకులు. పాటలన్నీ కూడా వేటూరి గారి రాశారు, సంగీతం మరి చక్రవర్తి గారు అందించారు. అయితే అందులో ప్రతి పాట కూడా సూపర్ డూపర్ హిట్. ప్రతీకంగా

అగ్రదర్శకుల్లో ఒకరైన కోడి రామకృష్ణ ఆయన దర్శకత్వంలో 1987 హీరో వెంకటేష్, హీరోయిన్స్ భానుప్రియ గౌతమి ప్రధాన పాత్రలు తెరకెక్కిన లవ్ స్టోరీ మూవీ శ్రీనివాస కళ్యాణం మంచి విజయం సాధించిన ఈ సినిమా

మరి ఈ సినిమాకు స్వరబ్రహ్మ కేవి మహాదేవన్ స్వరాలిచ్చారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి కళ నుండి వచ్చిన తుమ్మెద అనే హుషారైన లవ్ సాంగ్ ఆల్ టైమ్ హిట్ గా నిలిచి ఇంకా అలరిస్తూనే ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7,

0: సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెడ్స్. మనం గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ వింటున్నాము. చలనచిత్ర పరిశ్రమలో కొన్ని చిత్ర నిర్మాణ సంస్థలకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఎందుకంటే తీసిన చిత్రాలు తక్కువ అయినప్పటికీ అన్ని సినిమాలు కూడా వాణిజ్యపరంగా బిగ్ సక్సెస్ సాధించడం గొప్ప విశేషం అన్నమాట. అలాంటిది సంస్థల్లో ఒకటైన యువచిత్ర ఆర్ట్స్ అదనమాట. అయితే వీరి నిర్మాణ రంగంలో 1986 హీరో బాలకృష్ణ కథానాయిక రజనితో తీసినటువంటి హిట్ మూవీ సీతారామ కళ్యాణం. ఈ మూవీలో రాళ్లల్లో ఇసుకల్లో రాశాను ఇద్దరు పేర్లు అంటూ సాగే ప్రేమగీతం ఎప్పటికీ సజీవంగా ఉంటుంది.

హీరో అక్కినేని నాగార్జున, అందాల తార శ్రీదేవి జంటగా కె రాఘవేంద్ర దర్శకత్వంలో 1988లో విడుదలైన సినిమా ఆఖరి పోరాటం మంచి విజయం సాధించిన ఈ మూవీకి ఇళయరాజు గారు సంగీతం అందించారు. ప్రతి పాట కూడా సూపర్ డూపర్ హిట్. బట్ ఒక పాట మాత్రం చాలా ప్రత్యేకం. అందులో లతాజీ గారు పాడిన పాట భారతరత్న నోట పలికిన ఆ గానం విందాం.

0: గాంధీ శిల్ప్ బజార్, క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ హైదరాబాద్, ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు. కమిషనర్ హస్తకళల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళ వస్తువులు, చేనేత వస్త్రకళ ప్రదర్శన ఇంకా అమ్మకాలు. రండి, 150 పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: మీరు వింటున్నారు వివిధ భారతి FM. మనం వింటున్నాం గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ వింటున్నాం. కొంతమంది దర్శకులకు ఒక విశిష్టమైన బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది, అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో ఒకరు దర్శకులు వంశీ గారు. ఆయన సినిమాలు కళాత్మకంగా, మ్యూజిక్ పరంగా కూడా చాలా అందంగా ఉంటాయి. సహజ అందాలను తెర మీద అద్భుతంగా ఆవిష్కరించడంలో ఆయన దిట్ట. 1988 ఆయన దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమాలో రాఘవ గారు హీరో అన్నమాట. అయితే రాఘవ ఆ సినిమాలో హీరోగా నటించడంతో ఆ సినిమా హిట్ అవ్వడంతో ఆ సినిమా ఇచ్చినటువంటి ఎనర్జీతో మరి ఆయన ఇంటి పేరే మహర్షిగా మారిపోయింది. అంత అద్భుతమైనటువంటి మూవీ. ఈ చిత్రానికి ఇళయరాజా గారు వారి సంగీతం అందించారు. పాటలన్నీ కూడా మాయ చేశాయి.

చలనచిత్ర పరిశ్రమలోనే సరికొత్త ట్రెండ్ సృష్టించి ప్రభంజనమై మెగాస్టార్గా వెలుగుతున్న హీరో చిరంజీవి. 80వ దశకంలో వరుస హిట్లతో కమర్షియల్ సక్సెస్లతో జోరుగా సాగుతున్న కాలంలో 1988లో యముడికి మొగుడు సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. రవిరాజ ఫినిశెట్టి దర్శకత్వంలో ఫ్యాంటసీ మూవీగా వచ్చి రికార్డ్స్ని క్రియేట్ చేసింది. సంగీతం రాజకోటి, అన్ని పాటలు కూడా ఒక కొత్త వరవడిని చాలా ఊపునటువంటి చాలా ఎనర్జెటిక్గా కంపోజ్ చేశారనమాట. అంత రేంజ్లు ఉంటాయి ఆ పాటలు. ప్రతి పాట కూడా సూపర్ డూపర్ హిట్. ఇప్పటికి విన్నా కూడా స్టెప్పులు వేయక తప్పదు. స్పెషల్గా అందులో ఒక వానపాట ఉంటుంది. ఆ వానపాట బాలు జానకి గార్ల గళం నుంచి వచ్చినటువంటి ఆ మాధుర్యం ఎప్పటికీ తగ్గదు.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో హల్ టైమ్ హెచ్ సాంగ్స్ వింటున్నాం. దర్శకరత్న దాసరి నారాయణరావు విశ్వవిఖ్యాత నట సార్వభౌములు ఎన్టీఆర్తో తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ని క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఎన్టీఆర్ ద్విపాత్ర అభినయంతో తండ్రి కొడుకులుగా విభిన్న షేడ్స్లో అద్భుతంగా నటించినటువంటి బ్లాక్ బస్టర్ చిత్రం సర్దార్ పాపరాయుడు, సంగీతం చక్రవర్తి. ఇక చక్రవర్తి అంటే చెప్పక్కర్లేదు. ఆ రోజుల్లో చక్రవర్తి గారి మ్యూజిక్ అంటే సినిమా హిట్ అవ్వాల్సిందే. పైగా వీరి కాంబోకు ఒక రికార్డు ఉందన్నమాట దాసరి నారాయణరావు అండ్ ఎన్టీఆర్కు. వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధమే కాకుండా ఒకరి మీద ఒకరికి అభిమాన నటులు అనేది ఒకటి. తర్వాత కథ పరంగా చాలా కేర్ తీసుకుంటారు, అద్భుతంగా తెరకెక్కిస్తారు. బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి వారి కథలో. సో వారిద్దరి కాంబోలో వచ్చినటువంటి ఈ సినిమా 1980లో విడుదలయ్యి సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేశాయన్నమాట. వసూళ్ల పరంగా 1980లో అత్యధికంగా డబ్బులు వసూలు చేసినటువంటి చిత్రంగా ఒక రికార్డుని క్రియేట్ చేసింది అనమాట. అందులో కూడా పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ గా ఉంటాయి, మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. తర్వాత తనివి తీరినటువంటి పాటలు అనమాట ఇవి. తరాలు ఎన్ని మారుతున్నా సరే ఆనాటి పాటలు మళ్లీ మళ్లీ వినాలనిపించేటువంటి విధంగా కంపోజ్ చేయటం ఆ సంగీత దర్శకులకే చెల్లింది. సాహితీపరులు ఆ సాహితీవేత్తలు కూడా మరి ఆ విధంగా ఏ తరానికైనా సరిపోయే విధంగా ఆ పాటలు రాయటం నిజంగా వాళ్ళకే చెల్లింది. వారందరికీ నిజంగా సెల్యూట్ చెప్పాల్సిందే.

0: కనున్న దీన్ని చూస్తే చిందులయ్యా, పక్కనున్న దీన్ని చూస్తే చిందులయ్యా,
1: మాటలన్నీ వింటుంటే సిగ్గులయ్యా,
0: సిగ్గులన్నీ పైకెక్కి మొక్క.

1983లో విడుదలై అఖండ విజయం సాధించడమే కాక జాతీయ చలనచిత్రోత్సవాలలో సత్తా చాటి ఏకంగా 4 జాతీయ అవార్డులు సొంతం చేసుకుని అరుదైన ఘనతను సాధించిన ఆ సినిమా మేఘ సందేశం. అక్కినేని నట విశ్వరూపాన్ని మరోసారి నిరూపించిన మూవీ ఇది. జయప్రద జయసుధుల జోడిలో వచ్చినటువంటి మరొక ఆణిముత్యం, అరుదైనటువంటి కళాఖండం ఇది. రమేష్ నాయుడు గారి సంగీతం అందరిని కూడా మంత్రముగ్ధులు చేసింది, జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. అంత అద్భుతంగా స్వరపరిచారు. ఆ సినిమాకు చేసినటువంటి టెక్నీషియన్స్ అనుకోండి, తర్వాత నటీ నటులు అనుకోండి, నటీమణులు అనుకోండి, అందరూ కూడా అద్భుతంగా ఆ పాత్రలో జీవించారు, అంత కష్టపడి పనిచేశారు. కాబట్టి జాతీయ స్థాయిలో 4 అవార్డులను తెచ్చుకోవడం అంటే తెలుగువారికి గర్వకారణం, తెలుగు చలనచిత్ర పరిశ్రమకి అదొక గొప్ప సందర్భం అని చెప్పుకోవచ్చు. అంత అద్భుతంగా ఆ సినిమాను తెరకెక్కించారు, అందుకే అవార్డుల పంట.

అన్నమాట. అలా దాసరి నారాయణరావు గారు ఆ సినిమాను అంత అద్భుతంగా తీశారు. అయితే మరి అందులో ఉన్నటువంటి ప్రతి పాట కూడా అపురూప దృశ్య గీతికగా, దృశ్య మాలికగా మరి చరిత్రలో నిలిచిపోయింది.

హాస్యాన్ని మెళవిస్తూ హీరోయిజాన్ని జత చేసి తనలోని విలక్షణ నటనను చూపిస్తున్న హీరో రాజేంద్ర ప్రసాద్ గారి ఒక మూవీ 1989లో విడుదలై మంచి విజయం సాధించింది. అదే చెట్టి కింద ప్లీడర్. అందులో ఒక పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన యుగలగీతం. ఇది గీత రచన వెన్నెలకంటి, సంగీతం ఇళయరాజా. మళ్ళీ

0: మీరు వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్. స్టూడియోలో సమయం 12:05 దాటి 32 సెకండ్లు. కొన్ని క్షణాల్లో చైతన్య స్ఫూర్తి కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు వివేక్ భారతి ఎఫ్ఎం. శ్రోతలకు ఒక గమనిక. సోమవారం అంటే రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ మరియు సమగ్ర సమాచారం అనే అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీసు రిక్రూట్ బోర్డు చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ వివి శ్రీనివాసరావు గారు ఐపీఎస్ పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానిస్తారు. కార్యక్రమ అనుసంధానకర్త ఎం శ్రీనివాస్ మహేష్, ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగం అధిపతి. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23 24 48 34, ఇంకో నెంబర్ 23 24 48 36, మరొక నెంబర్ 29 70 43 24, ఇంకో నెంబర్ 29 70 47 35. ఈ నెంబర్లకు ఫోన్ చేసి నేరుగా తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డు చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్

శ్రీ వివి శ్రీనివాసరావు గారితో మాట్లాడి ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ. మనం వింటున్నాం FM వివిధ భారతి 102.8 MHz.

0: నాన్నకు ప్రేమతో సినిమా కోసం సూరజ్ సంతోష్ పాడిన పాటది. గీత రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిత్ భారతి 102.8 మెగాహెర్ట్స్. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నాం. మనిషి ఎంత తెలివి, సంపద బలగం, మేధా సంపదతో అంది వచ్చిన ప్రతి సాంకేతికత వచ్చే మార్పును అంగీకరిస్తూ అన్ని విధాలుగా

తూగుతున్నా సరే, మనిషి అలవాట్లు, వ్యక్తిత్వం సరిగ్గా లేకపోతే అమూల్యమైన జీవితానికి అర్థం ఉండదు. దీన్నే ఆధారంగా చేసుకుని ఒక గొప్ప రచయిత ది 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ ఫ్యూపుల్ అనే పుస్తకాన్ని రాశారు. ఆ రచయిత ఎవరు? అందులో ముఖ్యమైనటువంటి ఆ 7 అలవాట్లు ఏంటో ఈరోజు చైతన్య స్ఫూర్తి కార్యక్రమం తెలుసుకుంటూ ఆ పుస్తక రచయిత యొక్క స్ఫూర్తిని మనం కంటిన్యూ చేద్దాం.

రూమ్మేట్స్ చిత్రం కోసం మల్లికార్జున్ సునీత పాడిన పాట విన్నారు. మనం చేతిన స్ఫూర్తి కార్యక్రమంలో ది సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనే బుక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఎలాంటి అలవాట్లు ఉండాలి మనిషి జీవితంలో ఎదగటానికి అని చెప్పేసి గొప్ప సందేశంతో పాటు మంచి విషయాలు చెప్పారన్నమాట ఈ బుక్లో. ఆ రచయిత ఎవరు, మరి ఇంతకు అందులో ఏం విషయాలు ఉన్నాయి, ఏ అలవాట్లు ఉన్నాయి, మనకు తెలియని అలవాట్లా అని అనుకుంటాం. ఏ స్థాయిలో ఉన్నా సరే మనుషులు చాలా వరకు అన్నీ తెలుసు అనుకుంటారు, కానీ తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది, అలవర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. కొన్ని పుస్తకాలు వ్యక్తిగత వృత్తిపరమైనటువంటి జీవితంలో సమర్థవంతంగా ఉండటానికి లక్ష్యాలు సాధించడానికి ఉపయోగపడతాయి. వాటి కోసం కొన్ని అలవాట్లు ఉండాలి. ఆ అలవాట్లు వ్యక్తిగత లక్ష్యాలే కాకుండా చేస్తున్న సంస్థల్లో మంచి గుర్తింపుతో పాటు విజయాలను సాధించడానికి, సంబంధాలను మెరుగుపరచడానికి, లైఫ్లో బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా చాలా ఉపయోగపడతాయి. మరి అలా ఉపయోగపడడానికి ఏ అలవాట్లు ఉండాలి, ఆ రచయిత ఏం చెప్పారు, దాని సారాంశం ఏంటి, అవన్నీ తెలుసుకుందాం. వింటూ ఉండండి మీ అభిమాన ఛానల్ FM వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్.

మీరు విన్న ఆ పాట ఛాంపియన్ సినిమా కోసం రామ్ మిర్యాల పాడింది. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ది సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనే బుక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ బుక్ లో 7 ముఖ్యమైన అలవాట్లు జీవితాలను ప్రభావితం చేస్తాయి అనే ఈ పుస్తకంలో మొదటిది స్వీయ వివేకంతో ఉండాలి అని అంటారు ఆయన. బి ప్రో యాక్టివ్ అంటే జీవితంలో ఎదురయ్యే సంఘటనలకు మరి మనం ఎలా స్పందిస్తామో అది మన చేతిలోనే ఉంటుంది అని బాధ్యతగా తీసుకుని వాటిని మనమే నియంత్రించుకోవాలి. రెండవది లక్ష్యం నిర్దేశించుకోవాలి అంటారు. మరి లక్ష్యం నిర్దేశించుకోకపోతే జీవితం ఎలా ఉంటుంది చెప్పండి? మనకు అందరి లక్ష్యాలు ఉంటాయి అని అనుకుంటాం, కానీ మనం నిర్ణయించుకునే లక్ష్యంలోనే మన జీవితం ఆధారపడి ఉంటుంది, మన బ్రతుకు తెరువు ఆధారపడి ఉంటుంది, మన గమ్యం ఆధారపడి ఉంటుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు అన్నమాట. అయితే ది సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ పుస్తక రచయిత మరి ఎవరు అనుకుంటున్నారు కదా, ఎస్ మీరు ఊహించింది కరెక్టే, స్టీఫెన్ కోవి. అయితే తన పుస్తకంలో మనిషి ఎలా మూర్తిమత్తంతో బ్రతకాలో చెప్పారు. ముఖ్యమైనటువంటి పనులు ముందుగానే చేసేయాలి అని అంటారు ఆయన. అలాగే విజయం కోసం ఆలోచిస్తూనే ఉండాలి, ఆలోచించాలి అన్నారు. ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు, సమన్వయం చేసుకోవాలన్నారు, స్వీయ వివేకాన్ని ఎప్పటికప్పుడు సానబెట్టుకోవాలన్నారు. ప్రతి మాట బంగారు పలుకుగా మరి గమ్యం చేరే వరకు బాటగా రాశారు స్టీఫెన్ కోవి గారు. ఎవరిలోనైతే ఈ 7 అలవాట్లు ఉంటాయో వారు జీవితంలో గొప్పగా రాణిస్తారు, 10 మందికి ఆదర్శవంతంగా నిలుస్తారు అనేది ఆ పుస్తకం యొక్క సారాంశం. అందరికీ తెలిసిందే అనుకుంటాం, కానీ ఆ 7 అలవాట్లలో ప్రతి అలవాటు నీ జీవితాన్ని నిర్దేశిస్తుంది, నిన్ను గొప్పగా మలుస్తుంది. అంత అద్భుతమైనటువంటి పుస్తకం, వీలైతే చదవండి, 10 మందికి చెప్పండి. 10 మంది కోసం మనం ఉపకారం చేస్తే అది చాలా ప్రయోజనం, వాళ్ళకి ఉపయోగపడుతుంది. కాబట్టి మనకు ఏం ప్రయోజనము అనేది మనం పక్కన పెట్టాలి. మనకు స్వార్థం లేకుండా మనం ఎవరికైతే ఉపయోగం చేస్తామో వారికి జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తామో వారి జీవితంలో అదొక మలుపుగా ఉపయోగపడుతుంది. మనకు ఏమొస్తుంది చెబితే అని కాదు, ఇక్కడ ఒకరికి ఉపయోగపడాలి అనే ఒక మంచి సంకల్పం ఉండాలి. అలాంటి సంకల్పంతో రాసినటువంటి పుస్తకం అన్నమాట ఇది. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ది సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనే బుక్ గురించి. మీరు వింటున్న పాట దాస్ కా ధమ్కీ మూవీలోంచి, రామ్ మిర్యాల పాడింది.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 12:30 తెలుగులో వార్తలు ఇప్పుడు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ సాధించిన 7.8% త్రైమాసిక వృద్ది దేశ ఆర్థిక పటిష్టతను ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. జార్ఖండ్ పట్టణాభివృద్ది ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను గుండెపోటుతో మరణించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి 3వసారి ఫైనల్ కు దూసుకెళ్లారు. ఢిల్లీ యూనివర్సిటీలోని ప్రతిష్టాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఎస్ఆర్సీసీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా యువతకు పిలుపునిస్తూ ప్రపంచాన్ని నడిపించే స్థాయి కన్సల్టింగ్ అకౌంటింగ్ ఫైనాన్షియల్ లీగల్ సంస్థలను నిర్మించి మునుపటి తరాల కంటే పెద్ద కలలు కనాలని కోరారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నప్పుడు భారతీయులు స్థాపించిన కంపెనీలు ప్రపంచాన్ని ఎందుకు ఏలకూడదని ఆయన ప్రశ్నించారు.
2: హమ్ గర్వ సే కహతే హై కి ఆజ్ భారతీయ దునియా కి టాప్ కంపెనీస్ కో లీడ్ కర్ రహే హై. అగర్ భారతీయ దునియా కి టాప్ కంపెనీయో కో లీడ్ కర్ రహే హై తో భారతీయో కి బనాయీ కంపెనీయా దునియా కో క్యో లీడ్ నా కరే.
1: అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ సాధించిన 7.8% త్రైమాసిక వృద్ది దేశ ఆర్థిక పటిష్టతను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడాన్ని ప్రపంచం గమనిస్తోందన్నారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా తొలి ఐ బ్రిక్స్ సదస్సును కూడా నిర్వహించనున్నారు. ఈ 2 రోజుల సదస్సులో 500 మందికి పైగా దిగ్గజ ఇన్వెస్టర్లు, ఆర్థిక మంత్రులు, వ్యాపార ప్రముఖులు పాల్గొంటారు. ఈ సదస్సు ద్వారా 21 బ్రిక్స్ సభ్యదేశాలు భాగస్వామ్య దేశాల్లోని మౌలిక సదుపాయాలు, ఇంధన, డిజిటల్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యం. అంతేకాకుండా పరస్పర సరిహద్దు పెట్టుబడులు, నాన్ డాలర్ చెల్లింపులు, భారత్ కు చెందిన యూపీఐ, బ్రెజిల్ కు చెందిన పిక్స్ వంటి ఫాస్ట్ పేమెంట్ సిస్టంలను అనుసంధానించడం, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీల వినియోగంపై వీరు చర్చిస్తారు. భారత్ వేదికగా న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 12-13 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 18వ బ్రిక్స్ అధినేతల సదస్సు జరుగుతుంది. స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో మానవత్వమే ప్రథమం అనే భావనతో ఈ సదస్సును భారత్ నిర్వహిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం గోవా చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయన 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు గోవా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత బీజేపీ నూతన రాష్ట కార్యాలయం అటల్ భవన్ ను ప్రారంభించి పార్టీ రాష్ట కోర్ కమిటీతో సమావేశమవుతారు. రేపు వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించడంతో పాటుగా గోవా పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పురస్కారాన్ని బహూకరిస్తారు. లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి సేవియర్ బట్టెల్ రేపటి నుండి ఈ నెల 9వ తేదీ వరకు 3 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. అనంతరం మంగళవారం రోజున ఆయన చెన్నై పర్యటనకు వెళతారు. అక్కడ ఐఐటి మద్రాస్ క్యాంపస్తో పాటు ఐఐటి మద్రాస్ రీసెర్చ్ పార్కును సందర్శిస్తారు. అలాగే లక్సెంబర్గ్ ఉపగ్రహ కమ్యూనికేషన్ల సంస్థ ఎస్ఈఎస్ నూతన క్యాంపస్ను ప్రారంభిస్తారు. బుధవారం తెల్లవారుజామున ఆయన పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమవుతారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ, ఉత్తరప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ దినేష్ శర్మ అండమాన్ నికోబార్ దీవుల నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక అధికార ప్రకటన విడుదల చేసింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని తెలిపింది. డాక్టర్ శర్మ రాజ్యసభ పదవీ కాలం నవంబర్ 25తో ముగియాల్సి ఉంది. అక్టోబర్ 8, 2017 నుండి అండమాన్ నికోబార్ దీవుల ఎల్జీగా సేవలందిస్తున్న అడ్మిరల్ డికే జోషి రిటైర్డ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుండి 4 రోజుల పాటు అస్సోం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి చారిత్రక, సామాజిక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలను సందర్శించడంతో పాటు పలు విద్యా, సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఉపరాష్టపతి అస్సోంలోని గౌహటిలో గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం శ్రీమంత శంకరదేవ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరవుతారు. షిల్లాంగ్లోని సోసోథామ్ ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి కూడా హాజరవుతారు. జార్ఖండ్ పట్టణాభివృద్ది, ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను గుండెపోటుతో గిరిడీలోని మెర్సీ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయసు 56 సంవత్సరాలు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన్ను రాత్రి 2 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తతో గిరిడీతో పాటు జార్ఖండ్ రాష్ట వ్యాప్తంగా తీవ్ర సంతాప ఛాయలు అలుముకున్నాయి. పెద్ద సంఖ్యలో మద్దతుదారులు, పార్టీ నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సుదివ్య కుమార్ సోను మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని పేర్కొన్నారు. జార్ఖండ్ గుర్తింపు, హక్కులు, ఆత్మగౌరవం కోసం సాగించిన పోరాటానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. నేపాల్ టిబెట్ సరిహద్దులో 26 ఆగస్టున మంచు ప్రమాదం కారణంగా సంభవించిన వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ వరదల్లో మరణించిన వారి సంఖ్య 1344కు చేరగా దాదాపు 5000 మంది గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 13100 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నువాకోట్ జిల్లాలో 10 రోజుల పాటు బురద శకలాల కింద చిక్కుకుపోయిన 60 ఏళ్ల వృద్ధురాలిని సహాయక బృందాలు ప్రాణాలతో బయటకు తీశాయి. మృతదేహాలను గుర్తించడం అధికారులకు పెద్ద సవాలుగా మారడంతో డిఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 222 మంది మహిళలు, 355 మంది పురుషులు, 453 మంది మృతదేహాల గుర్తింపు చిహ్నాలను సేకరించి భద్రపరిచారు. గుర్తింపు కోసం 1270 మృతదేహాల వివరాలను నేపాల్ పోలీస్ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు. ఉత్తర మధ్య నేపాల్ వ్యాప్తంగా ఇళ్లు, వాహనాలు, వంతెనలు కొట్టుకుపోగా జల విద్యుత్ ప్రాజెక్టుల్లో చిక్కుకున్న వారిని కాపాడడానికి భారత్, చైనా సహాయంతో రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ప్రధాన నదుల్లో నీటి మట్టాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి 3వసారి ఫైనల్ కు దూసుకెళ్లారు. ప్రపంచ 5వ ర్యాంక్ జోడీ అయిన సాత్విక్ చిరాగ్ సెమీఫైనల్లో మలేసియాకు చెందిన నూర్ మొహమ్మద్ అజ్రీన్ అయూబ్ టాన్ వి కియాంగ్ జంటపై 21-15, 18-21, 21-11 తేడాతో విజయం సాధించారు. ఈ సీజన్లో తమ 2వ టైటిల్ను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న ఆసియా గేమ్స్ ఛాంపియన్లు ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:50 జరిగే ఫైనల్ మ్యాచ్లో చైనాకు చెందిన హేజీ టింగ్, రెన్ జియాంగ్ యూ జోడీతో తలపడతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ సాధించిన 7.8% త్రైమాసిక వృద్ధి దేశ ఆర్థిక పటిష్టతను ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. జార్ఖండ్ పట్టణాభివృద్ది, ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను గుండెపోటుతో మరణించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి 3వసారి ఫైనల్ కు దూసుకెళ్లారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్. స్టూడియోలో సమయం 12:40 దాటి 40 సెకండ్లు. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎన్ఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. ఇప్పుడు విందాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.

0: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान, पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान। आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए। इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन, सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन। उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान। नामांकन की तिथि 10 अगस्त से 10 सितंबर 2026 तक, तो देर किस बात की। आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर। राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ లో మీరు విన్న ఆ పాట లెనిన్ సినిమా కోసం శ్వేతా మోహన్ జూబిన్ నౌటియాల్ పాడిన పాట విన్నారు. ఇది మీ అభిమాను ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: తెలుసు కదా మూవీ కోసం రామ్ మిర్యాల పాడిన పాట విందాం ఇప్పుడు.

0: ఇరుగుడు సినిమా కోసం హేషం అబ్దుల్ వహాబ్ సాదిక పాడిన పాట విన్నారు.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 మెగాహెడ్స్. లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ లో చివరిగా విందాము కొరియన్ కనగరాజు. ఈ సినిమా కోసం నరసన్న పాడింది

శ్రోతలకు ఒక గమనిక. సోమవారం అంటే రేపు ఉదయం 11 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ ప్రక్రియ మరియు సమగ్ర సమాచారం అనే అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డు చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ వివి శ్రీనివాసరావు గారు ఐపీఎస్ పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు కార్యక్రమ అనుసంధానకర్త ఎం శ్రీనివాస్ మహేష్ ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగాధిపతి. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 0 జత చేసి 2324

పోలీస్ రిక్రూట్ బోర్డ్ చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ వివి శ్రీనివాసరావు గారితో నేరుగా మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం కోసం. వీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభమవుతాయి. హైదరాబాద్ లోని మియాపూర్లో దేశంలోనే తొలిసారిగా ఆవిష్కృతమైన అహింసా స్తంభం రాబోయే తరాలకు శాంతి అహింసల సందేశాన్ని అందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. చేయూత సామాజిక భద్రత పథకం కింద కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ మంజూరు చేసేందుకు క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియను తెలంగాణ గ్రామీణాభివృద్ది శాఖ ప్రారంభించింది. ఇందిరాపారు ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా కొనసాగుతోంది. రాష్టంలోని భద్రాద్రి కొత్తగూడెం జయశంకర్ భూపాలపల్లి మహబూబాబాద్ ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ ఈరోజు యెల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమాపేశాలు రేపు ప్రారంభమవుతాయి. ఈ సమాపేశాల్లో ప్రభుత్వం సభలో పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది. 21 ఏళ్లకే చట్టసభలకు పోటీ చేసే అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనతో పాటు క్యూర్ ల్యాండ్ పూలింగ్, 22A భూములు, భూసేకరణ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సభలో ప్రభుత్వాన్ని పలు అంశాలపై నిలదీసేందుకు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు సిద్దమవుతున్నాయి. అలాగే ప్రతిపక్షాలను నిలువరించేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార పక్ష సభ్యులు కూడా సర్వసన్నద్దమవుతున్నారు. శాసనసభ మండలి వర్షాకాల సమాపేశాలు సజావుగా సాగేందుకు అధికారులు సహకరించాలని, సమన్వయంతో పనిచేయాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు. రేపు ఉభయ సభల సమాపేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి వారు నిన్న శాసనమండలి కార్యాలయంలో సన్నాహక సమాపేశం నిర్వహించారు. ధర్నాలు, రాస్తారోకులు జరగకుండా ప్రశాంతంగా సమాపేశాలు జరిగేలా చూడాలని, సమాపేశాలు జరిగే సమయంలో అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండి మంత్రులకు, సభ్యులకు సహకరించాలని స్పీకర్, మండలి చైర్మన్ ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వం తరఫున సహకారం ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. హైదరాబాద్ లోని మియాపూర్లో దేశంలోనే తొలిసారిగా ఆవిష్కృతమైన అహింసా స్తంభం రాబోయే తరాలకు శాంతి అహింసల సందేశాన్ని అందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. జైన్ సమాజ మహిళలు నాయకత్వం వహించడం విశేషమని కొనియాడిన ఆయన, అహింస అంటే శారీరకంగానే కాక మాటల్లో, ఆలోచనలో కూడా పాటించాల్సిన అత్యున్నత బలమని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మహిళా సాధికారత దిశగా నారీ శక్తి వందన అధినియం వంటి చర్యలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. హైదరాబాద్ అభివృద్దిలో జైన, బ్రాహ్మణ, మహేశ్వరి సమాజాల పాత్రను కొనియాడిన మంత్రి, 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో సాంస్కృతిక విలువలు మరింత బలపడాలని ఆకాంక్షించారు. చేయూత సామాజిక భద్రత పథకం కింద కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ను మంజూరు చేసేందుకు క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియను తెలంగాణ గ్రామీణాభివృద్ది శాఖ ప్రారంభించింది. దరఖాస్తుల స్వీకరణతో పాటు పరిశీలనను సమాంతరంగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేయగా, అర్హులను గుర్తించేందుకు మండల, మున్సిపల్, సర్కిల్ స్థాయి అధికారులను నియమించారు. ప్రత్యేకంగా రూపొందించిన చేయూత వెరిఫికేషన్ మొబైల్ యాప్లో అధికారులు దరఖాస్తుదారుల వివరాలు, పత్రాలు పరిశీలించి నివేదికలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 25వ తేదీలోగా వెరిఫికేషన్ పూర్తి చేసి అర్హులైన లబ్దిదారుల జాబితాను జిల్లా కలెక్టర్ ఆమోదానికి పంపుతారు. ఆమోదం అనంతరం మంజూరు ఉత్తర్వులను సిద్దం చేసి లబ్దిదారులకు అందజేస్తారు. ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించి కొత్త పరిశ్రమల ఏర్పాటు ద్వారా రాష్టంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. రాష్ట ప్రభుత్వం వచ్చే డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026 ఏర్పాట్లు, రోడ్ షోలు, ఎంఓయూలపై పరిశ్రమల శాఖ డైరెక్టర్ కార్యాలయంలో మంత్రి శనివారం నాడు సమీక్ష నిర్వహించారు. పెట్టుబడులు గమ్యస్థానంగా తెలంగాణను మరింత బలోపేతం చేసేలాగా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలిచేలాగా పలు పాలసీలను గ్లోబల్ సమ్మిట్లో ఆవిష్కరించేందుకు కసరత్తు చేస్తామన్నారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను విశ్వవ్యాప్తం

చేసేలాగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సమ్మిట్ కు విస్తృత ప్రచారం లభించేలాగా రోడ్ షోలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. అభివృద్ది సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం పనిచేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. నిన్న సాయంత్రం వనపర్తిలో 70 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం కార్నర్ మీటింగ్ లో మంత్రి మాట్లాడుతూ మైనారిటీ సంక్షేమ శాఖలోని వివిధ విభాగాలు సంస్థలు సమన్వయంతో పనిచేస్తూ పెండింగ్ సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజరుద్దీన్ సూచించారు. ఫైళ్లు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. సచివాలయంలో నిన్న వక్ఫ్ బోర్డు, ఉర్దూ అకాడమీ, షాహీ మసీద్, గురుకులాలు, ఖాజీలకు సంబంధించిన విషయాలపై సమీక్ష నిర్వహించారు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేగా నెలకు భారీగా జీతభత్యాలు పొందుతూ ప్రజాధనాన్ని తీసుకుంటున్న కేసీఆర్ అసెంబ్లీ సమాపేశాలకు రాకపోవడంపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు మహాధర్నాలో పాల్గొన్నారు. రాష్టంలో పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్దిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట పర్యాటక విధాన లక్ష్యాలకు అనుగుణంగా అధిక పర్యాటకాధారణ ప్రాంతాలను గుర్తించి నాణ్యమైన హోటల్ మౌలిక సదుపాయాల అభివృద్ది చేయాలని ఆయన సూచించారు. తెలంగాణ పర్యాటక అభివృద్ది సంస్థకు చెందిన ఆస్తులను ఆధునికీకరించడంతో పాటు నిబంధనల మేరకు అనువైన ప్రభుత్వ సెమీ ఫారెస్ట్ భూములను హోటళ్ల నిర్మాణానికి గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. వారసత్వం, సంస్కృతి, ఈకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం వంటి విభాగాలను ప్రోత్సహించేందుకు వ్యూహం సిద్దం చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 12వ తేదీన రాష్ట వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట న్యాయ సేవాధికారి సంస్థ సభ్య కార్యదర్శి పంచాక్షరి చెప్పారు. న్యూఢిల్లీలోని జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు 3వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. లోక్ అదాలత్ కు సంబంధించిన ప్రెస్నోట్ను ప్రజా ప్రయోజనార్థం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచురించాలని కోరుతూ రాష్ట ప్రభుత్వ పబ్లిక్ సెల్ డిప్యూటీ డైరెక్టర్ కు లేఖ రాశారు. రాష్టంలో 4 జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి, కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత రంగానికి పూర్తి సహకారం అందిస్తానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు అన్నారు. నిన్న సాయంత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు నల్లా విజయ్ ఇంటికి వెళ్లి ఎలక్ట్రానిక్ మరమగ్గాన్ని ఆవిష్కరించారు. మగ్గంపై రూపొందించిన వెండి వెన్నెల చీరను పరిశీలించారు. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం రేపు ఎల్లుండి జిల్లాలో పర్యటిస్తుంది. విమానాశ్రయం ఏర్పాటు కోసం ప్రతిపాదించిన సీతంపేట, సుజాత్ నగర్, దుమ్ముగూడెం, చాపరాలపల్లి, పాల్వంచ, దమ్మపేట, పెనగడపులను తనిఖీ చేస్తుంది. ఈ నెల 15వ తేదీన వేములవాడ తిప్పాపూర్లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన గోశాలలో కోడెలు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెందిన సన్నకారు చిన్నకారు రైతులు అర్హులని వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కొమురం భీమా సైఫాబాద్ జిల్లా వ్యాప్తంగా తీజ్ పండుగ ముగింపు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలోని చింతకుంటలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ముగింపు వేడుకలకు హాజరుకాగా కెరమెరిలో డీసీసీ అధ్యకురాలు సుగుణ హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్మానేరు ప్రాజెక్టులోకి ఎల్లంపల్లి నుంచి వరద కాల్వ ద్వారా 679 క్యూసెక్కుల మేర ఇన్ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు చెప్పారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 20.516 టీఎంసీల మేరకు నీరు నిల్వ ఉంది. హనుమకొండ జిల్లాలోని గట్ల నర్సింగాపూర్ కొత్తకొండ రహదారిపై హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. వంతెన నిర్మాణం పనుల కోసం 2.50 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతులను మంజూరు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా తురకపల్లి మండలం వీరారెడ్డిపల్లిలో రిజర్వాయర్ కోసం భూములు కోల్పోయిన తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బాధిత రైతులు రాస్తారోకో చేపట్టారు. కరీంనగర్ లో ఏఐటీయూసీ రాష్ట మహాసభలు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రారంభ వేడుకలకు ఈరోజు

0: ఏఐటీయూసి జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఈ రోజు సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉచిత దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు గంట సమయం పడుతోంది. శ్రావణ మాసం ముగుస్తున్న సందర్బంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు. భీమేశ్వర స్వామికి కోడతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాష్ట పర్యాటక శాఖ 2026 ఏడాదికి గాను రాష్ట పర్యాటక అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోందని హనుమకొండ పర్యాటక శాఖ అధికారి శివాజీ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు వివిత్ భారతి. ఇప్పుడు విందాం షో టైం కార్యక్రమం. షో టైం లో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. ఇది మీ అభిమాన్ ఎఫ్ఎం వివిధ భారతి. మేము అడిగే ప్రశ్నకు సమాధానం తెలిస్తే సమాధానం మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేయండి. ప్రశ్న వచ్చేస్తుంది, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి మా శ్రోతలందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు, మాకందరికీ తెలుసు. ఎందుకంటే కార్యక్రమం అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి. హీరో వెంకటేష్, దర్శకులు కె రాఘవేంద్రరావు కాంబోలో వచ్చినటువంటి మొదటి సినిమాలో రావు గోపాలరావుకు భావమరిదిగా నటించిన నటులు ఎవరు? ప్రశ్న మరొకసారి, హీరో వెంకటేష్, దర్శకులు కె రాఘవేంద్రరావు కాంబోలో వచ్చినటువంటి మొదటి సినిమాలో రావు గోపాలరావుకు భావమరిదిగా నటించిన నటులు ఎవరు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి.

షూటింగ్ కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట 7/G బృందావన్ కాలిని సినిమా కోసం హారీష్ రాఘవేంద్ర మధుమిత పాడిన పాట విన్నారు. సంగీతం సమకూర్చిన వారు యువన్ శంకర్ రాజ. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, హీరో వెంకటేష్, దర్శకులు కె రాఘవేంద్రరావు కాంబోలో వచ్చిన మొదటి సినిమాలో రాఘుపల్రావుకు భావమర్దిగా నటించిన నటులు ఎవరు అని మనం ప్రశ్న వేశాం. ప్రశ్న వేసిన మరుక్షణమే ఆన్సర్ చేశారు మొట్టమొదటి శ్రోత బి దివాకర్ ఉమ్మడ. రైట్ ఆన్సర్ చేశారు. రైట్ ఆన్సర్ చేసిన వాళ్ళందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తారు. దోర్నల బాలరాజ్ వనస్థలిపురం హైదరాబాద్, పంతాడు శ్రీనివాసరావు మోరిపల్లం నుండి, నిమ్మాని గ్రామం నిపుణ వెంకటేశ్వర హేమలత, జానకంపేట నుంచి ఎం శ్యామ్లాల్, అరుణ రజేందర్, జకరణపల్లి నుంచి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం సుగ్న రాంప్రసాద్, భూమిదేని లక్ష్మీనారాయణ అమనగుర్తి నుంచి, వీరు వనపర్తి నుంచి రామయ్య, సుధారామయ్య ఇంకా వారి మిత్రులు. అయితే ముందుగా మీరు సమాధానం కరెక్ట్గా టైప్ చేయండి, ఆ తర్వాత మీ పేర్లు టైప్ చేస్తే బాగుంటుంది. అయితే వీరు చెప్పినటువంటి ఆన్సర్ రాంగ్ అన్నమాట. తర్వాత దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి మధుకర్ నందిపేట్, ద్రోణంరాజు సూర్యశ్రీ కౌకూర్ నుండి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడ నుండి, పానుగంటి రవి గౌడ్ ఫ్యామిలీ ఓల్డ్ ఎంఐజీ కాలనీ బిహెచ్ఎల్ నల్లగండ్ల నుంచి, శేర్లింగంపల్లి నుంచి, ఫిర్జాద్గూడ శ్రీనివాస్, నిజమ పోతంగల్ నీతోట సంతోష, నిఖిల్ రణవీర్, నమ్రత నిత్య సంతోష్ని, అప్పలరాజు పేడన నుండి, అంకుశోప నుంచి దోర్నాల సుదర్శన్, కుబేర్ నిర్మల్ జిల్లా నుంచి షేరి బాలాజీ, సావిత్రి కుమార్, గుల్బర్గా కర్ణాటక జిల్లా నుండి శివకుమార్, గంగాధర శ్రీనివాస్ రాజన్న, సిరిసిల్ల జిల్లా విలాసాగర్ గ్రామం నుండి, హంపాపురం విలేజ్ నుంచి చిరంజీవి నాగభూషణం, నారాయణ స్వామి పెండ్యాల భాగ్యలక్ష్మి సత్యనారాయణ, ఏనుగల్ నుండి, ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్ కళావతి, బూదన్ పోచంపల్లి నుండి యలగందుల మార్కండేయ, జాప భూమేశ్వర్ వేలుల నుండి, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, మేడిపల్లి నుంచి శ్రీకాంత్ శ్రీతేజ, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, ఇంద్రనగర్ నుంచి వీరు సిహెచ్ పాలెం పోలియ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి, ప్రసాద్ నిజామాబాద్ నుండి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. వీరంత రైట్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళు, కొంతమంది రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. అయితే సరైన సమాధానం మాత్రం రాళ్లపల్లి. ఇది సరైన సమాధానం. సరైన సమాధానం పంపిన వాళ్ళందరినీ అభినందనలు తెలుపుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెర్ట్స్. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, చిరంజీవి నటించిన రెండవ సినిమా కెమెరామెన్ గా పనిచేసిన వ్యక్తి ఎవరు? చిరంజీవి నటించిన రెండవ సినిమాకు కెమెరామెన్ గా పనిచేసినటువంటి ఆర్టిస్ట్ ఎవరు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 04023240840 నెంబర్ కు వాట్సాప్ చేయండి.

ఆపద్ బాంధవుడు సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట విన్నారు. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, చిరంజీవి నటించిన రెండవ సినిమాకు కెమెరామెన్గా పనిచేసిన ఆర్టిస్ట్ ఎవరు అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరియైన సమాధానం కోసం చాలా మంది శ్రోతలు కూడా ప్రయత్నం చేశారు. ముందుగా వారందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే సమాధానం చెప్పాలి, ఆన్సర్ ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ కార్యక్రమానికి మరింత శక్తిని అందిస్తున్నారు. మరికొంతమంది శ్రోతలు పార్టిసిపేట్ చేయాలనే ఆకాంక్ష, కుతూహలం కలగజేస్తున్నందుకు థ్యాంక్స్ అన్నమాట. అయితే చాలా రేర్గా కొంతమంది మాత్రమే దీనికి సరైన సమాధానం పంపించారు. వాళ్లలో సరైన సమాధానం పంపించిన వాళ్ళు అతి కొద్ది మందిలో భాను మియాపూర్ నుంచి, అలాగే బాలకృష్ణ నర్సంపేట నుంచి, కనకారావు పెడన నుండి, కనాజిగూడ ఇంద్రనగర్ నుంచి శ్రీనివాస్ పద్మావతి, వీరు మాత్రమే సరైన సమాధానం పంపించారు. వీరందరికీ స్పెషల్ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. మరి ఇలాగే చాలా ఉత్సాహంగా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, ఆ నలుగురు సినిమాలో జ్యోతిష్కుడుగా నటించిన నటులు ఎవరు? ఆ నలుగురు సినిమాలు జ్యోతిష్కుడుగా నటించారు ఒక ఆర్టిస్ట్ అనమాట, ఆర్టిస్ట్ పేరు ఏంటి? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే సమాధానం చేయండి 0402324 ఎట్ఫట్ నెంబర్కు. సరైన సమాధానం చెప్పలేదని ఆలోచిస్తున్నారు కదా, బిఎస్ లోకనాథ్.

పరదేశి సినిమా కోసం మను శుభ పాడిన పాట విన్నారు. మనం వింటున్నాం షోటైం. షోటైం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. మరి మనం అడిగినటువంటి ప్రశ్న, ఆ నలుగురు సినిమాలో జ్యోతిష్కుడుగా నటించిన నటులు ఎవరు అని మన ప్రశ్న వేశం. మరి దీనికి సరైన సమాధానంగా చాలా మంది శ్రోతలు చాలా కరెక్ట్ గా పంపించారు. సో ఎవరెవరైతే ఇన్ టైంలో పంపించారు వారి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. జాప భూమేశ్వర్ వెల్లుల నుండి, చింత శ్రీనివాస్ షాపల్లి నుండి, అరుణ రాజేందర్ జక్రన్పల్లి, పిండియాల భాగ్యలక్ష్మి సత్యనారాయణ ఏనుగల్ల నుండి, ప్రేమ్నాథ్ కళావతి, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుండి, చిరంజీవి నాగభూషణ నారాయణ స్వామి హంపాపురం విలేజ్ నుండి, ఆర్ రఘునాథ్ సికింద్రాబాద్ నుండి, కిరణ్ జ్యోతి ఓల్డ్ మలక్పేట నుంచి, మేడిపల్లి శ్రీకాంత్ శ్రీతేజ హైదరాబాద్ బీర్ నగర్ నుండి, మౌనిక బాలు వినయ్ కుమార్, ఎన్ శ్రీనివాస్ సుతుకారం గేట్ పాలెంపోలే ఆలగడ్డ నంద్యాల జిల్లా, భాను మియాపూర్, పెడన కనకారావు, జయలక్ష్మి ఖైరతాబాద్.

ప్రసాద్, వరంగల్ ఫర్క్వాడా నుండి మల్లికార్జున్, సులోచన, ప్రియాంక, బ్రహ్మయ్య, కర్నూల్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద, ఫీర్జాద్గూడ నుండి శ్రీనివాస్, పెడ నుండి అప్పలరాజ్, పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్, కర్నూలు జిల్లా నుండి నాగరికల నుంచి నేదురుని కళ్యాణాచారి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమనగుర్తి గ్రామం నుండి బాలకృష్ణ నర్సంపేట్, సత్యవోలు సీతాదేవిక మహాలక్ష్మి ఫ్రం ఏఎస్ రావు నగర్ నుండి, ఓల్డ్ ఎంఐజీ కాలనీ బిహెచ్ఎల్ నల్గండ్ల శేరిలింగంపల్లి నుండి, పానుగంటి రవి కౌడ్ దస్తగిరి సందీప్ దుటూరు కడప జిల్లా నుండి, తోట సంతోష్ నిఖిల రణవీర్ నమ్రత నిత్య సంతోషిని, పంతాడు శ్రీనివాసరావు మురిపోలం నుండి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, పుదాన్ పోచంపల్లి నుండి ఎలగందుల మార్కండేయ లక్ష్మీ దివ్య, న్యామనంది గ్రామం నుంచి శ్రీరామ్ నరేందర్ వెంకట నరసయ్య, నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, శ్యాంలాల్ జానకంపేట నుండి శ్రీనివాసరావు, ఖైరతాబాద్ నుండి దోర్నాల బాలరాజ్, హైదరాబాద్ వనసలిపురం నుండి బి దివాకర్ ఉమ్మడి నుంచి, మనం పంపగానే మనం ప్రశ్న అడగగానే వెంటనే సమాధానం చేశారనమాట. వీరు అన్ని ప్రశ్నలకు ముందుగా సమాధానం చేస్తూ ఉన్నారు. మరి ఎంత నాలెడ్జ్ ఉంది! సో మిగతా వాళ్ళకి లేదని కాదు, మిగతా వాళ్ళు కూడా ఆలోచించి ఇది రైటా అది రైటా అని సరైన సమాధానం పంపాలి, మళ్ళీ రాంగ్ చేయకూడదు అనే ఉద్దేశంతో చేస్తున్నారు. సో సరైన సమాధానం జూనియర్ రేలంగి, ఇది సరైన సమాధానం. సరైన సమాధానం పంపిన వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. మరో ప్రశ్న వచ్చేస్తుంది, రష్యన్ భాషలోకి అనువాదమైన తొలి తెలుగు చలనచిత్రం ఏది? మీ గనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 04023240850 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాలు బిందాస్గా తేలిపోతున్నాం. శ్రోతలు చాలా ఉత్సాహంగా చాలా హుషారుగా ఆన్సర్ చేస్తున్నారు. స్పెషల్ థ్యాంక్స్ పాట అయిపోయేలోపు మీ సమాధానం ముందుగా ఉండాలి, మీ పేరు తర్వాత నెక్స్ట్ మీ ఊరు, అవి మాత్రమే టైప్ చేయండి. ముందుగా మీ పేరు టైప్ చేసి తర్వాత చివరికి ఆన్సర్ టైప్ చేయకండి. అలా అయితే అందరి పేర్లు చదవచ్చు, మీకు హ్యాపీగా ఉంటుంది.

ఆడవారి మాటలకు అర్థాల వేరులే సినిమా నుంచి ఆ పాట విన్నారు. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, రష్యన్ భాషలోకి అనువాదం చేసిన తొలి తెలుగు చలనచిత్రం ఏది అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా చాలా మంది శ్రోతలు ఎప్పటిలాగే అంతే ఉత్సాహంతో అంతే హుషారుగా సమాధానం చేశారు. కానీ కొందరు మాత్రమే సరైన సమాధానం పంపించారు. ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్, కళావతి, నందిపేట నుంచి వాణి, లింబాద్రి, న్యావనంది గ్రామం నుంచి శ్రీరామ్, నరేందర్, వెంకట నర్సయ్య వీరు మాత్రమే సరైన సమాధానం పంపించారు. వీరికి స్పెషల్ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ సరైన సమాధానం సాగర సంగమం. ఇది ఇవాళ షో టైం కార్యక్రమం. షో టైం కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన శ్రోతలందరికీ స్పెషల్ థ్యాంక్స్. మీరు వింటున్న పాట జీన్స్ చిత్రం నుంచి, గానం నిత్యశ్రీ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

శ్రోతలకు ఒక గమనిక. సోమవారం అంటే రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ ప్రక్రియ మరియు సమగ్ర సమాచారం అనే అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీసు రిక్రూట్ బోర్డు చైర్మన్

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 2:15 దాటి 27 సెకండ్లు. కొన్ని క్షణాల్లో శక్తిశీల కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. శక్తిశీల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం.

ఖడ్గం సినిమా నుంచి సుమంగళి పాడిన పాట విన్నారు. మనం శక్తిశీలి కార్యక్రమం వింటున్నాం. దాతృత్వ పని, స్త్రీవాద ప్రచారం, ప్రపంచీకరణ కోసం అవిశ్రాంత పోరాటం చేసిన మహిళా చైతన్య దీపిక, సమాజ సేవలు తరించి అందరినీ స్పందింపజేసిన మానవతామూర్తి, మొదటి ప్రపంచ యుద్ధంలో శాంతి స్థాపనకు గాను విశేషంగా కృషి జరిపిన వీరయోధురాలు, మొదటి అమెరికన్ నోబెల్ శాంతి బహుమతి పొందిన మార్గదర్శకురాలు, ఇలా ఎన్నో విశేషాలు ఆమె జీవిత ప్రయాణంలో. ఇంతకీ ఎవరా మహిళ, ఎవరా మహిళా సాధక శక్తి తెలుసుకుందాం. వింటూ ఉండండి.

ఆదిపర్వం సినిమా కోసం మేఘన సుల్తాన్ వాలి పాడిన పాట విన్నారు. మనం శక్తిశీల కార్యక్రమం వింటున్నాం. ప్రతి విజయం వెనుక ఒక సాధన మాత్రమే ఉండదు, కఠోర దీక్ష, శ్రమల పరంపర, అలాగే దారి తీసిన పరిస్థితులు కూడా ఉంటాయి. అందరిలాగే మనం చెప్పుకుంటున్న ప్రముఖ సంఘ సేవకురాలు కూడా అందరిలానే తన బాల్యం గడిచింది. కానీ తన కుటుంబంలో జరిగిన కొన్ని విషాద సంఘటనలు, తన స్నేహితురాలు కూడా ఒక వ్యాధితో కాలంలో కలిసిపోయిన, ఇలాంటివెన్నో కారణాలతో కలత చెంది మరి ఆమె సంఘ సేవకురాలుగా మారిపోయి స్త్రీవాద ప్రచారం మొదలుపెట్టారు, ప్రపంచ శాంతికి పాటుపడ్డారు. ఆమె ఎవరో కాదు, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత జేన్ ఆడమ్స్. ఈమె మరి అమెరికన్ చరిత్రలో మొదటి అమెరికన్ మహిళగా నోబెల్ శాంతి పొందినటువంటి మొదటి అమెరికన్ మహిళగా రికార్డులకి ఎక్కారనమాట. మరి ఆ మానవతా మూర్తి జయంతి ఈరోజు ఆమెకు నివాళిగా. మరి ఆమె గురించి, ఆమె సాధించిన విజయాలు, ఆమె మానవాళికి చేసినటువంటి సేవల గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఆమె గురించి చాలా విషయాలని అవన్నీ మాట్లాడుకుందాం. వింటూ ఉండండి.

ఆబుతు సినిమా కోసం స్వీయ సంగీతంలో వందే మాత్రం శ్రీనివాస్ పాడిన పాట విన్నారు. మనం శక్తిశీలి కార్యక్రమంలో జేన్ ఆడమ్స్ జైన్ సందర్భంగా ఆమె సక్సెస్ జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆమె మహిళా సాధికారత కోసం నడుం బిగించి ఎంతో మందిని చైతన్యం చేసినటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 1860 సెప్టెంబర్ 6న జన్మించిన ఆడమ్స్ 1885 నుంచి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనటం మొదలుపెట్టారన్నమాట. బల్దిమోర్లోని ఆఫ్రికన్ అమెరికన్ అనాథలకు మరి వారిని బాగా చూసుకోవటం, వారి ఆలనా పాలన చూసుకోవటం, తర్వాత అనేక దాతృత్వ సంస్థలలో కీలకంగా పనిచేసి అందరి దృష్టిని ఆకర్షించారన్నమాట. ఒక మానవతా మూర్తిగా అవతరించారు. అనేక సేవా కార్యక్రమాలు, సంఘ సంస్కర్తగా కూడా ఆమె అనేక కార్యక్రమాలు చేపట్టారు. అందుకే ప్రపంచ దృష్టిని ఆమె ఆకర్షించారు. పేరు కోసం, ప్రఖ్యాతల కోసం కాకుండా తను ఎదుర్కొన్నటువంటి సమస్యలు, తనలాగా ఎంతో మంది జీవితాల్లో ఎన్నో రకరకాల సంఘటనలతో బాధపడుతూ ఉన్న వాళ్ళందరి కోసం, అనాథల కోసం, అబాధితుల కోసం ఆమె చేసినటువంటి సేవలు ఇంకెవరు చేయలేదన్నమాట. అదేవిధంగా ప్రపంచ శాంతిని కాంక్షించారు ఆవిడ. మరి సో అంత గొప్ప మానవతామూర్తి. మరిన్ని విషయాలు తెలుసుకుందాం, వింటూ ఉండండి.

0: దొంగరాముడు అండ్ పార్టీ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట విన్నారు మనం. శక్తిశీలి కార్యక్రమంలో జేన్ ఆడమ్స్ జయంతి సందర్భంగా ఆమె సాధించిన విజయాలు, ఆమె ప్రజలకు చేసిన సేవలు, అలాగే అనాథలకు ఆమె పంచినటువంటి దాతృత్వ పని ఆ అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అయితే పొరుగున ఉన్న పేదలకు విద్యతో పాటు సామాజిక సేవ చేయాలనే సంకల్పంతో అమెరికాలో సెటిల్మెంట్ హౌస్ అనే ఒక సేవా సంస్థ నెలకొల్పారు ఆడమ్స్ గారు. ఆ సంస్థ దినదిన అభివృద్ది చెందుతూ ఒక ప్రముఖ అంతర్జాతీయ సామాజిక సేవా కేంద్రంగా, మేధావుల కేంద్రంగా విరాజిల్లుతోంది. మరి ఆ సమయంలో అంతలా మరి ప్రభావితం చేసినటువంటి మహిళ అన్నమాట ఆమె. మహిళ కాదు, మహిళా శక్తి అని చెప్పవచ్చు. సొంతంగా కేంద్రంగా మరది ఒక పెద్ద కేంద్రంగా మారిపోయి ప్రపంచ యుద్ధ శాంతిని కోరే విధంగా, ఆ శాంతిని కోరేటువంటి నిలయంగా మారిపోయింది అంటే మాటలా చెప్పండి. అందుకే ఆమె విశ్వశాంతిని కాంక్షించే ప్రపంచ మహిళగా మరి ఆమెకు నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చిందనమాట. అంత గొప్ప మహిళా శక్తివంతురాలు మన జేన్ ఆడమ్స్ గారు. ఆమె గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూ ఉండండి ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్.
1: ముద్దుల మువ్వారావుగా పెద్దమ్మాయి 18 చిన్న వీ చక్కెల సిట్టమ్మ గారి చిన్న కోడలు 40 నీళ్ళు రోసుకుందంట. రంగుల రాజారావు గారు 3 అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: మన వింటున్న కార్యక్రమం శక్తిశీలే. ఈరోజు జేన్ ఆడమ్స్ జయంతి సందర్భంగా ఆమె సక్సెస్ జర్నీ, ఆమె అనాథలకు ఎలా సేవ చేశారు, సంఘ సంస్కర్తగా, సంఘ సేవకురాలుగా, మాతృత్వ దాతృత్వ పని, స్త్రీవాద ప్రచారంగా ప్రచారాన్ని ఎత్తుకుని ఒక పోరాటం ఎలా చేశారు, మహిళల హక్కుల కోసం, ఓటు హక్కుల కోసం ఏ విధంగా పోరాటం చేశారు అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం. మరి జేన్ ఆడమ్స్ ఒక స్త్రీ కాదు, ప్రేరేపిత మానవ శక్తి అని చెప్పుకోవచ్చు. ప్రపంచ మానవాళికి, అనాథులకు, అభాగ్యులకు ఆమె ఒక కల్పతరువు. యావత్ మేధావులను కదిలించిన చోదక శక్తి ఆమె. మహిళల ఓటు హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన దీశాలి. మహిళలు పురుషుల కంటే చాలా ఉన్నతమైన వారు ఎప్పటికీ అని చెబుతూ ఉంటారు. కారణం ఏంటంటే, మానవత్వం మరి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ముందు వరుసలో ఎవరు ఉంటారు అంటే మహిళలు మాత్రమే ఉంటారు. అలా మానవతావాదులుగా మరి వీరు చూపేటువంటి ప్రేమ అది ఇంకెవ్వరు ఇవ్వలేరు అని చెప్పేసి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప మాతృమూర్తి అన్నమాట. అలాంటి మాతృమూర్తి యొక్క జయంతి ఈరోజు, పుట్టినరోజు ఈరోజు. మరి ఆమెకు నివాళిగా మనము ఆమె గురించి తెలుసుకోవడం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రపంచ శాంతిని కాంక్షించినటువంటి మహిళగా ఆమెకు నోబెల్ ప్రైజ్ వచ్చిందన్నమాట. అంత గొప్ప మహిళా శక్తి ఆమె. అయితే ఆమె గురించి మనం ఈ తక్కువ సమయంలో చెప్పడం, అంత సంక్షిప్తంగా చెప్పడం మట్టికే చేయగలం, కానీ పూర్తి జీవిత చరిత్రను మనం చెప్పలేం. కాబట్టి మీకు అవసరం ఉన్నప్పుడు ఆమె గురించి తెలుసుకోవాలనే కుతూహలం, ఆమె యొక్క జీవిత చరిత్ర మనకు స్ఫూర్తిగా తీసుకోవాలనుకున్నప్పుడు వీలు కుదిరితే చదివితే ఆమె గురించి బాగా తెలుస్తుంది అన్నమాట. ఇది ఇవాళ శక్తిశీలి కార్యక్రమం. చంద్రముఖ సినిమా నుంచి మీరు వింటున్న పాట.

తరగడ తరగడ నమ్మం తరగడ.

0: கொண்டோ கடுக்கலானதோ.
1: ఇది ఇవాల్టి శక్తిశీలి కార్యక్రమం.
2: అబ్బాబ్బా, బారెడు పొద్దెక్కింది, ఇప్పటిదాకా లేవకుండా పడుకుంటే ఎట్లా? వీధిలో అందరూ చక్కగా ఇల్లు ఊడ్చి వాకిలు ఊడ్చి ముగ్గులు పెట్టుకుని ముద్దుగా ఉంచుకుంటుంటే నా కోడలు మాత్రం దర్జాగా 8 లేచి ఏమరపాటు. ఏం లాభం? ఏదైనా అదృష్టం ఉండాలి.
3: ఇదిగో సుభద్ర, ఈ తింగర కూతలే వద్దనేది, కాలం మారుతూ వస్తోంది, మనం కూడా సర్దుకుపోవాలి.
2: లేచారా? ఇంకా భజనకారులు రాలేదే అనుకుంటున్నాను. వచ్చారుగా, ఇంకా మోగించండి కోడలి కొత్త రాగం.
3: శ్రీమతి ప్రతిదీ అర్థంలో పెట్టి చూడద్దే, మనం రాశి రంపాన పెడుతున్నాం అనుకుంటారు. ఇది 5G యుగం. లోకమంతా కొత్త పోకడలు కొత్త పుంకాలు తొక్కుతూ ఉంటే సంప్రదాయమని సన్నాయ మేళమని కూన్రాగాలు తీయకు, ఊరుకో.
2: అబ్బబ్బా, ఇప్పుడు చూసిన కోడల్ని వెనకేసుకురావడమే తప్ప చెప్పింది అర్థం చేసుకోరు.
4: అప్పుడే తెల్లారిందా? అమ్మో, టైం ఏంది? అందుకే అనుకుంటా అత్తగారు అలా శ్లోకాలు పాడుతున్నారు.
5: అప్పుడే తెల్లారిందా కళ్యాణి?
4: ఏ వినపటం లేదా మీ అమ్మగారు ఉపన్యాసం?
5: అబ్బా, ఏదో పెద్దది. ఇంట్లో అన్ని సక్రమంగా క్రమశిక్షణగా ఉండాలని తపన ఆమెది. అంతేగాని అమ్మకు నువ్వంటే పిచ్చి ప్రేమనో.
4: అదే అనుకుంటున్నారు ఊళ్ళో అందరును. లేచింది మొదలు లైట్ స్టార్ట్ అన్నట్టు పొద్దున్నే ఎందుకు అని ఆలోచన కూడా ఉండదు మీ అమ్మకి. ఒకటే నస.
5: కళ్యాణి, ఆమెకు మాత్రం ఎవరున్నారు చెప్పు, మనం తప్ప.
4: అందుకే తప్పడం లేదు ఈ తిప్పలు. ఈవేళ సండే, పాపకి స్కూల్ లేదు. అయ్యో, కాసేపు అలా రెస్ట్ తీసుకుంటుంది, పోనీ లేని ఊరుకోవచ్చు కదా. లేవగానే ఈ చాట భారతం అవసరమా చెప్పండి.
5: కళ్యాణి, ప్రతి విషయాన్ని భూతద్దంలో చూడకు. ఆమె చెప్పేవన్నీ మన మంచికే కదా.
4: మన మంచికి అయి ఉండొచ్చు, ఒకసారి రెండు సార్లు, ప్రతిసారినండి. నేను కూడా మనిషినే కదా, నాకు కూడా మనసు ఉంటుంది కదా. అంతేలే, ఎంతైనా మీ అమ్మగారు కదా, అలాగే అంటారు.
5: అబ్బా కళ్యాణి,
4: నా బాధ మీకు ఎప్పుడు పట్టింది గనక.
3: అమ్మా కళ్యాణి.
4: చెప్పండి మావయ్య గారు.
3: కొంచెం కాఫీ పెట్టమ్మా.
4: అలాగే మావయ్య గారు, ఇప్పుడే తీసుకొస్తాను.
2: చిన్నది లేచిందా? అది కూడా అలాగే పడుకుందా?
5: అమ్మా, ఇవాళ ఆదివారం, అందరికీ సెలవు ఉంటుంది, కానీ నీకు మాత్రం ఉండదు.
2: అంటే ఏంట్రా, ఆదివారం భోజనం చెయ్యమా, టీలు టిఫిన్లు తినవా? కావాలంటే ఒక 6-7 వరకు పడుకోవచ్చు, పర్వాలేదు. కానీ మరీ 8 వరకు పడుకోవడం, మీ అలవాట్లు పిల్లలకి నేర్పి వాళ్ళని కూడా పాడు చేయకండి.
5: అబ్బా అమ్మా, ఇంకా ఆపే.
4: ఇదిగోండి మా అయ్యగారు కాఫీ.
3: ఆహా, నీ చేతి కాఫీ తాగాలంటే అదృష్టం ఉండాలమ్మా.
2: అదే చేత్తో మాకు ఇవ్వచ్చు కదా.
4: ఇదిగో తెచ్చాను అత్తయ్య అందరికీను.
3: ఇస్తుందే ఇస్తుంది, ఇటొక మాట అటొక మాట అని గుణుగుతూ ఉంటావే, అయినా ఇస్తూనే ఉంటుంది.
2: ఆపుతారా మీనా సార్? ఏమండి, నేనేమన్నా చెడు చెబుతున్నానా? అది నాకు కూతురు లాంటిదేగా, బాగుండాలని నా తాపత్రయం. అంతేగాని నాకేమైనా శత్రువు ఆ పిల్ల? ఏమా కళ్యాణి, నా మాటలు నీకు ఏమైనా ఇబ్బందిగా ఉన్నాయా?
4: ఏం లేదులేండి అత్తయ్య, ఆయన అన్ని పట్టించుకుంటే పనెట్లా సాగేది.
3: చూసావటో నా కోడలు మంచితనం.
2: నేనేమన్నా కాదన్నానా? అయినా ఇరుగు పొరుగు నా కొడుకుని కోడలనంటే నాకు ఇష్టం ఉండదండి. అందుకే ఎవరైనా ఒక్క పల్లెత్తు మాటన్నా నా మనసు చివుక్కుమంటుందమ్మా. అందుకే కాస్త కోపంగా గుణిగినా. నువ్వేం పట్టించుకోకు తల్లి, ముసలితనం వచ్చింది, పోనీలే మా అత్తయ్య కదా అని ఊరుకోమ్మా. అంతేగాని మనసు మీదకి తీసుకోకమ్మా. ఏ
4: సరే అత్తయ్య, అనేవన్నీ అనడం, మళ్ళీ బయటకు మాత్రం ఏదో బతిమాలడం.
6: గుడ్ మార్నింగ్ తాతయ్య, గుడ్ మార్నింగ్ హనమ్మ.
3: అరే రే, మా బంగారం లేచింది, గుడ్ మార్నింగ్.
2: బంగారం ఏంటే పొద్దుకేదాకా పడుకోవడం?
6: ఇవాళ సండే కదా నానమ్మ, రోజు పొద్దునే లేచి వెళ్తున్నావు కదా స్కూల్కి.
2: చిచి, వెళ్ళ మొహం కడుక్కోపో.
6: మా మంచి నానమ్మ.
2: బంగారు తల్లి, వెళ్ళు వెళ్ళి మొహం కడుక్కోపో.
6: ఇవాళ సండే నానమ్మ.
5: విన్నావా అమ్మా, అది కూడా సండే అనే అంటుంది. నీకే హాలిడే లేదు, వర్కింగ్ డే లేదు.
2: సరేలే, అందరూ నాకు చెప్పేవాళ్ళే.
6: అమ్మా, నాకు ఇవాళ బిర్యానీ తినాలని ఉంది.

0: కీర్తన, నిన్నే హాస్పిటల్కి వెళ్ళొచ్చాం కదే, వద్దు, కావాలంటే వచ్చే వారం చేసుకుందాం.
1: చూడు నానమ్మా.
2: అయ్యో, దానికి తినాలని ఉవ్విళ్ళు ఊరుతున్నట్టుందే. చేయొచ్చు కదా కళ్యాణి.
1: మా మంచి నానమ్మ.
2: బంగారు తల్లి అడగడం, నానమ్మ నీకు సపోర్ట్ చేయకపోవడం.
3: అమ్మా, దాన్ని మరీ గారాభంగా తయారు చేయకు. నిన్నే డాక్టర్ ఇష్టం వచ్చినట్టు ఆయిల్ ఫుడ్ పెట్టకండి, తన ఆరోగ్యం బాగులేదు అన్నారు.
2: ఏడ్చినట్టే ఉంది, ఏం కాదు, ఒక్కరోజు తింటే కొంపలే మునిగిపోవు.
3: అమ్మా, నువ్వు అలా నెత్తికెక్కించుకోబట్టే రోజు రోజుకి దాని అల్లరి మితిమీరిపోతుంది.
2: అంటే ఏంట్రా, పిల్లలు కాకపోతే మీరు చేస్తారా అల్లరి? కళ్యాణి,
0: ఏంటో తయా,
2: ఖచ్చితంగా ఇవాళ బిర్యానీ వండాల్సిందే.
4: ఒసే బుడంగి, మీ నానమ్మ నీకు ఓటు వేస్తే నువ్వు ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందేనే.
2: ఒకసారి కిచెన్ లోకి వస్తారా?
3: వస్తున్నా వస్తున్నా.
0: రోజు రోజుకి వీళ్ళ పైత్యం ఎక్కువైతుంది. అరే, పిల్లకు ఆరోగ్యం బాగాలేదని చెప్పినా ఆహా, ఆవిడగారు చెప్పిందే జరగాలి. చిచి, ఏం జన్మో ఏంటోనది.
3: కళ్యాణి, సరే సర్లే, ఏదో చిన్నది మొండికేస్తే అమ్మలా చెప్పింది, ఈ ఒక్క వారం చెయ్యి.
0: చెప్పండి ఇంకా, ఆమెకి ఎవరున్నారు, మనం తప్ప మనమే అంతా అంటారు కదా. కానీ అసలు మన మాటలంటే లెక్కలేదండి ఆవిడకి.
3: అరే, చిన్న విషయానికి ఎందుకు అలా గురుగుతావు?
0: మీకు చిన్న విషయమేనండి, నేనే ఈ ఇంట్లో ఒక చీడ పురుగుని. మీరు ఏమన్నా నేను మెదరకుండా పడుండాలి. మీరు అందరూ ఒకటేనండి.
3: కళ్యాణి, ఇదంతా నీ కుటుంబం కూడా, అలా ఎందుకు ఆలోచిస్తావు?
0: ఏం కాదు, మీరంతా ఒకటే అండి.
3: ఇదిగో కళ్యాణి, చీటికి మాటికి మీరంతా ఒకటే, మీరంతా ఒకటే అని అనకు చూడు, చెప్తున్నా.
0: అంటాను అంటాను అంటాను. పెళ్ళై 13 సంవత్సరాలు అయింది, ఏ చెయ్యాలన్నా, ఎక్కడికెళ్లాలన్నా, ఏం తేవాలన్నా నాకంటూ స్వతంత్రం ఉందా? ప్రతి పనికి పర్మిషన్ కావాలి. నేను ఈ ఇంట్లో ఒక పని మనిషిని మాత్రమే, అంతేనండి.
3: అంటే మేము నిన్ను రాసి రంపన పెడుతున్నావా?
0: మీరు కాదండి, మీ అమ్మగారు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి భూమి చుట్టూ గుండ్రగా తిప్పి అనేవన్నీ అనేసి నా కోళ్లన్నా నా కొడుకన్నా ప్రేమ అని కపట ప్రేమ ఒలకపోస్తూ ఉంటుంది.
3: కళ్యాణి, అమ్మ గురించి అలా పిచ్చి పిచ్చిగా వాగకు.
0: చూసారా, ఉట్టిగా చెప్పినందుకే ఉలిక్కి పడితే ఊరంతా వినిపించేలా నా మీద అరుస్తోంది. మీ అమ్మ అది కనిపించడం లేదా మీకు?
3: కళ్యాణి, నోటికొచ్చినట్టు మాట్లాడద్దు.
0: మాట్లాడతానండి మాట్లాడతాను. పెళ్ళయిన దగ్గర నుండి ప్రతిరోజు ఈ బాగోతం నాకు తప్పడం లేదు. వారం మొత్తం పొద్దునే లేచి పని కొట్టుకుని చేస్తుంది. అరే, ఒక్కరోజైనా పడుకుంటే అయ్యో పాపం అన్నదే, అది మీకు అర్థం కావట్లేదా?
3: కళ్యాణి, బయట జనం చూస్తే బాగోదని, అది మనకు మంచిది కాదని తన అభిప్రాయం, అంతేగాని నిన్ను పడుకోవద్దని కాదు.
0: చూడండి, ప్రతిదీ మీ అమ్మ చేస్తేనేమో న్యాయం, నేను చేస్తేనేమో అన్యాయం, అంతే కదా?
3: అలా అని నేను అనలేదే.
0: మరి ఇంకేంటండి, ఏ చెప్పినా అమ్మకు తోడుండి నన్ను మాత్రం ఏకాకిని చేస్తారు. అంతేగాని అయ్యో పాపం ఇది గొడ్డు చాకరీ చేస్తుంది, నిజమే కదా, దీనికి ఇబ్బంది కలుగుతుందేమో అని ఆలోచిస్తారా? అస్సలు ఆలోచించరు. పెళ్ళాన్ని కదా కుక్కిని పేల్లా పడి ఉంటుంది, అదే కదా మీ తంతు.
3: చిచి, నీకు ఎన్ని చెప్పినా అర్థం చేసుకోవు, అసలు నువ్వు మనిషివే కాదు.
0: అంతే అంతే, మీరు చెప్పినవన్నీ చేసి నోటిదాకా తెచ్చిస్తుంటే మనిషిలా ఎలా కనపడతాను, జంతువులాగే కనపడతాను.
3: అంటే ఏంటి, నువ్వు చేసి పెడుతుంటే మేము కూర్చొని తినే గాడిదల కనపడుతున్నావా?
0: అలా అని నేను అనలేదే. 13 సంవత్సరాలుగా నేను ఇంట్లో ఒక బానిస, మీరందరూ రాజవంశీయులు.
3: బానిసల బ్రతకడం దేనికి? కావాలంటే ఇల్లు వదిలి వెళ్ళిపో.
0: పోతానండి పోతాను. ఏమైనా దిక్కులేదాననుకుంటున్నారా ఏంటి?
2: ఒరే ఒరే, ఏమిట్రా మీ వాదనలు, మితిమీరిపోతున్నాయి.
0: రండి రండి, మీ వల్లే నా సంసారం మొత్తం నాశనం అవుతోంది.
2: నా వల్ల
0: కాకుంటే ఏనాడు పన్నెత్తి ఒక్క మాటనని నా మొగుడు ఈవేళ నన్ను ఇల్లు వదిలి వెళ్ళిపోమంటున్నాడు.
2: ఒరే, అలా ఎలా అంటావు, ఇది దాని ఇల్లు కూడా.
0: అబ్బబ్బబ్బా, ఎంత బాగా నటిస్తున్నారండి, ప్రతి క్షణం నన్ను వేధించడమే కాకుండా ఏదో ఉద్ధరిస్తున్నట్టు మళ్ళీ నటన ఒకటి.
2: ఆడపిల్ల మీద చేతుతావా, బుద్ధిందా? అమ్మా కళ్యాణి, నేను చేసిన తప్పే, మీ ఇద్దరిని ఇబ్బంది పెడుతున్నాను, కానీ ఎప్పుడూ నీ మంచి కోరుకుంటానే తప్ప నువ్వేవీ నాకు శత్రువు కాదమ్మా.
0: అదే అదే, చూస్తూనే ఉన్నాళ్ళండి, చేసేవన్నీ చేస్తున్నారుగా.
3: చూసావా చూసావా అమ్మా, దాని పొగరు నువ్వెందుకమ్మా తనని ప్రతిఫలాడతావు?
2: నువ్వు నోర్మి అమ్మా, ఈ గొడవ అంతటికీ కారణం నేనే. చూడు, ఇవాళ బిర్యానీ వద్దు ఏమొద్దు, కావాలంటే నేను చిన్నదానికి నచ్చ చెప్తాను. మీరిద్దరు గొడవ ఆపండ్రా.
0: అంటే నన్ను శత్రువుని చేసి మీరందరూ సంతోషంగా ఉంటారు, చివరికి చివరికి చిన్న పిల్ల దాని దగ్గర కూడా నాకు మర్యాద ఇవ్వరు, అంతే కదా?
2: చచ్చా, అలా కాదమ్మా, మీరిద్దరు ఇలా గొడవ పడ్డం ఇంటికి మంచిది కాదమ్మా. ఒరే, అసలు నువ్వు అలా బయటికి వెళ్ళు, వెళ్ళు.
3: వెళ్తా వెళ్తా, ఈ దరిద్రాన్ని చూస్తూ బాధపడే కన్నా బయటి ప్రపంచమే మేలు.
0: చూసారా, మీ వల్ల

నాకు. అమ్మా అమ్మా అమ్మా, అలా బాధపడుతూ లోపలికి వెళ్ళకమ్మా. కళ్యాణి, తలుపు తీయమ్మా, బయటికి రామ్మా. నేను అలా చిన్నదానికి సపోర్ట్ చేస్తున్నా.

0: గట్టిగా గుంజక మా తల నొస్తుంది.
1: ఏ నోరుమయ్, ఎలా వేయాలో నాకు తెలీదా? ఈవేళ కొత్తగా వేస్తున్నానా ఏంటి?
0: అబ్బా అమ్మా తల నొస్తుంది.
2: అయ్యయ్యో చెట్టు తల్లి, పోనీ నేనైనా?
0: ఆ నానమ్మా వెయ్యి.
1: అత్తయ్య ప్రతి దాంట్లో ఇలా రాకండి, నేను వేస్తున్నాను కదా.
0: అమ్మా నానమ్మ వేస్తుందిలే, నువ్వు గట్టిగా అలా అవుతున్నావు.
1: ఏ నోర్మయ్, నేను వేస్తున్నాను కదా.
2: కళ్యాణి పిల్ల ఏడుస్తుందమ్మా, అలా ఇబ్బంది పెట్టకు.
1: అత్తయ్య నీకు దండం, నాకీ కాస్త మర్యాద అయినా ఉండనివ్వండి ప్లీజ్.
3: కళ్యాణి మాటి మాటికి ఏమవుతుంది నీకు? అది ఏడుస్తుంది కదా, అదన్నా అర్థం అవుతుందా లేదా నీకు?
1: జడ వేయడం కూడా మీ అమ్మ నాకు నేర్పించాలా ఏంటి?
3: అరే పిల్ల ఏడుస్తుంది, నొప్పిగా ఉందని బాధపడుతుంది, అర్థం చేసుకోవా నువ్వు.
0: నాన్న నానమ్మ వేస్తా అన్నా వినలేదు.
1: చెప్పవే, రోజు వేస్తే వేయించుకుంటావు, ఇవాళ ఏం జరిగింది? అరే తలంటు పోసాను, జడ మొత్తం పచ్చిగా ఉంటుంది, కొంచెం నొప్పి లేస్తే ఓర్చుకోలేవా?
3: కళ్యాణి అది చిన్న పిల్ల, ఎందుకే కోపం? అర్థం చేసుకుని కొంచెం మెల్లిగా వేయొచ్చుగా.
2: ఒరేయ్ నువ్వు నోర్మయ్, ఇవి ఆడవాళ్ల పనులు, నువ్వు వదిలే వెళ్ళు.
1: ఈ ఇంట్లో నాకు అస్సలు మర్యాద లేదు, ఎవరే చెప్పినా నోరు మూసుకుని పడి ఉండాలి అంతే కదా. పోమ్మా పో, మీ నానమ్మతో జడించుకో, పోవే.
0: అమ్మా అలా కోపంగా వెళ్ళకు, నానమ్మ చూడు.
2: అయ్యయ్యో చిట్టి తల్లి, నేను జడైనా రామ్మా, అమ్మేదో హడావిళ్ళు అలా చేసింది గాని నువ్వంటే అమ్మకి చాలా ఇష్టం. నేను జడేస్తానుగా, ఇలా రా కూర్చో.
0: నానమ్మ అమ్మకెందుకు అసలు కోపం?
2: కోపం ఏం లేదమ్మా, నువ్వు కొంచెం ఓర్చుకోక అలా అమ్మని ఇబ్బంది పెట్టావు కదా. అంతేగాని మీ అమ్మకి నాన్నకి నాన్నమ్మకి తాతయ్యకి నువ్వంటే చాలా ఇష్టం, కాదు కాదు ప్రాణం.
0: సారీ నాన్నమ్మ, కొంచెం గట్టిగా చడేస్తుంటే నొప్పి అనిపించింది అందుకే ఏడ్చా, ఇంకోసారి ఇలా ఎప్పుడు ఏడవను, అమ్మని కూడా ఇబ్బంది పెట్టను.
2: అమ్మయ్యా చూడు నీ జడ ఎంత బాగుందో.
0: నిజమే,
2: చూడు అమ్మ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పు, ఇంకోసారి ఇలా ఏడవను అని కూడా చెప్పు.
0: అమ్మా సారీ.
1: ఏం అక్కర్లేదు, నీ సారీలు మర్యాదలు. ఇదిగో ఈ బ్యాగ్, ఇందులో నీకు 10 రోజులకు సరిపడా బట్టలు పెట్టాను. ఇదిగోనే నువ్వు అడిగిన 1000 రూపాయలను. మీ నాన్నమ్మకి చెప్పు నువ్వు 10 రోజులు టూర్కి వెళ్తున్నావు అని. మళ్ళీ నేను చెప్పలేదని నా మీద విరుచుకుపడతారు.
2: అవునా చిట్టి తల్లి?
0: అవును నానమ్మ, మర్చిపోయా.
2: ఏమండి విన్నారా, చిట్టి తల్లి టూర్కి వెళ్తుందట.
4: బంగారం నిజమా?
0: అవును తాతయ్య.
4: నువ్వు టూర్కి వెళ్తున్నావా? మమ్మల్ని వదిలి ఎలా వెళ్తావురా?
0: తాతయ్య ప్లీజ్, ఒక 10 రోజులే కదా, వెంటనే వచ్చేస్తా.
4: 10 రోజులే? మా ప్రాణం అంతా మీ మీదే కొట్టుకుంటుందమ్మా.
0: అయ్యో తాతయ్య నేను అక్కడే ఉండనుగా, మళ్ళీ వచ్చేస్తా. నాన్నమ్మ మీరు ఇద్దరు గొడవ పడకండి సరేనా?
4: అలాగే చిట్టి తల్లి. అదిగో మీ స్కూల్ వ్యాన్ వచ్చినట్టుంది, పద పద.
0: బాయ్ తాతయ్య.
4: బాయ్
0: బాయ్ నాన్నమ్మ.
2: బాయ్
0: బాయ్ అమ్మా.
1: జాగ్రత్త. బాయ్ బాయ్.
0: బాయ్
2: జాగ్రత్త అమ్మా.
5: బాయ్ అమ్మా.
2: ఏమండి మన కళ్యాణి యోగి ఇద్దరు బాగా గొడవ పడుతున్నారండి.
4: చూడు సుభద్ర, ప్రతి విషయాన్ని మనం భూతద్దంలో చూడొద్దు. నేను నీకు ఎప్పటి నుండి అదే విషయాన్ని నీకు చెప్తూనే ఉన్నాను.
2: నిజమేనండి, నిన్న కళ్యాణి కూడా నా మీదే చిరాకు పడింది. ఏమండి నేనేమన్నా కోపంతో అంటానా? వాళ్ళు బాగుపడాలనే కదా, ఎందుకు అర్థం చేసుకోరు?
4: పిచ్చిదానా, లోకం పోకడ మారింది, కాలమే వివిధ రకాల మార్పులకు దారితీస్తుంది. మనమో లెక్క, ఏది ఏమైనా అన్నిటికీ మౌనమే పరిష్కారం. చూస్తూ ఊరుకోవడమే మనకు మంచిది. ఒక వయసు వచ్చాక నిదానమే ప్రధానం. అయినా ఇప్పుడు వాళ్ల కాలమే నడుస్తోంది. వాళ్ళ ఎలా అంటే అలా ఉండడమే. కోపతాపాలకు పోయి నా అనుకున్న వాళ్ళని దూరం చేసుకుంటే ఏం లాభం? ఊరుకో, అన్ని పిచ్చాలోచనలు వద్దు.
2: నిజమేనండి, ఒక వయసు వచ్చాక అన్నిటినీ తగ్గించుకోవడమే అందరికీ మంచిది. అయ్యయ్యయ్యో పొయ్యి మీద అన్నం మాడిపోతుందే, ఈ కూర ఏమో మాడి మసైపోయింది, చూసుకోవద్దు. అబ్బబ్బబ్బబ్బా ఈ కిచెన్ అంతా చూడు, ఎక్కడ గిన్నెలు అక్కడే. కిచెన్ అంతా ఇలా ఉంచొచ్చా? ఏం చేస్తోందో ఏమో ఈ కళ్యాణి. కళ్యాణి కళ్యాణి.
1: నేను చేస్తూనే ఉన్నా అత్తయ్య, కొంచెమే కదా మాడిపోయింది, ఆయన ఎందుకు అలా అరుస్తున్నారు?

0: ఏంటమ్మా చూసుకోవద్దా అంటున్నా, చూడు ఆ గిన్నెలు ఎందుకు అలా ఉంచుతావు, ఎప్పటికప్పుడే కడిగి పెట్టుకుంటే ఇల్లు శుభ్రంగా ఉంటుంది అంటున్నా.
1: అత్తయ్య ఈ కిచెన్ లో మీకేం పని, ఏం చేసినా మొత్తం చేయాల్సింది నేనే కదా, నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి.
0: ఎందుకే అలా ప్రతి విషయానికి విసుక్కుంటావు, ఇప్పుడు నేనేమన్నానని?
1: నా మాటే అంత అత్తయ్య, నేను ఏదన్నా విసుక్కున్నట్టు కోపంగా ఉన్నట్టు ఉంటుంది మీకు.
0: సర్లేమ్మా నీ ఇష్టం.
2: కళ్యాణి నేను ఆఫీస్ కు వెళ్ళాలి, బాక్స్ రెడీ అయ్యిందా?
1: ఇదిగో వస్తున్నానండి. ఏమండి కూర కొంచెం మాడిపోయింది, బెడ్రూమ్ లో మీ డ్రెస్ ఐరన్ చేస్తున్నా, ఈ మాడింది మీరు తీసుకెళ్తే తెల్లారని ఇంకో కూర పెట్టాను.
2: ముందే శ్రద్ధగా చూసుకోవాలి కదా, రోజు ఆఫీస్ కి లేట్ గా వస్తున్నా అని ఆ పంచింగ్ మిషన్ కూడా నాకు గుర్తు చేస్తుంది. రోడ్ అంతా ట్రాఫిక్, నువ్వేమో ఇంట్లో 9 అయినా బాక్స్ రెడీ చేసి ఇవ్వవు
1: అన్నారా, ఎప్పుడో ఒక్కసారి ఆలస్యమైనా మొత్తం నా వల్లే పని ఆగిపోయింది అంటారు మీరు.
2: అబ్బా నీ వల్లని కాదు, చూడు టైం 9:30 అవుతుంది, ఇక్కడ నుండి 40 కిలోమీటర్లు వెళ్ళాలి, ఆ ట్రాఫిక్ లో బండి నడిపి వెళ్లేసరికి చాలా ఇబ్బంది అవుతుంది.
1: ఏమండి పొద్దున్నే లేచి అన్ని పనులు చేసి పిల్లని పంపించి మిమ్మల్ని మీ అమ్మా నాన్నని చూసుకోవడం లేదా నేను? కనీసం జాలి పడకపోగా మీ అమ్మ వచ్చి ఇది పాలేదు అది పాలని ఒకటే నస.
2: అబ్బా మళ్ళీ మొదలైందా కళ్యాణి, అరే ఇల్లు బాగుండాలని అడిగిందేమో, అంత దానికి ఎందుకు ఎంచుకుంటావు, అమ్మ చెప్పింది కూడా నీ మంచికే కదా.
1: అంటే నాకు తెలీదా, నేనేమైనా చిన్నపిల్లన, ప్రతిది ఆవుకి నచ్చినట్టే జరగాలి, బండెడు చాకరీ చేస్తున్నాను, అయ్యో పాపం అందరేంటండి.
2: చూడు కళ్యాణి చాలా సార్లు చెప్పాను అమ్మను నాన్నను ఏమనొద్దని.
1: వెనకేసుకుని రండి, ఆమె ఏమన్నా ఎన్ని తిట్టినా ఎంత అరిచినా కనపడదు, కానీ నేను ఏమన్నా అంటే మాత్రం మీ కోపం కొట్టుకొస్తుంది. నా వల్ల కాదండి ఇంట్లో ఉండడం, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను, ఇలా ప్రతిరోజు నరకం అనుభవిస్తూ బ్రతకడం కన్నా చచ్చిపోవడం మేలు.
2: కళ్యాణి కుటుంబం అన్నాక చిన్న చిన్న గొడవలు సహజం, సర్దుకుపోవాలి గాని ఇలా మొండికేసి చావు బ్రతుకని ఎందుకు మాట్లాడుతున్నావు?
1: చాలండి, మీ అమ్మా నాన్న ఇద్దరు ఎప్పుడు నా మీద పడతారు, నాకంటూ ఈ ఇంట్లో ఓ ముద్దు ముచ్చట ఎప్పుడూ ఉండదు. అత్త మామ సేవేనా, కనీసం మీ అమ్మా నాన్న ఇంకో కొడుకుని కని ఉన్నా నాకు తిప్పలు తప్పేవండి, నేను మనిషినా లేక యంత్రానా?
2: ఇప్పుడు ఏమంటావు?
1: అనేదే ఉంటుంది, మీ జీతంలో కొంత డబ్బు మీ అమ్మా నాన్నకిచ్చి వేరే కాపురం పెట్టండి, లేదా ఏ అనాథాశ్రమంలోనైనా పెట్టండి.
2: చూడు కళ్యాణి ఒక్కగానొక్క కొడుకుని తల్లిదండ్రులను చూడలేక వేరే కాపురం పెట్టించామని ఎవరికైనా తెలిస్తే మన పరువే పోతుంది.
1: మరి మీది మైసూర్ మహారాజా వంశం, పరువు పోతుంది రండి, వీలైందా వేరే కాపురం, లేదంటే ఇద్దరిని ఏ అనాథాశ్రమంలోనైనా వేయండి, అంతేగాని నన్ను ఇబ్బంది పెట్టద్దండి, ఇంకా ఈ వెట్టి చాకరీ నేను చేయలేకపోతున్నానండి.
2: చూడు కళ్యాణి పెళ్లి చూపుల్లో కూడా నీకు చెప్పాను అమ్మా నాన్న ఇద్దరు నాతోనే ఉంటారని ముందే చెప్పాను, అప్పుడేమో నువ్వు ఒప్పుకున్నావు, పెళ్ళై 13 సంవత్సరాలయ్యింది నువ్వు ఓర్చుకున్నావు, ఇంకా మహా అంటే ఏదో 5, 10 సంవత్సరాలు వాళ్ళుంటారు, ఈ చివరి సమయాల్లో అమ్మని నాన్నని అనాథాశ్రమంలో వదిలేసి బ్రతకడం చాలా తప్పు కళ్యాణి.
1: 13 సంవత్సరాలుగా మీరు చెప్పినట్టే వింటున్నాను కూడా, ఇంకా నా వల్ల కాదండి. చూడండి నా కూతురు టూర్కెళ్ళింది, అది వచ్చేలోపే వీళ్ళు ఇల్లు దాటాలి, లేదంటే అది కూడా నా మీదే కోపం చూపిస్తుంది, ఈ ఇంట్లో నేను అందరికి శత్రువుని, తొందరగా మీరు ఆలోచించుకోండి.
2: అమ్మా అది
0: అంతా విన్నావు నాన్న, చెప్పు మమ్మల్ని ఏం చేయమంటావు?
2: కళ్యాణి చాలా బాధపడుతుంది, చాలా కోపంగా కూడా ఉందమ్మా, నువ్వు సర్దుకోవు, దానికి చెప్తేనేమో అది అర్థం చేసుకోదు.
0: చూడు నాన్న కావాలంటే ఇక నుంచి కుక్కిన పెళ్ళా పడుంటాను సరేనా, ముందే నాన్నకి షుగరు నాకేమో మోకాళ్ళ నొప్పులు, ఇద్దరం చివరి దశకు వచ్చాం, ఇప్పుడు వేరే అంటే ఎలా నాన్న?
3: ఒరే నాన్న మీ అమ్మకి నేను నచ్చ చెప్తాను, కోడలికి నువ్వు నచ్చ చెప్పు, అంతేగాని వెళ్ళవంటే.
2: అలా అని కాదు నాన్న, ఒక్క 1 నెల రోజుల పాటు.
0: 1 నెల రోజుల పాటా? బంగారు తల్లి ఊరు నుంచి రాగానే మేం లేమని తెలిస్తే చాలా బెంగ పెట్టుకుంటుంది, కనీసం నీ కూతురు కోసమైనా మమ్మల్ని ఉండనీరా, కావాలంటే మా వంట మేమే చేసుకుంటాం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. నాన్న చాలా కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి ఈ ఇల్లు కట్టుకున్నానురా, అర్ధంతరంగా వెళ్ళమంటే ఎలా? ఒక పంచి ఈ 2 వారం రోజుల వరకు చూడు, ఇద్దరం అన్ని విషయాల్లో ఏం మాట్లాడకుండా ఉంటాం. ఏమండి చెప్పండి, అత్తయ్య మామయ్య అంటూ నోరార పిలిచి అన్ని బాగోగులు చూసుకుంది కదా కళ్యాణి, ఇప్పుడు ఈ పాడాలోచన ఎందుకు వచ్చిందిరా దానికి?
3: నానా నిజమేరా, 1 వారం మమ్మల్ని చూసి ఇంకా మేం మారకపోతే పంపించే నాన్నా.
2: నానా అమ్మా ఎలా చెప్పాలి, మీ అందరి మధ్య నేను నలిగిపోతున్నాను, అటు చూస్తే భార్య ఇటు చూస్తే జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఎవరిని కాదనలేను, కాని ఎంత నచ్చ చెప్పినా అసలు ఒప్పుకోవడం లేదమ్మా తను.

0: హలో, సహృదయ అనాథాశ్రమమా అండి? నేను యోగేంద్ర అండి. నిన్న సాయంత్రం కాల్ చేశాను కదా? అవును నేనే. ఒక నెల రోజుల కోసం మా అమ్మ నాన్నని తీసుకొస్తానని చెప్పాను కదా? అవునండి, తీసుకొస్తున్నాను. సరే అండి.
1: ఏంట్రా చెప్పావా? అంటే మమ్మల్ని ఆశ్రమంలోకి పంపించాలని ముందే నిర్ణయం తీసుకున్నావా నాన్న?
0: అలా కాదమ్మా.
2: నాన్న వద్దురా, బంగారు తల్లి వస్తే నానమ్మ తాతయ్య కనపడకపోతే బెంగటిల్లి ఇబ్బంది పడిపోతుంది నాన్న.
1: అయ్యో పిచ్చి తండ్రి, వాడు వదిలించుకుందామని చూస్తుంటే వాణ్ణి బతిమలాడుతున్నారేంటండి మీరు?
0: అమ్మా అలా అనుకు.
1: వద్దు బాబు, మేం బట్టలు సర్దుకుంటాం. ఆ బట్టలు సర్దుకోవాలా? ఇలా కట్టుబట్టలతోనే బయటికి వెళ్ళాలా? అది కూడా చెప్పు.
0: అమ్మా అమ్మా, నన్ను వేధించకండి, మీ కాలు పట్టుకుంటాను. అమ్మా నాన్న, ఒక్క నెల రోజులు, కేవలం ఒక్క నెల రోజులు మీరిద్దరు అక్కడ ఉండండి. దానికి అర్థమయ్యేలా నేను చెప్తాను. మళ్ళీ మీ ఇద్దరిని నేనే ఇంటికి తీసుకొస్తాను. అదే పిలుస్తుంది కావాలంటే. దయచేసి నన్ను అర్థం చేసుకోండి అమ్మా. అమ్మా నాన్న, నువ్వు కూడా అర్థం చేసుకోనన్నా.
2: ఒరే నాన్న, అల్లారు ముద్దుగా పెంచుకున్నాం, మేమిప్పుడు అనాథుల్లా బయటికి వెళ్తున్నాం. బాధపడకు నాన్న, మీ అమ్మకు నేను నచ్చ చెప్తాను. సుభద్ర తయారవు, ఒక్క నెల రోజులే అంటున్నాడు కదా.
0: అవునా,
2: పర్వాలేదు. వాడు ఎలా ఏడుస్తున్నాడో చూడు. ఏం చేసినా వాడి సంతోషం కోసమే కదా, పద వెళ్దాం.
1: నిజమేనండి అమ్మా. కళ్యాణి వెళ్ళొస్తాం తల్లి, ఒకసారి బయటికి రా అమ్మా. కళ్యాణి
2: కళ్యాణి, మేం వెళ్తున్నాం, కనీసం బయటకు వచ్చి చూడమ్మా.
0: అమ్మా నాన్న, అదో మొండి కట్టం, ఎవరి మాట వినదు, వదిలేయండి, పదండి వెళ్దాం.
1: నాన్న యోగి, కోటి ఆశలతో ఈ ఇల్లు కట్టుకున్నాను రా, అప్పటికి నువ్వు ఇంకా పుట్టలేదు. సొంతిల్లు వచ్చాకే మనకి పిల్లలని మీ నాన్న, ఈ ఇంట్లోకి వచ్చాకే నువ్వు పుట్టావురా. నువ్వు బుడి బుడి అడుగులేస్తూ, ముసి ముసి నవ్వులు నవ్వుతూ, ఉరుకులు పరుగులు వీళ్ళంతా ఒకటే సందడిరా. నువ్వు పెరిగి పెద్దయి ప్రయోజకుడివై రెండు అక్షింతలు పడితే ఇంకా ఆనందాలు వస్తాయి మాకని కలలుగన్నావురా. కానీ ఇలా అర్ధాంతరంగా అవతలికి పంపిస్తావని కల్లో కూడా ఊహించలేదు రా యోగి.
0: అమ్మా నన్ను క్షమించనమ్మా, క్షమించు నాన్న. అమ్మా ఒక్క నెల రోజులే ఇలా వెళ్ళి అలా వద్దురు కాని, దయచేసి బాధపడకండి అమ్మా. అమ్మా బాధపడకమ్మా.
2: ఒరే నాన్న, ఇప్పటి వరకు జీవితంలో ఏం చేసినా నా పిల్లాడు బాగుండాలని, కొడుకు సుఖపడాలని కోటి ప్రయత్నాలు చేశాను. అందులో ఎన్నో అనుభవాలు, మరెన్నో త్యాగాలు, అందులో ఇదొకటి. పర్వాలేదు నాన్న. సుభద్ర, నువ్వు ఇంటికి వచ్చినప్పుడు కుడికాలు పెట్టిరా అని సంతోషంగా ఆహ్వానించాడు. అదే కాలు బయట పెట్టు, నీ కొడుకుకి కోడలికి ప్రశాంతత కావాలి. మనం అనాథాశ్రమంకి వెళ్తున్నాం,
1: మన ఇల్లండి.
2: ఏడవకు సుభద్ర, ఏది జరిగినా మన మంచికే. ఒరే నాన్న, కోడల్ని కూతుర్ని జాగ్రత్తగా చూసుకో.
0: సరే నాన్న. ఆటో వచ్చింది నాన్న.
1: అబ్బా బయట చాలా చల్లగా ఉంది నాన్న.
0: అమ్మా ఉండు, ఇంట్లోకి వెళ్ళి సాల్వా తీసుకొస్తాను. ఇదిగో అమ్మా సాల్వా, కప్పుకో. ఆటో పద.
3: ఎక్కడికి సార్?
0: సహృదయ వృద్ధాశ్రమానికి.
1: ఒరే నాన్న, ఒక్క నెల రోజులే కదా నాన్న నిజంగా?
0: అవునమ్మా, అంతకుమించి ఒక్కరోజు కూడా నేను మిమ్మల్ని అక్కడ ఉండనివ్వను.
1: అదే
2: పర్వాలేదు సుభద్ర, వస్తానంటున్నాడుగా, బాధ పెట్టకు.
1: సరే సరే.
0: ఆటో ఎంతయింది?
3: 100 రూపాయలు సార్.
0: సర్లే నువ్వు వాగు, నన్ను మళ్ళీ తిరిగి దింపుదు. అమ్మా నాన్న జాగ్రత్తగా దిగండి.
1: నువ్వు
0: ఇలా రా అమ్మా. నాన్న నువ్వు కూడా జాగ్రత్తగా దిగు, ఇలా పట్టుకో.
2: అలాగే అన్నా.
0: నాన్న, ఈ ఆశ్రమం మన ఇంటి నుండి ఒక 10 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే నాకు ఫోన్ చేయండి, నేను వెంటనే వస్తాను. సరేనా?
1: అలాగే అలాగే.
2: అలాగే నాన్న, నువ్వు జాగ్రత్త.
0: సరే నాన్న.
1: యోగి
0: అమ్మా,
1: ఇలా రా నాన్న. చూడు నాన్న, ఈ అమ్మను మర్చిపోవుగా.
0: అమ్మా, అవే మాటలు ఎలా మర్చిపోతానమ్మా?
1: అదే జాగ్రత్త. చాలా చల్లగా ఉందిరా నాన్న బయట, తొందరగా ఇంటికి వెళ్ళిపోనా నాన్న.
0: అమ్మా చల్లగా ఉంది, నువ్వు కూడా ఈ సాల్వా కప్పుకో, వెచ్చగా ఉంటుంది. సరేనా?
1: అలాగే నాన్న.
0: నాన్న జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను నాన్న.
1: అలాగే వెళ్ళిరా.
0: వెళ్ళొస్తాను.
1: జాగ్రత్త జాగ్రత్త.
0: ఆటో పద.

0: ఏమండి, కీర్తన వచ్చే టైం అయింది, రాగానే నానమ్మ తాతయ్య ఏరని అడిగితే తీర్థయాత్రలకు వెళ్లారనే చెప్పండి. ఒక 2-3 నెలల వరకు రారని చెప్పండి, లేదంటే మారం చేస్తుంది.
1: నువ్వే చెప్పు.
0: ఇప్పుడు ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఆ ఏడుపు మొహం ఏంటండి? కొంచెం నవ్వచ్చు కదా.
1: కళ్యాణి, నన్ను ఇబ్బంది పెట్టకు, అయినా నా మొహమే అంత, పర్వాలేదు. చిన్న తల్లి వచ్చాక అన్ని నువ్వే చెప్పు.
0: నేనే శత్రువుని, పాడు జీవితం అని. పెళ్ళై 13 సంవత్సరాలు, పెళ్ళానికి ఆనందాలు ఏముంటాయి, దాని ఇష్టాలేంటి, ఇప్పుడైనా ఆలోచించారా? లేదు. ఎంతసేపు అమ్మా నాన్న, అమ్మా నాన్న, అలాంటప్పుడు మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు?
1: అదిగో మ్యాన్ వచ్చింది, అమ్మాయి కూడా దిగుతుంది, వెళ్ళి తీసుకొని రాపో.
2: మెల్లగా దిగండి పిల్లలు, మెల్లగా దిగండి.
3: హాయ్ అమ్మా. ఏంటమ్మా ఫుల్ సీరియస్ గా ఉన్నావు?
0: ఏ లేదమ్మా, పద లోపలికి వెళ్దాం.
3: హాయ్ నాన్న.
1: హాయ్ తల్లి.
3: నానమ్మ తాతయ్య ఎక్కడ? నాన్న దాక్కుని ఉన్నారు కదా. ఏ దొంగలు, ఎక్కడున్నారు? తాతయ్య, నానమ్మ ఎక్కడున్నారు? ఇంత వెతికి నాకు కనిపించడం లేదేంటి? నాన్న, నానమ్మ తాతయ్య ఏరి కనిపించడం లేదు.
1: అది
0: మీ నానమ్మ తాతయ్య తీర్థయాత్రలకు వెళ్లారు. సరే, నువ్వు అలసిపోయి వచ్చావు కదా, 1 వారం రోజుల్లో వస్తారట. ముందు నువ్వు ఫ్రెష్ అవ్వు, టిఫిన్ తిందు గాని.
3: ఏమైంది నాన్న అలా డల్లుగా ఉన్నావు? అమ్మ మళ్ళీ నీతో డిసిషన్ డిషమా?
1: అదేం లేదమ్మా.
3: మరి తాతయ్య నానమ్మ ఊరు వెళ్లారని బెంగనా?
1: అది కాదు.
0: ఇదిగో కీర్తన, 10 రోజుల నుండి నీ హోంవర్క్ ట్యూషన్ వరకు పెండింగ్ లో ఉన్నాయి, త్వరగా తినేసి అవన్నీ పూర్తి చేయాలి. లేలే.
3: అబ్బా అమ్మ, మళ్ళీ మొదలు పెట్టావా?
0: మొదలు పెట్టడం ఏంటే, కుప్పలు కుప్పలుగా పెరిగితే మార్కులు కట్ చేస్తారు, అందుకే అరుస్తున్నా.
3: ఉండమ్మా, నాతో మాట్లాడుతున్నాగా.
0: మాట్లాడింది చాలు, వచ్చి హోంవర్క్ స్టార్ట్ చెయ్యి.
3: నాన్న బాధపడకు, నానమ్మ తాతయ్యకు నువ్వన్నా నేనన్నా చాలా ఇష్టం. మా అంటే 1-10 రోజులు, అంతకన్నా ఎక్కువ వెళ్ళాలే. సరేనా?
0: వస్తున్నావా లేదా?
3: అబ్బబ్బా అమ్మ, వస్తున్నా. అయినా మేము టూర్ కు వెళ్లి స్కూల్ లేనప్పుడు నీకు హోంవర్క్ ఉన్నది మెసేజ్ ఎవరిచ్చారమ్మా?
0: అంటే అది రివిజన్స్ అవసరం కదా, ముందు నీ వెదౌట్ అవుట్ లాపి పుస్తకాలు తీ.
3: అలాగే అమ్మగారు, అలాగే. అమ్మా.
0: ఏంటి?
3: నాన్న చూస్తుంటే జాలేస్తుంది.
0: ఎందుకనే?
3: నానమ్మ తాతయ్య ఎక్కడున్నారో అని బాధపడుతున్నట్టున్నాడమ్మా.
0: ఏ నోరు మూసుకోవే, అలా ఏం లేదు. ఇంట్లో గొడవ పడి వాళ్ళు వెళ్ళిపోతే నానెందుకు బాధపడతారు?
3: ఎంతైనా వాళ్ళ అమ్మా నాన్నలు కదమ్మా.
0: ఇదిగో ఇవే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, చిన్నపిల్లవి చిన్నపిల్లలాగే ఉండు. ముందు బుక్స్ ఓపెన్ చేయి, తిక్క తిక్కగా ఆలోచించి మైండ్ పాడు చేసుకోకు, సరేనా?
3: సరే అమ్మా.
4: ఏమండి, మనల్ని ఆశ్రమంలో వదిలేసి వెళ్ళి 8 నెలలైంది, ఒక్కసారి కూడా వాడికి మనల్ని చూడాలనిపించట్లేదా?
5: చూడాలని ఉంటే ఈ పాటికి వచ్చి ఎలా ఉన్నాము, ఎలా బతుకుతున్నామని ఆరా తీసేవాడే కదా. కనీసం డబ్బులు కూడా కట్టడానికి రాకుండా ఆన్లైన్ లో పంపిస్తున్నాడు.
4: చివరికి చిన్న తల్లికి కూడా మనం గుర్తుకు రావడం లేదంటారా? అయినా టూర్కి 10 రోజులే కదా వెళ్ళింది, రాగానే దాని మనసు కూడా మార్చేశారంటారా?
5: సుభద్ర, ఊరికేం మనసు పాడు చేసుకోకు.

0: ప్రస్తుత లోకమే అలా ఉంది. చిన్నప్పుడు పిల్లల్ని చదువుకోమని హాస్టల్కి పంపితే పెరిగి పెద్దయి ప్రయోజకులయ్యాక తల్లిదండ్రుల్ని పిల్లలు ఆశ్రమాలకు పంపుతున్నారు. బిజీ షెడ్యూల్ అని, పనుల ఒత్తిడి అని లోకంతో పాటు మనం మనమేమన్నా వేరా?
1: రోజు పొద్దున్నే చిన్న తల్లిని దగ్గరికి తీసుకుని ప్రేమగా హత్తుకొని గోరు ముద్దలు తినిపిస్తూ ఎన్నెన్నో కథలు చెప్పి కడుపు నిండా అన్నం తినిపించి గాని పంపించేవాళ్ళం కాదు. ఎలా తింటుందో ఏమో.
0: సుభద్ర, అంతా నీ పిచ్చి ప్రేమ. ఒకప్పుడు మనం మాత్రం యోగేంద్రకు తినిపించలేదా? ఎవరి పిల్లలకు వాళ్ల పిల్లలంటే ప్రేమ ఉండదా? అది అంతే.
1: మీరెంతైనా చెప్పండి, యోగేంద్ర కోడలి తిప్పలు పడలేక ఇలా మనల్ని పంపించాడు గాని మనమంటే వాడికి ప్రాణం అండి.
0: ప్రాణం, ఆ ప్రాణమే ఉంటే 8 నెలలు అయింది. 1 నెలలో వచ్చి తీసుకుపోతానన్నవాడు ఒక్కసారైనా వచ్చాడా? అసలు బతుకున్నామా చచ్చామా అని ఆరా తీశాడా? ప్రాణమా పాడా? అదంతా నిప్పిచ్చిగాని.
1: ఏమండి, ఒకవేళ ఇద్దరు మనసు మార్చుకుని వచ్చి క్షమించి రమ్మంటే వెళ్దామండి.
0: అయ్యో పిచ్చి సుభద్ర, వచ్చి తీసుకుపోవడం వదిలించుకుని హాయిగా బతుకుతుంటే వస్తారు అని ఎలా పాటికెళ్ళకంటున్నావు నువ్వు?
1: ఏమోనండి, ఇన్ని రోజులు మనం కనపడకపోయేసరికి కోడలికి కూడా కొంత ప్రేమ వచ్చిండొచ్చు కదా.
0: అసలు ఈ గొడవలు అంతటికీ మూల కారణం కోడలే కదా. కుటుంబం ప్రేమ ఆప్యాయతల్ని తెలుసుకోక ఏ చిన్న విషయాన్నైనా సాగదీసి కుటుంబాలను రోడ్డు మీదకి సాగనప్పుతున్నారు.
1: మీరేమన్నానండి, కళ్యాణి పిచ్చి పిల్ల, అన్ని విషయాలు పట్టించుకుని చెప్పేసరికి తప్పుగా ఆలోచించింది గాని అది ఒక కూతురికి అమ్మే కదండి, పోను పోను అన్ని సర్దుకుంటాయిలేండి.
0: సరే, నిన్ను ఇంతగా బాధ పెట్టిన కొడుకుల్ని కోడల్ని వెనకేసుకొస్తుంటే నేనెందుకు చెడుగా ఆలోచించాలి? అలాగే వెళ్దాం.
1: ఏదేమైనా వాళ్ళిద్దరూ మన పిల్లలండి, వాళ్ళకి ఒక చిన్న పాప, మనం కాకపోతే వాళ్ళకి ఎవరున్నారు చెప్పండి, మనమే సర్దుకుపోదాం. రేపో మాపో రాకుండా ఉంటారా, వాళ్లే తప్పకుండా వచ్చి వాళ్ళది తప్పైందని మన కాళ్ళకి ముక్కి తీసుకెళ్తారు, చూస్తూ ఉండండి.
0: సరే సర్లే, కానున్నది కాక మానదని, జరుగుతూ ఉంటే చూద్దాం.
2: అమ్మా, ఇవాళ స్కూల్ వాళ్ళు సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని బయటకు తీసుకెళ్తున్నారు.
3: అవును లేవే, నిన్ననే మెసేజ్ వచ్చింది నాకు. అందరితో పాటు ఉండు, అయినా అటు ఇటు తిరక్కు, సరేనా?
2: అలాగే అమ్మా. అమ్మా, నానమ్మ తాతయ్య వెళ్ళి 1 ఇయర్ అయింది, ఇంకా ఇంటికి రాలేదు. వాళ్ళతో మాట్లాడదామంటే వాళ్ళ దగ్గరేమో ఫోన్ లేదు. ఎక్కడికి వెళ్లారో ఏమో. కనీసం నువ్వైనా నాన్న అడిగి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదమ్మా.
3: ఏం అక్కర్లేదు, వస్తారులే, ఎందుకు బాధపడ్డావు? అయినా తాతయ్య నానమ్మ ఏమైనా చిన్నపిల్లలా తప్పిపోవడానికి?
2: అమ్మా చూడు, జడ ఎంత గట్టిగా వేస్తున్నావు, అది నానమ్మ అయితే నమ్మదిగా ఓపికగా వేసేది.
3: అంతేనే, అమ్మ అంటే అల్లం, నానమ్మ అంటే బెల్లం. అరే, మొత్తం పనులన్నీ చేస్తోందని అమ్మ మీద కొంచెం కూడా జాలేదే నీకు?
2: అమ్మా కోపం ఎందుకు? నాకు నొప్పి పెట్టింది చెప్పాను, ఎందుకు అర్థం చేసుకో?
3: ఏ నోరు మూసుకో, అన్ని పెద్ద పెద్ద మాటలు, అన్ని బుక్స్ సర్దుకున్నావా?
2: అమ్మా ఇవాళ బయటికి వెళ్లేది, అక్కడ బుక్స్ ఎందుకు ఉంటాయి?
3: ఇదిగో సరే సర్లే, ఇదిగో టిఫిన్, ఇందులో స్నాక్స్ పెట్టానే, ఆకలి అనిపించినప్పుడు తిను, సరేనా? ఇగో వ్యాన్ వచ్చింది, పద పద.
2: బాయ్ అమ్మా.
3: బాయ్ బాయ్, జాగ్రత్త.
4: పిల్లలు అందరూ క్యూ పాటించండి, ఇది సహృదయ అనాథాశ్రమం. మీరందరూ సమాజం పట్ల గౌరవ మర్యాదలతో పెరగాలని, ఇంకా సమాజ సేవ పట్ల అవగాహన రావాలని మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది మన స్కూల్.
2: ఇక్కడ ఏముంటుంది టీచర్?
4: సమాజంలో అనాథలైన ముసలి వాళ్లను, పిల్లలు చూడలేని వృద్ధుల్ని ఇక్కడ చేర్చుకుంటారు.
2: అంటే వృద్ధులకి పిల్లలు ఉండరా మేడం? వాళ్ళకి అమ్మా నాన్నల మీద ప్రేమ ఉండదా?
4: ఎందుకుండదు? చూడలేక బిజీ షెడ్యూల్ అని, ఇబ్బంది అవుతుందని ముసలి వాళ్ళని ఇక్కడ వదిలి వెళ్తారు.
2: అయ్యో పాపం.
4: పదండి పదండి, అక్కడ అందరూ సమావేశమయ్యారు, వాళ్లతో కాసేపు మాట్లాడదాం.
2: అబ్బా వీళ్ళందరినీ చూస్తుంటే చాలా బాధగా ఉంది.
4: అవును పిల్లలు, ఫ్యూచర్ లో మీరు కూడా మీ మీ అమ్మా నాన్నల్ని చక్కగా చూసుకునేందుకు, సమాజం పట్ల గౌరవం పెరిగేందుకు ఇవాళ ఈ కార్యక్రమం.
2: పాపం కదా, మా నానమ్మ తాతయ్య కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు, ఎక్కడున్నారో ఏమో. ఆవిడెవరో వెనకాల నుంచి చూస్తుంటే నిజంగా మా నానమ్మలానే ఉంది. ఏమంటే

0: తల్లి.
1: నానమ్మా.
0: బంగారు తల్లి, నువ్వా?
1: నానమ్మా ఎక్కడ ఉన్నావా? తాతయ్య కూడా ఇక్కడే ఉన్నాడా?
0: అవును తల్లి.
1: అంటే మిమ్మల్ని అనాథల్లా అమ్మ నాన్న ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారా?
0: లేదమ్మా, లేదు. మేమే కొద్ది రోజులు అలా కాలక్షేపం కోసం వచ్చాం. అదిగో మీ తాతయ్య.
1: తాతయ్య!
2: అయ్యో బంగారం, ఎందుకమ్మ ఏడుస్తున్నావు?
0: ఏమండి, మనం ఇక్కడికి అనాథల్లా రాలేదు కదా, కొద్దిగా కాలక్షేపం కోసమే వచ్చామని చెప్పండి. చిట్టి తల్లి మనల్ని వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడ వదిలేసి వెళ్లారని అనుకుంటోంది, అలా చెప్పండి.
2: అవును మేమే వచ్చాం చిట్టి తల్లి.
1: అన్ని అబద్ధాలే, మరి మీరెందుకు ఏడుస్తున్నారు? ఇంట్లో ఎప్పుడు అమ్మ నాన్న గొడవ పడ్డా నాకు తెలుసు.
2: అదేం లేదు తల్లి.
1: అబద్ధాలు చెప్పద్దు తాతయ్య, మీరే అబద్ధాలు చెప్పొద్దు అని నాకు నేర్పించారు.
0: చూడు బంగారం, నిజంగా మేమెందుకు అబద్ధాలు చెప్తానరా కన్నా?
1: ఎందుకంటే నాన్నంటే మీకు ప్రేమ కాబట్టి. మా టీచర్ చెప్పింది, పిల్లలు పట్టించుకోకుండా అనాథలైన తల్లిదండ్రులు మాత్రమే ఇక్కడ ఆశ్రమంలో ఉంటారట. మీరేం అనాథలు కాదు, మీకు మేము ఉన్నాం. ఇక్కడ మీరు ఇలా ఉండొద్దు నానమ్మ.
0: అయ్యయ్యో బంగారం, ఏడవకమ్మా. చూడు, ఇంకొద్ది రోజుల్లోనే మేము వచ్చేస్తాం. నువ్వు ఏడవక తల్లి, మా బంగారం కదూ.
1: నానమ్మ, నేను నాన్నతో మాట్లాడతాను. ఇలా మీరిద్దరు అనాథల్లాగా ఆశ్రమంలో ఉండడం నాకు నచ్చట్లేదు
0: తల్లి.
1: టీచర్, ఒక్కసారి మీ ఫోన్ ఇవ్వరా?
3: ఎందుకమ్మా?
1: మా నాన్నకు ఫోన్ చేయాలి.
3: ఇదిగోమ్మా.
1: హలో నాన్న.
4: ఏంటి తల్లి ఏడుస్తున్నావేంటి? ఈ నెంబర్ ఎవరిది? ఎక్కడ నుండి కాల్ చేస్తున్నావమ్మా? ఏం జరిగింది?
1: ఇవాళ సోషల్ అవేర్నెస్ క్లాస్ కోసం అని మా స్కూల్ వాళ్ళు సర్వోదయ అనాథ ఆశ్రమానికి తీసుకొచ్చారు. ఇక్కడ నేను తాతయ్య అని నాన్నమ్మని చూశాను.
4: చిట్టి తల్లి,
1: నాన్న నాకు మీరిద్దరు అబద్ధం చెప్పారు కదా.
4: అది కాదు తల్లి.
1: నానమ్మ తాతయ్య అంటే మీకు నచ్చదా నాన్న?
4: అలా కాదమ్మా.
1: ఎందుకు నాన్న? మనం బ్రతికుండగానే వాళ్ళని అనాథలు చేయడం.
4: బంగారం నా మాట వినరా.
1: తీర్థయాత్రలకు వెళ్లారు, వచ్చేస్తారు వచ్చేస్తారు అని మీరు నాకు అబద్ధం చెప్పారు కదా నాన్న.
4: లేదు తల్లి, నేను నీకు నిజం చెప్పాలని అనుకున్నాను కానీ.
1: నీకు చిన్నప్పుడు నానమ్మ తాతయ్య కూర ముద్దలు తినిపించలేదా నాన్న?
4: తినిపించారమ్మా.
1: చాలా ఇష్టంగా నాన్న కన్నా ఎంత ప్రేమ చూపిస్తారో.
4: అవునమ్మా.
1: ఇలా వాళ్ళని వదిలేయాలని ఎలా అనిపించింది నాన్న?
4: చిన్న తల్లి, నాకు బుద్ధి లేదురా, అందుకే నేను అలా వాళ్ళని వదిలేసి వచ్చాను. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. నువ్వు ఇంటికి రా తల్లి, మనం వెళ్ళి తాతయ్యని నానమ్మని వాళ్ళు తీసుకొద్దాం పద. ఇదిగో నేను ఇప్పుడే ఆఫీసు నుండి బయలుదేరుతున్నాను, సరేనా? నిజమే, నేను చాలా పెద్ద తప్పు చేశాను. అల్లారు ముద్దుగా ఒక్క కొడుకని కంటికి రెప్పలా పెంచుకున్నారు మా అమ్మ నాన్న. నేనేమో భార్యని అదుపులో పెట్టుకోలేక నా అమ్మ నాన్నలను నేనే అనాథలను చేశాను.
5: అంబులెన్స్ ఫోన్ చేయండి, అంబులెన్స్ ఫోన్ చేయండి.
6: ఆయన మీకేమవుతారమ్మా?
7: మా ఆయన అండి.
1: మా నాన్నకి ఎలా ఉంది డాక్టర్?
6: చూడండి కళ్యాణి గారు, పరిస్థితి చాలా విషమంగా ఉంది. చాలా బ్లడ్ పోయింది. 24 గంటలు గడిస్తే గాని ఏ విషయం చెప్పలేము. ఇంకా ఒక కిడ్నీ మొత్తం ఫెయిల్ అయింది. అర్జెంటుగా బి పాజిటివ్ రక్తం కావాలి. దాతలు ఎవరైనా వస్తే గాని తాను బ్రతకలేడు. లేదంటే
7: డాక్టర్ గారు, అలా అనుకోండి, మేము ట్రై చేస్తాం.
6: చూడండి, మీ ప్రయత్నం మీరు చేయండి, మా ప్రయత్నం మేము చేస్తాం.
1: అమ్మా నీ ఫోన్ ఇవ్వు.
7: ఎందుకమ్మా?

0: ఆడ సుందరమూర్తి, సుభద్ర అని ఇద్దరు పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళు మా తాతయ్య, నానమ్మ. ఒకసారి వాళ్ళని పిలుస్తారా?
1: హలో, ఎవరు?
0: తాతయ్య, నేను బంగారాన్ని. నాన్నకు యాక్సిడెంట్ అయింది, చాలా దెబ్బలు తాకాయి, రక్తం కూడా పోయిందట, చాలా బ్లడ్ పోయిందంట.
1: నిర్దయగా మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్లిపోయారు. ఇప్పుడు మేమెందుకు వెళ్ళాలి?
0: తాతయ్య మాట్లాడండి.
1: రాంగ్ నంబర్ అమ్మా.
2: ఎవరండి? అబ్బాయి వస్తున్నాడా? మనసులో ఏం పెట్టుకోకండి, మనం ఇంటికి వెళ్ళిపోదాం. మీరేం కోపంగా ఉండకండి, మనకన్నా వాడికి ఇంకెవరున్నారు? ఏదో తెలిసి తెలియక తప్పు చేసింటాడు, నా మాట వినండి.
1: సుభద్ర, ఫోన్ చేసింది చిట్టి తల్లి కీర్తన.
2: అంటే వాడికి ఇంకా మనల్ని తీసుకెళ్లాలనే ఆలోచన రాలేదా?
1: కాదు సుభద్ర, వాడు ఆఫీస్ నుండి ఇంటికి వస్తుంటే యాక్సిడెంట్ అయిందట. ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాడట. బండి నడిపిస్తూ డివైడర్ కి గట్టిగా కొట్టుకోవటం వల్ల ఓ కిడ్నీ మొత్తం పాడైపోయింది.
2: అయ్యో,
1: ఎవరైనా దాతలు ఇస్తేనే తప్ప బ్రతకరని డాక్టర్ అన్నాడట.
2: అయ్యో రామచంద్ర, ఎంత పని జరిగింది. ఏమండి, మనం వెంటనే వెళ్ళి చూసొద్దామండి, పదండి.
1: సుభద్ర, ఒక్క నెల మాత్రమే అని మనల్ని దిక్కులేని ఏకాకి చేసిన వాడిని చూడ్డానికి వెళదామంటావా?
2: ఏమిటండి మీరు? ఏమండి, ఎంతైనా వాడు మన కన్న కొడుకండి.
1: కొడుకు తల్లిదండ్రులు కట్టిన ఇంట్లో దర్జాగా వాడి కుటుంబాన్ని సంతోషంగా ఉంచడం కోసం మనల్ని బయటికి నెట్టిన వాడు కొడుకు.
2: ఏమండి, ఇప్పుడు అవన్నీ మనం అనుకోవడం అనవసరం అండి. ముందే చావ బతుకుల మధ్య ఉన్నాడని అంటున్నారు కదండి, పదండి వెళదాం.
1: నాకు మనసు ఒప్పటం లేదు, నేను రాను.
2: సరే, నేను వెళ్తున్నాను. నమస్కారం డాక్టర్ గారు. యోగేంద్ర అనే అబ్బాయిని చూసేది మీరేనా?
3: అవునమ్మా, మీరు?
2: నా కాల్ వచ్చిందండి, నా బ్లడ్ కూడా బి పాజిటివే, నా కిడ్నీ కూడా మ్యాచ్ అవుతుందేమో, ఒకసారి చూడండి డాక్టర్ గారు.
3: ఇంతకీ మీరేమవుతారు?
2: ఆ అబ్బాయి మాకు కావాల్సిన వాడండి, నేను తనకి అమ్మ లాంటిదాన్ని. ఒకసారి అన్ని పరీక్షలు చేసి చూడండి డాక్టర్, ఆ అబ్బాయి బతికితే అంతే చాలు.
3: ఉండండి అమ్మా, డోనర్ దొరికారని వాళ్ళ భార్యకు తెలిస్తే చాలా సంతోషిస్తుంది.
2: డాక్టర్ గారు, నాకు చిన్న సాయం చేస్తారా?
3: ఏంటమ్మా?
2: నేను దాతని, ఒక అనాథను. ఆ బాబు మాకు ప్రతి నెల ఆశ్రమానికి డబ్బు కడుతూ ఉంటాడు. ఈ చేతితో చేసిన సాయం ఆ చేతికి తెలవకూడదని అందరూ అంటుంటారు కదా. ఆ అబ్బాయి మా కుటుంబానికి ఎంతో మేలు చేశాడు. నేను చేసే ఈ చిన్న సహాయం ఆ అబ్బాయికి గాని తన భార్యకు గాని మరెవరికే గాని చెప్పకండి డాక్టర్.
3: ఎంత మంచి మనసమ్మా మీది. సరే, ఇంత పెద్ద సహాయం చేస్తూ ఎవ్వరికీ చెప్పొద్దన్న మీ మనసు నిజంగా హర్షించదగింది. ఉండండి, ఆపరేషన్ కి అన్ని ఏర్పాట్లు చేస్తాను.
2: సరేనండి.
3: యోగేంద్ర, మీకు ఆపరేషన్ అయ్యి 14 రోజులైంది, ఇప్పుడు మీ ఆరోగ్యం కుదుట పడిందా? ఎలా ఉన్నారు?
4: మీ దయవల్ల బాగున్నాను డాక్టర్.
3: నాదేముంది యోగేంద్ర, భగవంతుడు మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే చేస్తాడు. మీరు చేసిన సహాయం మళ్లీ మీకే తిరిగి వచ్చింది. ఎవరో పెద్దావిడ మీ నుండి సహాయం పొందిందట, కాని ఆమె ఎంత గొప్ప మనసంటే తాను మీకోసం కిడ్నీ రక్తదానం చేసినా ఆ విషయం ఎవ్వరికి చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుని మరీ ఇచ్చింది. నిజానికి ఆమెకు కూడా ఆపరేషన్ చేశాం, కాని తెల్లారేసరికి హాస్పిటల్లో కనిపించకుండా వెళ్లిపోయింది. హాస్పిటల్ అంతా వెతికాం, మాకు కనిపించలేదు ఆ మహాత్మురాలు.
4: అయ్యో డాక్టర్, ఎంత పని చేశారు, కనీసం కళ్యాణికైనా చూపించాల్సింది. నువ్వైనా చూడొద్దు, ఆమెవరో ఏమో.
3: ఆ యోగేంద్ర, ఆమె పడుకున్న బెడ్ మీద ఒక శాలువా మాత్రం మర్చిపోయింది. యోగేంద్ర, మీరు నిజంగా జీవితాంతం ఆ శాలువాని మీ పూజ గదిలో పెట్టుకుని పూజించాలి, ఆవిడకు మీరు రుణపడి ఉన్నారు.
4: శాలువానా? ఏది, ఒక్కసారి చూపించరా డాక్టర్?
3: ఇదిగోండి.
2: తొందరగా ఇంటికి వెళ్ళిపోనా నాన్నా?
4: అమ్మా చల్లగా ఉంది, నువ్వు కూడా ఈ శాలువా కప్పుకో, వెచ్చగా ఉంటుంది.

0: శాల్వ, ఈ శాల్వ కళ్యాణి, ఈ శాల్వ అమ్మది, అమ్మా అమ్మా
1: మీకు బాగాలేదండి, మీ సర్జరీ ఇప్పుడే అండి,
0: చూసావా కళ్యాణి, ఈ సాల్వ అమ్మది కళ్యాణి, అమ్మదే.
1: అవునండి, ఇది మీ అమ్మగారు సాల్వనే.
0: తాత ఎవరో కాదు కళ్యాణి, అమ్మదే. ఎన్ని సార్లు చెప్పారు నా మాట విన్నావా? కర్కశంగా కరుణ లేకుండా దయాదాక్షిణ్యాలు లేకుండా వాళ్ళని వదిలేసి వస్తే నా కొడుకు ఆపదలో ఉన్నాడని తన ప్రాణం పరంగా పెట్టి కాపాడి వెళ్ళింది కళ్యాణి. బాబా అమ్మ, అమ్మ ఎక్కడుంది? ఇక్కడ ఉంటుంది. నేను మా అమ్మ చూడాలి, అమ్మ చూడాలి.
1: చూద్దామండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి. అయినా నేను కూడా ఒక అమ్మ, నేను మర్చిపోయానండి.
0: ఇప్పుడు క్షమించాల్సింది నేను కాదు కళ్యాణి, మా అమ్మ, మా అమ్మ నేను క్షమించాలి. డాక్టర్, మమ్మల్ని డిశ్చార్జ్ చేయండి డాక్టర్, నేను మా అమ్మ చూడాలి, నేను మా అమ్మ చూడాలి డాక్టర్.
2: తప్పకుండా, మీరు పూర్తిగా కోలుకున్నారు యోగేంద్ర, ఇవాళే మీరు డిశ్చార్జ్ అవ్వచ్చు, మీరు వెళ్ళవచ్చు.
0: థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. నానా.
3: ఏం కావాలి బాబు?
0: నన్ను క్షమించండి నాన్న, అమ్మ ఎక్కడ?
3: ఇంకెక్కడే అమ్మ, కానరాని లోకాలకు వెళ్ళిపోయింది నాన్న మీ అమ్మ.
0: నానా అలా అనకండి.
3: నిజం నాన్న, నీ ఆపరేషన్ అయ్యాక హాస్పిటల్ నుండి ఎవరికీ చెప్పకుండా రోడ్డు మీదకు నడుస్తూ రావటం వల్ల అధిక రక్తస్రావం అయి దారిలోనే దిక్కులేని మరణం పొందింది. నాన్న, మేము అనాథలం కదా, అందుకే ఆశ్రమం వాళ్ళు ఆ పేనుగను బయట పారేశారు. కనిపించిన మా పిల్లలు మమ్మల్ని వీధిన పడేస్తే ఏం చేస్తాం బాబు?
1: నన్ను క్షమించండి మావయ్య, ఈ తప్పంతటికీ కారణం నేనే. దేవుడా, ఎంత పని చేసావు, అయ్యో నేనే నేనే దీనికి అందరికీ కారణం.
3: ఇప్పుడు ఏడ్చి ఉపయోగం లేదమ్మా, నా భార్య తన కొడుకు కోసం వెళ్లి అనంత లోకాలకు వెళ్లిపోయిందమ్మా, ఇప్పుడు ఏడ్చి ఏం లాభమమ్మా?
1: మావయ్య, ఇప్పటికే మా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది, మమ్మల్ని క్షమించి ఇంటికి రండి మావయ్య.
0: నానా, ఎందుకు నాన్న నన్ను ఇలా పెంచారు? ఒరేయ్, అది నా ఇల్లు, మేం కట్టుకున్నావు, నువ్వెళ్ళు నువ్వెళ్ళు అని మమ్మల్ని బయటికి పంపినా ఈ దుస్థితి మీకు వచ్చేది కాదు. ఎందుకు నాన్న ఇంత దయార్ద హృదయం మీకు? అమ్మా అమ్మా.
3: ఒరే నాన్న, మాకు పిల్లలంటే ప్రేమ, వాళ్ల అభివృద్ధి అంటే ప్రేమ. ఒక్కో మెట్టు ఎదుగుతూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదుగుతూ ఉంటే ఆనందం. మీకు చిన్న ఇబ్బంది కలిగినా విలువలు నాటిపోతాం, అది మీకు అర్థం కాదు అమ్మా. కళ్యాణి, అత్తామామ అంటే రాచి రంపాన పెట్టరమ్మా. మీకు పద్ధతులు తెలియాలని, 10 మంది ముందు పలచన కావద్దని పెద్దవాళ్లుగా తాపత్రయపడతాం. ఒకటికి 2 సార్లు కోపగించినా అయ్యో అన్నామే అని లోపల లోపల మదన పడుతాం. మీ అత్తయ్య కూడా అంతేనమ్మా, అంత మాత్రానికి వేధించడమని చీటికి మాటికి చిరాకు పడి మమ్మల్ని అనాథలను చేసి ఇలా ఆశ్రమాలలో పడేస్తే ఇలాగే దిక్కులేని చావు చస్తున్నావమ్మా. ఒరే నాన్న, తల్లిదండ్రులు కూడా మీరు పుట్టాక మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే ఏమవుతారు? కానీ తల్లి తండ్రి అలా చేయరు నాన్న, అలా చేయరు. రేయనక పగలనక కష్టపడి మిమ్మల్ని ప్రయోజకుల్ని చేస్తే మీరు నిర్దయగా నడి రోడ్డు మీద పడేసి మీ ఆనందాలను చూసుకుంటున్నారు. ఒరే నాన్న, ఇవాళ మేము వృద్ధులం కావచ్చు, రేపటికి మీకు ఇదే గతి రాక తప్పదు నాన్న.
0: నన్ను క్షమించండి,
1: మమ్మల్ని క్షమించి ఇంటికి రండి మావయ్య. నా తప్పు తెలుసుకున్నాను మావయ్య.
0: వద్దు
3: నాన్న, మీ అమ్మ లేని ఆ ఇల్లు

0: నాకు శ్మశానంతో సమానం. నేను రాను రాను, మీరే వెళ్ళి సంతోషంగా ఉండండి. నేను రాను రాను.
1: ఇంతవరకు సమన్వయ నాటిక కార్యక్రమంలో అమ్మ ప్రేమ నాటిక విన్నారు. రచన ఎన్ దీనబాంధవ, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం డి పరమేశ్వరాచారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. ఆర్య చిత్రం నుండి రంజిత్ మాలతి పాడిన పాట, రచన వేటూరి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట మిస్టర్ బచ్చన్ చిత్రం కోసం శ్రీరామచంద్ర సమీరా ఆలపించిన భాస్కర్ భట్ల గీతం సంగీతం మిక్కీ జె మేయర్.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట రౌడీ మొగుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పించిన ఎంఎం కీరవాణి గీతం. సంగీతం ఎంఎం కీరవాణి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం రేసు గుర్రం చిత్రం కోసం తమన్ ఎస్ఎస్ శృతి హాసన్ ఆలపించిన విశ్వగీతం సంగీతం తమన్ ఎస్ఎస్.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట సంతోషం చిత్రం కోసం రాజేష్ ఉష ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రీ గీతం సంగీతం ఆర్పి పట్నాయక్.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట సెవెంత్ సెన్స్ చిత్రం కోసం కార్తీక్, విజయ్ ప్రకాష్, రీటా, శాలిని ఆలపించిన ఈ పాట. సంగీతం హారిస్ జయరాజ్.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎఫ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, రూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ TGFPS ను సంప్రదించగలరు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం FM బ్యాండ్ 103.5 MHz పై శ్రోతలు చిత్రసీమ తెలుగు చిత్ర గీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట రౌడీ అల్లుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన ఈ పాట. పాట రచన భువనచంద్ర, సంగీతం బప్పి లహరి.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట రాజు వెడ్స్ రాంభాయి. ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, జయశ్రీ ఆలపించిన ఈ పాట. పాట రచన మిట్టపల్లి సురేందర్, సంగీతం సురేష్ బొబ్బిలి.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట బొంబాయి ప్రియుడు చిత్రం కోసం. ఎంఎం కీరవాణి చిత్రాలపించిన చంద్రబోస్ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ ఆలపించిన శ్రీమణి గీతం, సంగీతం గోపీ సుందర్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్

0: డాక్యుమెంట్స్ తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఒకే ఒకడు చిత్రం కోసం శంకర్ మహాదేవన్, కవితాకృష్ణమూర్తి ఆలపించిన శివగణేష్ గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: Give your family a secure life with Rural Post Life Insurance, RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
1: బుర్రని ఛార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నన్ను ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. గంగపుత్రుల సంక్షేమానికి, మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈ నెల 18వ తేదీన హైదరాబాద్ లో దక్షిణ భారత రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సు నిర్వహించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రేపటి నుంచి జరిగే తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో సమాయత్తమయ్యాయి. ఎస్ఐఆర్ ప్రక్రియను అడ్డుపెట్టుకుని రాష్ట ప్రభుత్వం బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓటర్ల పేర్లను తొలగించే కుట్ర చేస్తోందని ఆ పార్టీ రాష్ట అధ్యక్షుడు

0: అందించవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ నెల 18వ తేదీన హైదరాబాద్ లో దక్షిణ భారత రాష్టాల వ్యవసాయ మంత్రుల సదస్సు నిర్వహించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. సదస్సుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కూడా ఆహ్వానించి పామ్ ఆయిల్ సాగు విస్తరణ, రైతులకు మద్దతు ధరపై చర్చించనున్నట్లు చెప్పారు. ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పర్యటించిన మంత్రి పామ్ ఆయిల్ ఫ్యాక్టరీని సందర్శించి నూతన ఫ్యాక్టరీ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ,
1: దక్షిణ భారతదేశంలోనే ఉంది, కొంతవరకు 4-5 సంవత్సరాలుగా మనం మొదలు పెట్టాం కాబట్టి మనం ఇప్పుడు 3 లక్షల ఎకరాలు దాటింది. ఈ 2-3 ఏళ్లలో ఒక 6 లక్షల ఎకరాలు వేపియాలనేది నా సంకల్పం. భారతదేశంలోనే అత్యధిక పామాయిల్ తోటలు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.
0: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం సభలో పలు కీలక బిల్లులు ప్రవేశపెడుతుంది. 21 ఏళ్లకే చట్టసభలకు పోటీ చేసే అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనతో పాటు క్యూర్ ల్యాండ్ పూలింగ్, 22A భూములు, భూసేకరణ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సభలో ప్రభుత్వాన్ని పలు అంశాలపై నిలదీసేందుకు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా సిద్దమవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు ఎర్రవల్లిలోని తన నివాసంలో బీఆర్ఎస్ ఎల్పీ సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు. సభలో అనుసరించవలసిన వ్యూహాలు, ప్రజా సమస్యలపై, ప్రభుత్వాన్ని నిలదీసే అంశాలపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. శాసనసభ సమావేశాలకు రాకుండా జీతం తీసుకుంటున్న బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు ప్రతిపక్ష నేతతో పాటు ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని టీపీసీసీ అధ్యకుడు బి మహేష్ కుమార్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మొహమ్మద్ అజహరుద్దీన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో కాంగ్రెస్ నాయకులు పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేత పదవి అత్యంత బాధ్యతాయుతమైందని, అసెంబ్లీకి హాజరు కాకుండా చంద్రశేఖరరావు ఆ పదవిని అవమానిస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ప్రతిపక్ష నేత ఇప్పటికైనా అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఆయన అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి, సూచనలు స్వీకరించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. నిర్మల్ జిల్లాలోని బాసర్లో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయంలో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు పర్యాటక శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. గోదావరి నది ఒడ్డున భక్తుల వసతుల నిమిత్తం 20 కోట్లతో చేపట్టే పుష్కర ఘాట్ల నిర్మాణం పనులను మంత్రి ప్రారంభించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, బీజేపీకి మద్దతుగా ఉన్న ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగిస్తే ఊరుకునేది లేదని ఆ పార్టీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు హెచ్చరించారు. సికింద్రాబాద్ పరిధిలో లక్షలాది మంది ఓట్లను, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన స్థిరపడిన వారి ఓట్లను ఉద్దేశపూర్వకంగా ఏరివేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించే అధికారులపై ఆధారాలతో కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని, న్యాయ పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసిందని రామచంద్రరావు ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలో సెమీకండక్టర్, ఫోటోనిక్స్ రంగాలను బలోపేతం చేసే లక్ష్యంతో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే సారస్వత్ ఈరోజు హైదరాబాద్లోని సచివాలయంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో సమావేశమయ్యారు. తెలంగాణ సిలికాన్ ఫోటోనిక్స్ మిషన్ కోసం దశల వారీ వ్యూహాత్మక రోడ్ మ్యాప్ తయారీ, పరిశోధన నుంచి వాణిజ్య తయారీ వరకు సమగ్ర ఈకో సిస్టమ్ అభివృద్ది చేయడంపై ఇద్దరు ప్రధానంగా చర్చించారు. ఈ మిషన్ను కేంద్ర ప్రభుత్వ ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0తో అనుసంధానించే అవకాశాలపై సమీక్షించారు. రాష్టంలో త్వరలో ఏర్పాటు చేయబోయే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్ లో భాగస్వామి కావాల్సిందిగా వికే సారస్వత్ ను మంత్రి ఆహ్వానించారు. కేంద్ర పురావస్తు శాఖ అనుమతి లభించిన వెంటనే జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ యోగలక్ష్మీ నరసింహస్వామి ఆలయ విస్తరణ, పునర్నిర్మాణం పనులు చేపడతామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. ధర్మపురిలో ఉగ్ర నరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణానికి రేపు తెల్లవారుజామున భూమి పూజ నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామంలో గంధమల్ల ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట ప్రభుత్వ వేప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య ఈరోజు భూమి పూజ చేశారు. ఈ రిజర్వాయర్ పూర్తయితే ఆలేరు నియోజకవర్గంలోని 58,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. హైదరాబాద్లోని పారాడైజ్ జంక్షన్ వద్ద ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్లను రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులతో కలిసి పరిశీలించారు. భూసేకరణ, యుటిలిటీల మార్పిడి, శాఖల మధ్య సమన్వయాన్ని వేగవంతం చేస్తూ ప్రాజెక్టును త్వరగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

0: వేస్తోందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం సనుగుల గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజుల స్వామిని, రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహ ఆలయాలను ఆయన సందర్శించారు. తెలంగాణలో రాబోయే 2 రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్ జిల్లాలో జరిగే వినాయక చవితి వేడుకల్లో విద్యుత్ ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఉత్తమ్ జాడే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధికారులు ఇందుకు సంబంధించి సామూహిక సమావేశాలు నిర్వహించి సమన్వయంతో వ్యవహరిస్తారని ఆయన చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగాల ఉచిత శిక్షణ కోసం ఈ రోజు నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ కు జిల్లా వ్యాప్తంగా 1030 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కొత్తగూడెంలోని సింగరేణి విమెన్స్ డిగ్రీ కాలేజ్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సందర్శించి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణను పరిశీలించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో తెలుగు క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ తన సహచరుడు చిరాగ్ షెట్టితో కలిసి పురుషుల డబుల్స్ లో విజేతగా నిలిచారు. చైనా షెన్జెన్ లో జరిగిన ఫైనల్లో 4వ సీడ్ సాత్విక్ చిరాగ్ ద్వయం 11-21, 21-13, 21-17తో చైనాకు చెందిన హీజీ టింగ్ రాన్ జియాంగ్ యుపై విజయం సాధించింది. తెలంగాణలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని మరింత వేగవంతం చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ మౌలిక వసతులను భారీగా విస్తరించేందుకు తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ది సంస్థ టీజీరెడ్కు కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మొత్తం 369 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం ప్రైవేట్ ఛార్జ్ పాయింట్ ఆపరేటర్లను ఆహ్వానిస్తూ టెండర్లు జారీ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ స్టేషన్ నెంబర్ 148లో ఎస్ఐఆర్ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ ప్రారంభించారు. వార్తలు ఇంతటితో సమాప్తం.
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
1: బుర్రని ఛార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ప్రసార విశేషాలు. ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ప్రసార విశేషాల్లో ముందుగా ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈరోజు సాయంత్రం 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:45 చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 9:00 న్యూస్ 9 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఇక రాత్రి 10:00 to 11:00 మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 5:55 వందే మాతరం, 6 గంటలకు దేశభక్తి గీతం వింటారు, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు ప్రసారం అవుతాయి, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 6:55 ప్రసార విశేషాలు, 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు ప్రసారం అవుతాయి, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. రేపు ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపటి ఉదయ తరంగిణి కార్యక్రమంలో దాశరథి నవ్య దృష్టి పేటికలు, నవమి నాటికలు ప్రసంగం వింటారు. డాక్టర్ అమ్మిన శ్రీనివాస రాజు గారి ప్రసంగం ప్రసారమవుతుంది రేపటి ఉదయ తరంగిణి కార్యక్రమంలో. ఉదయం 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఉదయం 9:00 చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం వింటారు. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో వార్తలు వింటారు, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారం అవుతాయి, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 3:00 నుంచి 5:00 వరకు వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి, ముంబై కేంద్రం నుంచి రిలే వింటారు. ఇవి రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది పన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
6: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
7: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
6: ఇప్పటి వరకు ఈ యోజనలో 9 కోట్ల 50 లక్షలకు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయస్సు

0: 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
2: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
1: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
2: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
1: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
2: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
1: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
2: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.

0: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో స్నేహితుడే ఉంటే రూపకం ప్రసారమవుతుంది. ఈ రూపకం వినే ముందు కొన్ని ప్రకటనలు.
1: మన్నికకి మరు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి

0: 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు విందాం స్నేహితుడే ఉంటే. రూపకం, సమర్పణ పి. శ్రీనివాస్.

అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను, ఆనందాన్ని ధ్వనింపచేసే మరో బంధం స్నేహబంధం. స్నేహబంధంలో పీకల్లోతు కూరుకుపోయి దాన్ని ఆస్వాదించే వారికి మండుటెండల్లో చల్లని ఐస్ క్రీమ్ తింటున్నట్టు, చల్లని చలిలో వెచ్చని కాఫీ తాగినట్టు అనుభూతినిస్తుంది ఆ భావన. స్నేహానికి ఎంతమంది ఎన్ని రకాలుగా నిర్వచనమిచ్చినా ప్రతిదీ సరిగ్గా సరిపోతుంది. అసలు స్నేహం అంటేనే అనిర్వచనీయమైన సున్నితమైన భావన. స్నేహ మాధుర్యాన్ని పంచుకునే మిత్రులకే స్నేహంలో ఉన్న గొప్పతనం అర్థమవుతుంది. చిన్ననాడు కాగితం పడవలతో మొదలైన స్నేహం బాల్య, కౌమార, యౌవన, వృద్ధాప్య దశ వరకు ఎందాక పయనించిన మనతో పాటు ఉండి అనేక తీపి జ్ఞాపకాలను పంచుతుంది ఈ స్నేహం అనే భావన. చిన్నప్పుడు మొదటిసారి స్కూల్కి వెళ్లేటప్పుడు స్కూల్కి వెళ్ళను అని మారాం చేసే పిల్లవాడు వారం రోజుల తర్వాత హుషారుగా స్కూల్కు వెళ్తూ ఉంటాడు. ఈ మార్పు కేవలం స్కూల్ వల్లనో, స్కూలు వాతావరణం వల్లనో, టీచర్ల వల్లనో వచ్చింది కాదు. అంతకు ముందు ఇంట్లో అమ్మా నాన్నలతో గడిపిన పిల్లవాడు మొదటిసారిగా స్కూల్కెళ్లి తన బాహ్య ప్రపంచాన్ని తన చుట్టూ ఉన్న స్నేహితులతో పంచుకోవడం ఎప్పుడైతే మొదలు పెడతాడో అప్పుడే స్నేహం అనే భావన కలిగి ఆ భావనతోనే పిల్లవాడు హుషారుగా స్నేహితులను కలుసుకోవడానికి మారాం చేయకుండా స్కూల్కు వెళ్తుంటాడు. కల్మషం ఎరుగని పసి మనసుల్లో అప్పుడే వికసిస్తుంది స్నేహం అనే అలౌకికానందం. ఆ ఆనందమే అతన్ని రోజూ స్కూల్కి వెళ్లేలా చేస్తుంది. ఇక వారు తిరిగి ఇంటికి వచ్చాక ఎక్కువగా చెప్పేది వాళ్ల చుట్టూ ఉన్న స్నేహితుల గురించే. కులం, మతం, ఆడ, మగ, ధనిక, పేద అనే ఏ తేడా లేకుండా స్వచ్ఛమైన మనసుతో ఆ వయసులో పొందే స్నేహ మాధుర్యం పుట్టెతేనెలా కమ్మగా ఉంటుంది. చిన్ననాటి నుండి వారితో పాటే స్నేహబంధం పెరిగి పెద్దదై విడిపోయే చివరి దశలో ఎన్నో అనుభవాలను, అనుభూతులను మిగులుస్తుంది. స్కూలు దశ నుండి కాలేజీ దశ వరకు స్నేహితుల సంఖ్య పెరగడంతో వారిలో వారికి చిన్న చిన్న గిల్లిగజ్జాలు, కోపాలు, తాపాలు, ప్రేమలు, ఓదార్పులు, తుళ్ళింతలు, కేరింతలు వాటితో అలా అలా కాలం గడిచిపోతుంది. ఆ దశలో వారికి స్నేహానికి మించింది మరొకటి లేదు అనిపిస్తుంది.

యవ్వన దశలో స్నేహం అనేది చాలా కీలకం. ఇంకా చెప్పాలంటే చాలా సున్నితమైన అంశం. యవ్వనంలో ఉన్నప్పుడు ఒక దశలో ఇంట్లో కుటుంబ సభ్యుల కంటే స్నేహితులే ఇష్టమయ్యే స్థితికి చేరుకుంటారు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు మనలో గమనించలేని, గుర్తించలేని సృజనాత్మకతను, నైపుణ్యాలను, లోటుపాట్లను, బలాలను, బలహీనతలను చుట్టూ ఉన్న స్నేహితులే గుర్తిస్తూ ఉంటారు. వాటికి తగ్గట్టు మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు.

0: కాబట్టి. సాంకేతిక విప్లవం వల్ల ప్రపంచమే కుగ్రామంగా మారిన ఈ రోజుల్లో స్నేహితుల మధ్య ఎడబాటును కొంచెం తగ్గిస్తున్నాయి ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సామాజిక అనుసంధాన వేదికలు. వీటి పుణ్యమా అని దూరమైన మిత్రులందరినీ మన అరచేతిలోనే చూసుకోగలుగుతున్నాం. ఫేస్బుక్, వాట్సాప్ వంటివి కేవలం యువమంత్రమే కాదు, అన్ని వయసుల వారికి వారి మంచి చెడులను స్నేహితులతో పంచుకోవడానికి వేదికలయ్యాయి. నేడు సాంకేతిక విప్లవంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చోటు చేసుకున్న పెను మార్పుల కారణంగా స్నేహితుల సంఖ్య మరింత పెరుగుతుంది. ఇక ఫేస్బుక్ రాకతో ప్రపంచ వ్యాప్తంగా స్నేహం తీరు తెన్నెలే మారిపోయాయి అని చెప్పవచ్చు. గతంలో ఒక వ్యక్తికి సగటున 70 మంది మిత్రులు ఉండే అవకాశం ఉంది, కానీ ఇప్పుడు ఫేస్బుక్ రాకతో ఒక్కొక్కరి ఫ్రెండ్ లిస్ట్ లో మిత్రుల సంఖ్య 200లకు మించి ఉంటున్నాయి. మరింత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తికి అయితే ఫ్రెండ్ లిస్ట్ లో వేల సంఖ్యలో స్నేహితులుంటారు, కానీ అంతమందిలో నిజమైన మిత్రులు ఎవరో తెలుసుకోవడము కష్టమే. కానీ ఇందుకు విరుద్ధంగా ఫేస్బుక్ లో కొద్ది మంది నాణ్యమైన మిత్రులను మాత్రమే కలిగి ఉన్న వారు కూడా ఉన్నారు. ఫ్రెండ్షిప్ డే రోజు ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సామాజిక అనుసంధాన వేదికల్లో యువత చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఏ వాట్సాప్ గ్రూప్ లో చూసినా, ఏ వాట్సాప్ చాట్ చూసినా, ఎవరి వాట్సాప్ స్టేటస్ చూసినా, ఎవరి ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేసినా స్నేహితులతో స్నేహితుల దినోత్సవానికి సంబంధించిన మెసేజ్లు, గ్రాఫిక్లు, ఫోటోలు స్నేహ బృందాల ఫోటోలతో నిండిపోయాయి. మిత్రులందరూ వాట్సాప్ లో ఒక బృందంగా ఏర్పడి చిన్ననాటి విషయాలను, ఫోటోలను షేర్ చేసుకుంటూ మురిసిపోతే ఇంకొందరు ప్రత్యక్షంగా ఒకరిని ఒకరు కలుసుకుని స్నేహితుల దినోత్సవాన్ని మర్చిపోలేని రోజుగా మలుచుకుంటున్నారు. మరి అలాగే కాకతీయ యూనివర్సిటీలో పరిశోధక విద్యార్థులు మొన్నటి ఫ్రెండ్షిప్ డేను ఎలా జరుపుకున్నారో మనకు తెలియజేస్తున్నారు.
1: నా పేరు ఎం శ్రీను, నేను కాకతీయ విశ్వవిద్యాలయంలో జిఆర్ఐలో పిహెచ్డి చేస్తున్నాను. స్నేహితుల దినోత్సవం అనేది అన్ని పండుగల కంటే చాలా గొప్పది, ఎందుకంటే ఈ జగంలో చాలా పండుగలు జరుపుకుంటారు, చాలా పండుగలు ఉంటాయి, కానీ అవి ఒక కులానికి, ఒక మతానికి సంబంధించినవి. కానీ ఏ కులం, ఏ మతం, ఏ లింగ భేదం లేకుండా జరుపుకునేదే ఒక స్నేహితుల దినోత్సవం అని మనం గర్వంగా చెప్పొచ్చు. ఈ స్నేహితుల దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి UNO గత 6 సంవత్సరాల క్రితం July 30 జరుపుకోవాలని ప్రకటించింది, కానీ మనం పాత విధానాన్ని అనుసరిస్తున్నాము. ఐక్యరాజ్య సమితి స్నేహితుల దినోత్సవం బ్రాండ్ అంబాసిడర్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కార్టూన్ పాత్ర విన్నీ దీపుని ఐరాస ప్రకటించింది. స్నేహితుల దినోత్సవం నాడు చేతికి కట్టుకునే ఫ్రెండ్షిప్ బ్యాండ్ పైన చాలా దేశాల్లో ప్రజలకు అనేక నమ్మకాలున్నాయి, కానీ నాకు అది మన స్నేహితుల జీవితంలో మంచి మార్పు రావాలని కోరుకుంటూ ఇవ్వాలి. అదేవిధంగా మన స్నేహితులలో మంచి చెడుని వివరించగలగాలి, తన మార్పుకు మనం తోడుగా నిలవాలనేదే నా కోరిక. ఈ స్నేహితుల దినోత్సవం నాడు చేతికి కట్టుకునే ఫ్రెండ్షిప్ బ్యాండ్ సంప్రదాయం చైనా నుంచి మొదలైంది అని చెబుతారు. మా యొక్క స్నేహంలో మంచి మార్పు, మంచి స్నేహం బలపడడం కోసం మేమంతా కలిసి కాకతీయ విశ్వవిద్యాలయం నందు కలుసుకున్నాము. అలాగే అందరము వనమాసంలాగా వెళ్ళి భోజనం అందరం కలిసి తయారు చేసుకున్నాము. చాలా సంతోషంగా అందరి సుఖదుఖాలను పంచుకున్నాము. ఇప్పుడు ఉన్న ఈ యొక్క యవ్వన జీవితంలో ఎలా ఎదగాలి అని చర్చించుకున్నాము. ఈ విధంగా మా యొక్క స్నేహితుల దినోత్సవం చాలా అందకరంగా సాగింది. ఆట పాటల్లోనే కాదు, జీవితపు ఆటు పోటుల్లోనూ తోడుండేదే నిజమైన స్నేహం.
2: నా పేరు కే సైదులు, కాకతీయ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేస్తున్నాను. ప్రతి సంవత్సరం 1st వచ్చిందంటే చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా అందరిలో మొదలయ్యే ఉత్సవమే స్నేహితుల దినోత్సవం. ఈ యొక్క స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి గల కారణం, 1st ప్రపంచ యుద్ధం తరువాత ప్రజల మధ్య సుఉద్భావ వాతావరణం దెబ్బతినడంతో తిరిగి అందరి మధ్య స్నేహభావాన్ని పెంచే ఉద్దేశంతో 1930 ఈ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవాలని అమెరికా నిర్ణయించింది. కాబట్టి ప్రతి సంవత్సరం ప్రపంచ దేశాలు అన్ని స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఈ సంవత్సరం జరిగిన స్నేహితుల దినోత్సవంలో మా బాల్యమిత్రులతో కలిసి వరంగల్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలైన లక్నవరం, రామప్ప, వాజేడు జలపాతానికి వెళ్ళి అక్కడ ఈ యొక్క స్నేహితుల దినోత్సవాన్ని సంతోషంగా జరుపుకున్నాను. మా యొక్క స్నేహం బాల్యం నుండి ఉన్నత చదువులైన PhD వరకు కొనసాగుతూనే

0: ఉన్నది. ఇలాంటి మంచి మిత్రులు నాకు దొరకడం వలన నేను ఈరోజు ఉన్నతమైన చదువులు చదువుకుంటున్నాను. ఇలానే మా యొక్క స్నేహం కలకాలం పెరిగి తుది శ్వాస విడిచే వరకు కొనసాగుతుంది. ఒక మంచి పుస్తకం 100 మంది స్నేహితులతో సమానం, అదే ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం అని అబ్దుల్ కలాం గారు చెప్పిన మంచి మాట.
1: విన్నారుగా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు స్నేహితుల దినోత్సవాన్ని ఎంత సంబరంగా జరుపుకున్నారో.

0: ఒక వ్యక్తి గుణగణాలను అతను పెంచుకున్న స్నేహాన్ని బట్టి, స్నేహ సముదాయాన్ని బట్టి నిర్ణయించవచ్చు. నీ స్నేహితులెవరో చెప్తే నువ్వెలాంటి వాడువో చెప్పడం పెద్ద కష్టం కాదంటారు పెద్దలు. నిజమే, మన స్నేహితుని ఆలోచనలే మన ఆలోచనలు, వారి అలవాట్లే మన అలవాట్లు, వారి వ్యక్తిత్వమే మన వ్యక్తిత్వం. మన స్నేహితుడు మంచి నాయకుడు అయితే మనలోనూ ఎన్నో కొన్ని ఆ లక్షణాలు కనిపిస్తాయి. అలాగే కష్ట సమయంలో కలత చెందిన మనసుకు శాంతి కలిగించే దివ్య ఔషధం స్నేహం. అవసరమైనప్పుడు సహకరించడానికి, కష్టాల్లో ఆదుకోవడానికి ఆప్తమిత్రులు ఉన్నారనే భావన మన కష్టాల్లో బాధను తగ్గిస్తుంది, సుఖశాంతులకు దోహదం చేస్తుంది. అందుకే స్నేహితుల ఎంపిక విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దానికంటే ముందు మనమే ఒక మంచి మిత్రునిగా మారిపోవాలి. అందుకోసం సహనం, అబద్ధాలు చెప్పకపోవడం వంటి మంచి అలవాట్లను అలవర్చుకోవాలి. సహనం లేకపోతే స్నేహబంధం ఎక్కువ కాలం నిలబడదు. స్నేహితుల మధ్య ఆ బంధం కలకాలం ఉండాలంటే అబద్ధాలు చెప్పకపోవడం ఉత్తమం. స్నేహితుల్లోని మంచిని ప్రచారం చేయడానికి ప్రయత్నించాలి. పరస్పర సహకారంతో సాధించలేని విజయం ఉండదు. మన స్నేహితుల శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలను చూసి అసూయ పడకూడదు. స్నేహితుని గుణగణాలను పొగడటం ఉత్తమ స్నేహితుని లక్షణం. స్నేహబంధాన్ని కలకాలం నిలబెట్టుకోవాలంటే నిస్వార్థం, త్యాగం, అసత్యం మాట్లాడకుండా ఉండటం అవసరం. ఫ్రెండ్షిప్ అనేది ఇద్దరు అబ్బాయిల మధ్య, లేక ఇద్దరు అమ్మాయిల మధ్య, లేదా ఒక అబ్బాయి ఒక అమ్మాయి మధ్య ఉండొచ్చు, లేదా ఒక స్నేహ బృందంలో అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఉండొచ్చు. ఈ స్నేహ బంధాలన్నింటిలో చాలా మంది చర్చించుకునేది అమ్మాయి అబ్బాయి మధ్య స్నేహం. అబ్బాయి అమ్మాయి మధ్య కల్మషం లేని స్నేహమే ఉన్నా సమాజంలో కొందరు దాన్ని ప్రేమగా చిత్రీకరిస్తూ ఉంటారు. నిజానికి పరిపక్వత కలిగిన అమ్మాయి అబ్బాయిల మధ్యే నిజమైన స్నేహం కలుగుతుందని కొన్ని అధ్యయనాలు, కొందరు అధ్యయనకర్తలు చెప్తున్నారు. అబ్బాయి అమ్మాయిల మధ్య ఆకర్షణ సహజం కాబట్టి ఆ ఆకర్షణకు, స్నేహానికి, ప్రేమకు మధ్య ఉన్న పలుచటి పొరలను ఎరిగి ప్రవర్తిస్తే అబ్బాయి అమ్మాయిల స్నేహం అర్థవంతంగా ఉంటుంది. స్త్రీ పురుషుల మధ్య స్నేహం స్నేహంగా మాత్రమే నిలిచి ఉండే అవకాశం తక్కువగా ఉంటుందని, ఏదో ఒక సందర్భంలో స్నేహానికి అతీతమైన ఆకర్షణకు లోనవుతూ ఉంటారు అని ఒక యూనివర్సిటీకి చెందిన అధ్యయనకర్తలు వెల్లడించారు. చాలా మంది ఆడామొగ స్నేహితులను పరిశీలించాకే దీన్ని వెల్లడించారు. అబ్బాయి అమ్మాయి మధ్య ఒక స్నేహభావం ఉంటే చుట్టూ ఉన్న సమాజమే వారికి లేనిపోని ఆలోచనలను పుట్టిస్తాయని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, సమాజంలో ఆడ మగ మధ్య స్నేహాన్ని తప్పుగా చూడకుండా ఉండాలని అంటోంది బీఎస్సీ విద్యార్థిని భాగ్యశ్రీ.
1: హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాగ్యశ్రీ. నేను బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అమ్మాయిల అబ్బాయిల స్నేహం అనేది ఈ కాలంలో చాలా తక్కువగా కనబడుతుంది, కానీ ఉన్న కొద్దిలోనైనా ఆ స్నేహబంధం జీవితకాలం వరకు ఉంటుంది. ఈ కొద్ది మందిలో నేను ఉన్నాననేది నా గట్టి నమ్మకం. ఈ అమ్మాయిలు అబ్బాయిల మధ్య స్నేహం బలపరచడానికి గల కారణం మనం చూసే చూపు, మన వ్యవహార శైలి. అంటే మనం వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు ఎలా ఉంటాము, అలాగే దూరంగా ఉన్నప్పుడు ఎలా ఉంటాము, అంటే మన ఆలోచన విధానంలో మార్పు రాకుండా ఉంటే ఆ బంధం బలపడుతుంది, లేదంటే మన ఆలోచన విధానంలో మార్పు ఉంటే అది అడమగ స్నేహం కాదండి, ప్రేమగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అలా కాకుండా ఉండాలి, అప్పుడే స్నేహబంధానికి విలువ ఉంటుంది. ఎలా అంటే, మనం అబ్బాయిలతో స్నేహం చేసేటప్పుడు మన తల్లిదండ్రులు, చుట్టూ ఉన్న వాళ్ళు దాన్ని తప్పుడు కోణంతో చూడకూడదు. అలా చూడకుండా

స్నేహపూర్వక వ్యవహార శైలి ఉంటే ఆ స్నేహబంధం ఎల్లప్పుడూ కొనసాగుతుంది. నా జీవితంలో కొంతమంది ఇలాగే స్నేహంగా ఉంటూ ప్రేమ వ్యవహారాలు చెప్పేవారు, కానీ నేను వాటిని ఖండించాను. మొన్న జరిగిన స్నేహితుల దినోత్సవం నాడు నా చిన్ననాటి స్నేహితులం అందరం కలిసి జరుపుకున్నాం. చాలా సంతోషంగా నా చిన్ననాటి జ్ఞాపకాలు అనుభవాలు అన్నీ పంచుకున్నాం. మా స్నేహం ఎల్లప్పుడూ ఇలా జీవితకాలం ఉండాలని ప్రతిజ్ఞ కూడా చేశాం. ఈ విధంగా మా యొక్క ఫ్రెండ్షిప్ డే జరిగింది. మనం లైఫ్లో జరిగే ప్రతి విషయం బంధువులతో ఇంట్లో వాళ్ళతో పంచుకుంటామో లేదో తెలియదు, కానీ అదే ఒక ఫ్రెండ్ ఉంటే మాత్రం అన్ని షేర్ చేసుకుంటాం కదండి. అలాంటి ఫ్రెండ్స్ నాకున్నందుకు నేను చాలా హ్యాపీ. పేద ధనిక చూడనిది, కులమత భేదం లేనిది, బంధుత్వం

0: సుదీర్ఘకాలం సంతోషంగా జీవించడానికి స్నేహితుల సహచర్యం చాలా కీలకం. నిత్యం స్నేహితుల సమక్షంలో గడిపిన వారికి, బాధ అయినా సంతోషమైనా ప్రతి విషయాన్ని ఇతరులతో పంచుకునే వాళ్ళకి ఒత్తిడికి దారితీసే హార్మోన్లు అదుపులో ఉంటాయి. ఆత్మహత్యకు దారితీసే ఒంటరితనాన్ని జయించాలంటే స్నేహితులే కీలకం. కానీ మంచి స్నేహితులను సంపాదించుకోవడం అంత సులభం కాదు. పరిచయస్తులు సులభంగానే దొరుకుతారు, కానీ నిజమైన స్నేహం సంపాదించుకోవాలంటే కొంత సమయం పడుతుంది. కాస్త ప్రయాస పడితే గాని నిజమైన స్నేహాలు నెలకొనలేవు. స్నేహాలు పరీక్షను ఎదుర్కోవలసి రావచ్చు. ఆ పరీక్షలకు తట్టుకొని నిలబడే స్నేహాలు ఇంకా పటిష్టమవుతాయి. నిజమైన స్నేహం కష్టం వచ్చినప్పుడు పక్కబలంగా నిలుస్తుంది. ఎండ కాస్తున్నంతసేపు మనకు తన గొడుగునిచ్చి, వాన కురవడం మొదలవగానే దాన్ని లాగేసుకునే వ్యక్తిని అవసరానికి ఆదుకోని మిత్రుడంటారు. అలాంటి వారికి దూరంగా ఉండటమే మంచిది. కొందరు వేరువేరు ఉద్దేశాలతో స్నేహం చేస్తూ ఉంటారు. కొందరికి సంతోషంగా ఉండడానికి స్నేహం చేయడం అంటే ఇష్టం, మరికొందరికి తమ అవసరం తీర్చుకోవడానికి స్నేహం చేయడం అంటే ఇష్టం. మరి అలాంటి కృత్రిమ స్నేహాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఇంకా స్నేహ గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు యువ కవి ఎస్ బాబు.
1: స్నేహం అంటే రెండు దేహాలలో ఉండే ఒకే ఆత్మ అని చెప్పుకోవచ్చు. ఒక దీపాన్ని వెలిగించాలంటే దానికి తైలం కావాలి. ఏదైనా మిషనరీ వస్తువు పనిచేయాలంటే విద్యుత్ కావాలి. కానీ స్నేహానికి మాత్రం ఏది అవసరం ఉండదు. ఒక మంచి మిత్రుడు కనుక ఉంటే మందులు అవసరం ఉండదు అంటారు. అంటే స్నేహితులకు ఉన్నటువంటి స్థానం ఎలాంటిదో అర్థమవుతుంది. మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు చాలా అందంగా కనబడుతుంది, అది కొన్ని రోజులకు చెడిపోయి కళాహీనంగా దర్శనమిస్తుంది. కానీ స్నేహం మాత్రం మొదట మామూలుగా ఉంటుంది, పాత పడే కొద్దీ బాగుంటుంది. ఈ కాలమంతా సాంకేతిక రంగములో ముందున్నప్పటికీ, మనిషి ప్రయాణం అంతరిక్షాన్ని అంటుతున్నప్పటికీ, ఓ అందమైన సాయంత్రం కలిసి కలని కన్నీళ్ళని పంచుకునే మిత్రుడుంటే ఎంతో అదృష్టంగా భావించాలి. శుభకార్యాల్లో అలంకరించే అరటి ఆకులు, మామిడి తోరణాలు మరుసటి రోజుకే ఎండిపోయినట్లు కృత్రిమ ప్రవర్తనతో ఏర్పరచుకున్న స్నేహం అతి కొద్ది కాలంలోనే మూడువారుతుంది. స్నేహానికి అడ్డుతోవలు లేవు. ఎదుటి వ్యక్తిని మనస్ఫూర్తిగా అభిమానిస్తుంటే అతడు అంతకు రెట్టింపు అభిమానాన్ని కనపరుస్తాడు. స్నేహానికి శరీరాలు వేరైనా హృదయాలు మాత్రం ఒకే విధంగా నడుచుకుంటాయి. స్నేహితుల్లో కూడా వ్యక్తిగత స్వార్థానికి ఉపయోగించుకోవడం కోసం పులితోలు ధరించిన మేక మాదిరిగా ఉంటారు. అలాంటి వారిని మనం గ్రహించుకొని తిరగాలి. ఎదుటి వ్యక్తిని అరమరికలు లేకుండా అభిమానించడం, వారి మేలుకు తోడ్పడటం ద్వారానే స్వచ్ఛమైన

0: స్నేహం వెళ్ళి విరుస్తుంది. లేనిపోని అనురాగాల్ని ఒలకపోయటం, కృత్రిమంగా మాట్లాడటం, అసందర్భంగా పొగడటం ద్వారా స్నేహాన్ని నెలకొల్పుకునే ప్రయత్నం చేస్తే ఏమీ ప్రయోజనం ఉండదు. స్నేహం అనేది మనుషుల మధ్య బంధాలకి పునాది వేస్తుంది, అనుబంధాలు బలపడతాయి. మనుషులతో మాట్లాడకుండా ఉండడానికి చాలా కష్టపడాలి, కానీ స్నేహభావంతో హాయ్ అని పలకరించడానికి క్షణం పట్టదు. ఆ పిలుపులో, ఆ స్వరములో మనిషిని ఆకట్టుకునే ఆత్మీయత ఉట్టిపడితే అది స్నేహానికి రాదారి అవుతుంది. మానవుడు ఈనాడు అగ్రవాదం, ఉగ్రవాదం, తీవ్రవాదం వంటి సర్వవ్యాధులతో పీడింపబడుతున్న మనిషికి నేడు కావలసిన ఒకే ఒక్క దివ్య ఔషధం స్నేహం. స్నేహ హస్తాలను ఆప్యాయంగా చాచి తేడాలు లేకుండా ఎదుటి వ్యక్తిని గుండెలకు హత్తుకొని నువ్వు నేను ఒకటే, మనం మనం, స్నేహితులం, దోస్త్ దోస్త్, భాయి భాయి అని స్నేహాన్ని పంచగలిగితేనే మనిషి బతుకు అర్థం పరమార్థమవుతుంది. స్నేహాన్ని మించిన ఆస్తులు అంతస్తులు ఈ లోకంలో ఉండవు. ఐశ్వర్యాలు స్నేహానికి అడ్డురావు. నీదెంత నాదెంత అనే బేరసారాలుండవు. తీసివేతలు బాగాహారాలుండవు. నమ్మకమే పునాదిగా, మమేకమైన అపురూప భావమే స్నేహం. స్నేహం అంటే తెలియని వారుండరు, కానీ దాని విలువ తెలియని వారు ఎందరో ఉన్నారు. స్నేహం అంటే నిజం, అమృతం, మరణం లేనిది, నిత్యమైనది, సత్యమైనది, శాశ్వతమైనది అని నిక్కచ్చిగా చెప్పుకోవచ్చు. స్నేహపు జల్లులలో తడవటం కాదు, స్నేహపు వరదలో మునిగిపోవాలి, మునకలు వేయాలి, ఈత ఈదాలి. బాల్యంలో, యవ్వనంలోనే కాదు, వృద్ధాప్యంలో కూడా స్నేహం అవసరం. మనల్ని నడిపించేందుకు, సంతోషాన్ని పెంచేందుకు స్నేహితులు ప్రతి ఒక్కరికి అవసరం. ప్రతి ఒక్కరూ ఇటువంటి స్నేహాన్ని అందించగలగాలి. మదర్ తెరిస్సాకు మారుపేరుగా మన కుటుంబానికి, మన చుట్టూ ఉన్న సమాజానికి, మన దేశానికి, మన బంధు మిత్ర సహచర బృందానికి స్నేహభావం కలిగిన అభిమానాన్ని పంచి ఇవ్వాలి. అసూయ ద్వేషాలను పరిపూర్ణంగా స్నేహభావం నుండి తొలగించాలి. మనమంతా స్నేహాన్ని పంచుతూ స్నేహం అనే బాటలో పయనిద్దాం. స్నేహతత్వాన్ని మనుషుల మనస్సుల్లో పండించాలి. మన పరిసరాలను స్నేహంతో నింపాలి. సాటి మనసుల్ని స్నేహానికి ప్రతిరూపాలుగా, మానవత్వానికి మచ్చుతునకలుగా మార్చే ప్రయత్నం చేయాలి మనమంతా. నేను నమ్ముకున్న సిద్ధాంతం ఏంటంటే, నేను ఉన్నా లేకున్నా నా ఆత్మ స్నేహితులతోనే నిలిచి ఉంటుంది. అంటే మిత్రులకు ఇచ్చేటువంటి ప్రాముఖ్యత ఏ విధంగా ఉండాలో అర్థమవుతుంది.
1: ఇప్పుడు స్నేహం అంటే ఏంటో కవిత రూపంలో తెలియజేస్తున్నారు ఎస్ బాబు.
0: జన్మమిచ్చును అమ్మ, మార్గమిచ్చును మైత్రి, స్వేచ్ఛనిచ్చును పృథ్వీలోన, స్నేహితుడుంటే చాలు హృదయంలోన. కలిసిమెలిసిందాము, కలహాలు వద్దు, పక్కలో పాములుగా మనముండవద్దు. చక్కనైన స్నేహాన్ని చెదరగొట్టొద్దు, కలిమిలేములు లేని కలయికే ముద్దు. కపట ప్రేమలు, నయవంచనలు, కాలిపోయే కోరికల కుర్రాసులు లేకపోతే మదిలో జనించిన స్నేహం మరణానికి దరచేరనివ్వదు. 10 మంది కలిస్తే సమాజం, పుడతిలో అదే సామాజిక జీవనం. ఆప్యాయతల్లో మనస్సులుంటే విదజల్లును స్నేహ పరిమళం. ప్రేమ అనుభూతి కావచ్చు, కాని స్నేహం మాత్రం సజీవ హృదయంలో కరుణను పండించి కాఠిన్యాన్ని కరిగించి స్నేహాన్ని ధరించిన మనిషి మృత్యుంజయుడు.
1: కెరీర్ లో భాగంగా వేరైన స్నేహితులు మళ్లీ కలుసుకునేంత వరకు గతంలో వారు పంచుకున్న అనుభవాలతో గడిపేస్తూ కొత్త స్నేహితులను అన్వేషిస్తూ ఉంటారు.

0: గతంలో సుఖదుఖాల్లో ఓదార్పును పంచి ఒంటరిగా ఉన్నప్పుడు తోడుగా నిలిచి ఒడిదొడుకులలో అండగా నిలిచిన స్నేహితులను కోల్పోయి వేదనను మిగిల్చిన కాలాన్ని ఒక్కసారి వెనక్కు వెళ్లమని, వెళ్తే బాగుండు అని అనుకుంటూ ఉంటారు కొందరు. కానీ అది జరిగే పని కాదు కాబట్టి వారే ఒకసారి వెనక్కు వెళ్లి తమ స్కూలు కాలేజీ మిత్రులను కలుసుకోవడం కోసం స్కూళ్లలో కాలేజీల్లో యూనివర్సిటీల్లో అలుమ్ని మీట్స్ ను ఏర్పాటు చేసుకుని పాత స్నేహాలను పునరుద్ధరించుకోవడానికి, కొత్త స్నేహితులను పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. 5-6 ఏళ్లు కలిసి చదువుకున్న మిత్రులు చదువు పూర్తయిన తర్వాత వారు చదువుకున్న విద్యాలయాల్లోని మిత్రులను విడిచి వెళ్లలేక పడే వేదన అంతా ఇంతా కాదు. ఆ వేదనను కూడా తీపిగా పంచుకోవడానికి ఫేర్వెల్ పార్టీలు జరుపుకుంటున్నారు నేటి యువత.
1: శ్రోతలు, మీరింతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో స్నేహితుడే ఉంటే పి శ్రీనివాస్ అందించిన రూపకం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
2: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
4: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
5: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, SHGs, FPOలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. KMFME అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో DIC, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, రూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. KMFME పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. AIF, PMKSY, PMMSY, AHIDF, MIDH, NHB, NRLM, NULM, Stand Up India, Mudra, CGT-MSC. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని DIC కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
1: ఇంతటితో ఈనాటి యువవాణి యువజన కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఉద్యోగవాణి, ఉద్యోగ సమాచారం వింటారు.
0: ఉద్యోగవాణి, ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల్లో ఇండియా మెటీరియోలాజికల్ డిపార్ట్మెంట్ IMD లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 1,748 జూనియర్ ఇంజనీర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, టెలికాం ఇంకా తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి డిప్లొమా లేదా బ్యాచిలర్స్ డిగ్రీ సంబంధిత విభాగాల్లో పూర్తి చేసి ఉండాలి. ఉద్యోగానుభవం కూడా కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 2026 ఆగస్టు 1 నాటికి ఉద్యోగాన్ని బట్టి 30 నుండి 32 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం

0: సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ssc.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ నవంబర్ 9, 2026. మరొక ఉద్యోగ సమాచారం. భారతీయ రైల్వేలో జూనియర్ ఇంజనీర్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఖాళీలను దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ జోన్లో 111 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తంగా 4029 ఖాళీలు. ఈ ఖాళీలను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, స్టోర్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. ఉద్యోగాన్ని బట్టి అభ్యర్థులు సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో డిప్లొమా లేదా బ్యాచులర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 2027 జనవరి 1 నాటికి 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. స్టేజ్ 1, స్టేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆ తర్వాత ధృవపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ rrbapply.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ సెప్టెంబర్ 15, 2026. మరొక ఉద్యోగ సమాచారం. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 23,757 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారై ఉండాలి. మ్యాథ్స్, ఇంగ్లీషు, స్థానిక భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఏపీ, తెలంగాణకు చెందిన వారైతే తెలుగు సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 10వ తరగతిలో ఒక సబ్జెక్ట్ గా చదివి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుండి 40 ఏళ్ల మధ్య ఉండాలి. 10వ తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఏదైనా ఒక పోస్టల్ సర్కిల్ కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ indianpost.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ సెప్టెంబర్ 21, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS రీజనల్ రూరల్ బ్యాంకుల్లో కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ 15 ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరగా ఉషారమణి. మునుపటి తరాల వారి కంటే పెద్ద కళలు కనాలని ప్రపంచంలోనే అగ్రగామి కన్సల్టింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. విద్యా సంస్థలు పాఠ్యాంశాలేక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ అన్నారు. న్యూఢిల్లీలో ఒక పీజీ భవంతి కూలిపోయిన దుర్ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు, అనేక మంది గాయపడ్డారు. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. భారతీయులు పెద్ద కలలు కనాలని, ముందుండి దేశాన్ని నడిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భారతీయ మేధావులు ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీని నడిపిస్తున్నప్పుడు భారతీయ సంస్థలు కూడా ప్రపంచాన్ని నడిపించగలవని ఆయన అన్నారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శత జయంతి వేడుకల్లో మాట్లాడుతూ మోదీ ఈ మాటలన్నారు. 21వ శతాబ్దపు యువత ఉన్నతాశయ స్ఫూర్తిని ప్రోత్సహిస్తూ వారు యూనికార్న్ నిర్మించడంలోనూ, డ్రోన్ టెక్నాలజీలో ఆవిష్కరణలు చేయడంలోనూ, అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కారాలు సృష్టించడంలో చూపుతున్న చొరవను ప్రధానమంత్రి కొనియాడారు. మునుపటి తరాల కంటే మరింత పెద్ద కలలు కనాలని యువతను కోరిన ప్రధానమంత్రి, ప్రపంచాన్ని నడిపించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలు నిర్మించాలని వారికి చెప్పారు.
3: భారత్కి గ్లోబల్ కన్సల్టింగ్ ఫర్మ్స్ క్యూ నహీ హో సక్తి? హమారి అకౌంటింగ్ ఫర్మ్, హమారి లీగల్ ఫర్మ్, హమారి ఫైనాన్షియల్ ఫర్మ్, యే సబ్ గ్లోబల్ లీడర్స్ క్యూ నహీ బన్ సక్తి? హమ్ గర్వ సే కహతే హై కి ఆజ్ భారతీయ దునియా కి టాప్ కంపెనీస్ కో లీడ్ కర్ రహే హై.
2: భారత్ విధానాల గతిశీలతను, వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మన దేశం హోదాను ఇప్పుడు ప్రపంచం ప్రశంసిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. పశ్చిమాసియా యుద్దం ప్రపంచ వాణిజ్య అడ్డంకుల మధ్య 7.8% త్రైమాసిక వృద్ధిని సాధించడం మన దేశ అంతర్గత సామర్థ్యాన్ని నిరూపిస్తోందని ఆయన

0: స్పష్టం చేశారు. భారతదేశాన్ని భారీ దిగుమతిదారు దేశం నుంచి అగ్రగామి అయిన ఎగుమతిదారుగా మార్చడంలో మేక్ ఇన్ ఇండియా సాధించిన విజయాన్ని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా కొనియాడారు.
1: దునియా భారత్ కో ఫ్రజైల్ ఫైవ్ బతా రహీ థీ, ఆజ్ దునియా భారత్ కో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ బన్నే హువే దేఖ్ రహీ. 7.8% క్వార్టర్లీ గ్రోత్ నే దేశ్ కా జోష్ బఢాయా హై. ఆర్ ఇసీ బీచ్ జపనీస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కీ రేటింగ్ అప్గ్రేడ్ కర్ దీ.
0: స్మార్ట్ ఫోన్ ఎగుమతులు ఇప్పుడు 2.5 లక్షల కోట్ల రూపాయలు మించగా దేశీయ రక్షణ ఉత్పత్తి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల గరిష్ట స్థాయికి చేరుకుందని ఆయన చెప్పారు. 2014-15లో కేవలం 6 నుంచి 700 కోట్ల రూపాయలుగా ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు 40,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని కూడా మోదీ చెప్పారు. చిన్న సులభమైన లక్ష్యాలతో నడిచే వ్యక్తిని తాను కానని, దేశం కోసం భారీ లక్ష్యాలు నిర్దేశించడం కోసం, వాటిని సాధించడం కోసం తన మనసు ప్రాణం పెట్టి పనిచేసే వ్యక్తినని మోదీ ఈ సందర్భంగా చెప్పారు. విద్యా సంస్థలు విద్యార్థులను కేవలం ఉద్యోగాల కోసం సిద్దం చేయడానికే పరిమితం కాకుండా ప్రజాస్వామ్యానికి సమాజానికి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణ అన్నారు. అసోంలోని గౌహాటిలో గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, దేశ పురోగతికి నాణ్యమైన విద్య, పరిశోధనలు, నైతిక వర్తన ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఉమ్మడి సమాజంలో ఉన్నత విద్యలో మహిళల పెరుగుతున్న విజయాల గురించి ఉపరాష్టపతి మాట్లాడుతూ, ఇది ఒక స్వాగతించదగిన పరిణామమని, నారీ శక్తికి ప్రతీక అని అభివర్ణించారు.
2: Our thoughts, our thinking, our actions should be controlled by one single factor, that is our own brain. Drugs should not determine what we should think. Our brain should determine what we should think and act. That's why wherever I am going, I am always saying, say no to drugs. Not only you should not take the drugs, we should not allow your friends, family members also should not take drugs.
0: Madaka dravyala valla yuvata bhavishyattu debbatintundani, కుటుంబం మద్దతుతో యువజనులు మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండి ఉజ్వలమైన భవిష్యత్తు కోసం కృషి చేయాలని రాధాకృష్ణ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. స్థానిక జీవ వైవిధ్యం, సంప్రదాయ పరిజ్ఞానాన్ని డాక్యుమెంట్ చేసేందుకు స్థానిక స్థాయిలో ప్రణాళికలు అవసరమని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ చెప్పారు. చండీగఢ్ లో రాష్ట జీవ వైవిధ్య బోర్డులు, కేంద్ర పాలిత ప్రాంతాల జీవ వైవిధ్య సమితుల 16వ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్లు స్థానిక సంస్థలకు ప్రణాళిక ఉపకరణాలుగా రూపాంతరం చెందాలని, తద్వారా స్థానికంగా ఉన్న జీవ వైవిధ్యం, దానికి సంబంధించిన సంప్రదాయ పరిజ్ఞానంపై సమాచారాన్ని ఒకచోట పొందుపరచడం ద్వారా స్థానిక ప్రణాళికలు సుస్థిర అభివృద్దికి దోహదం చేస్తాయని ఆయన చెప్పారు. 2023 బయోడైవర్సిటీ అమెండ్మెంట్ చట్టం, జీవ వైవిధ్య నిబంధనలు 2024 వల్ల సవరించిన ఒక ప్రణాళిక ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ నిబంధనలను, యంత్రాంగాలను కూడా మార్చుకోవాలని పర్యావరణ మంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మా కా నామ్, అమృత్ సరోవర్, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం వంటి కార్యక్రమాలను గురించి ప్రస్తావిస్తూ, భారతదేశం దీర్ఘకాలిక పర్యావరణ నైతికతను అనుసరిస్తుందని చెప్పారు. న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో ఈ మధ్యాహ్నం ఒక బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం, చికిత్స నిమిత్తం 4 వ్యక్తులను ఆసుపత్రిలో చేర్చారని, వారిలో ఒకరు అప్పటికే మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, ఒకరిని డిశ్చార్జ్ చేశారని చెప్పారు. ఇంతవరకు 6 వ్యక్తులను భవనం శిథిలాల నుంచి రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఆ భవనం 40 నుంచి 50 సంవత్సరాల నాటిదని, సంఘటన జరిగినప్పుడు భవనంలోని బేస్మెంట్ లో కొన్ని మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని పోలీసులు తెలియజేశారు. ఢిల్లీ అగ్నిమాపక శాఖ 18 శకటాలతో సహాయ రక్షణ చర్యలు చేపట్టింది. ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ అగ్నిమాపక శాఖ, ఢిల్లీ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సహా సంబంధిత ఏజెన్సీలన్నీ పూర్తి సమన్వయంతో పనిచేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జీత్ సింగ్ సంధు ఆదేశించారు. ప్రభావితమైన ప్రతి ఒక్కరి భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ముందస్తు జాగ్రత్తగా పక్కనే ఉన్న భవనాన్ని కూడా ఖాళీ చేయించామని, చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా సోషల్ మీడియాలో తెలియజేశారు. న్యూఢిల్లీలోని సత్యనికేతన్లో భవనం కుప్పకూలిన ప్రమాదం నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గోవా నుంచి తన పర్యటన

ను అర్థాంతరంగా రద్దు చేసుకుని ఢిల్లీకి తిరిగి బయలుదేరి వెళ్లారు. నిన్న గోవాకు చేరుకున్న అమిత్ షా ఈ రోజు హోం మంత్రిత్వ శాఖ సమావేశానికి హాజరై నార్కోటిక్స్ పై మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన ప్రమాద నేపథ్యంలో గోవా బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరగాల్సిన కార్యక్రమాన్ని ఆయన రద్దు చేసుకున్నారు.

0: రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారు. బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజకమైన రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను ఈ పర్యటన మరింత బలపరుస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న సైనిక ఘర్షణల మధ్య ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింతగా తీవ్రతరమవుతున్నాయి. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నాయి. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ మాట్లాడుతూ, తమ ఏరోస్పేస్ దళాలు అనేక క్షిపణులతో అమెరికా విమాన వాహక నౌకను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు వెల్లడించింది. ఇరాన్ నౌకలను ఆ నౌకలు గతంలో దాడులు నిర్వహించాయని, ఇరాన్పై నౌకాదళ దిగ్బంధంలో పాల్గొన్నాయని ఐఆర్జీసీ ఆరోపించింది. అంతకుముందు రోజు ఇరాన్ ట్యాంకర్లపై అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగానే తాను దాడులు నిర్వహిస్తున్నట్లు ఇరాన్ పేర్కొంది. కాగా అమెరికా బలగాలు మూడు ఇరాన్ ముడి చమురు క్యారియర్లపై దాడి చేశాయని అమెరికా సెంట్రల్ కమాండ్ నిన్న తెలియజేసింది. చైనాలోని షెన్జన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి జోడీ పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. చైనాకు చెందిన హీ జీటింగ్ రెన్ జియాంగ్ యూ జంటపై ఫైనల్ పోర్లో 11-21, 21-13, 21-17 తేడాతో భారత్ జోడీ విజయం సాధించింది. చైనా మాస్టర్స్ టోర్నమెంట్లో భారత్ కు మొట్టమొదటిసారిగా టైటిల్ను గెలిపించి పెట్టింది. మునుపటి తరాల వారి కంటే పెద్ద కలలు కనాలని, ప్రపంచంలోనే అగ్రగామి కన్సల్టింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఒక పీజీ భవంతి కూలిపోయిన దుర్ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు, అనేక మంది గాయపడ్డారు. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ లో భారత్ కు టైటిల్ దక్కడం ఇదే మొదటిసారి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఇలాంటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో పాలీ హౌస్ లో మల్చింగ్ పద్ధతి గురించి పూల పరిశోధన స్థానం శాస్త్రవేత్త అసిస్టెంట్ ప్రొఫెసర్ హెచ్ఓడి టి తనోజ గారితో పరిచయ కార్యక్రమం విందాం. పరిచయం చేస్తున్నారు డాక్టర్ వీరన్న భూక్య.
1: ఇల్లు వాకిలి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పాలీ హౌస్ మల్చింగ్ పద్ధతులు ఈ అంశం గురించి డాక్టర్ పి తనుజ గారు మనతో స్టూడియోస్లో ఉన్నారు. మేడం నమస్కారం. మేడం
2: నమస్కారం అండి.
1: పాలీ హౌస్ అంటే ప్రధానంగా ఏ విధంగా ఉంటుంది, రైతులు పాలీ హౌస్ సాగును ఏ విధంగా చేపడితే చక్కటి దిగుబడులను సాధించవచ్చు అంటారు?
2: ఓకే, ముఖ్యంగా మన రైతులు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తక్కువ పెట్టుబడితో నాణ్యమైన ఉత్పత్తి పొందడానికి మనకి ప్రొటెక్టెడ్ కల్టివేషన్ లేకపోతే పాలీహౌస్ సాగుని ఉపయోగిస్తుంటాము. సో ఇదేంటంటే, పాలీహౌస్ సాగుతో పాటు మనం ఫర్టిగేషన్ మరియు మల్చింగ్ వంటి ఆధునిక ఇవన్నీ కంబైన్ చేసి వాడడం వల్ల మనకి రైతుకు అధిక దిగుబడి మరియు నాణ్యమైన పంట అనేది వస్తుందండి.
1: పాలీహౌస్ లో సాగు చేయడం వల్ల వాళ్లకు కలిగే ప్రయోజనాలు అనేవి ఏ విధంగా ఉంటాయి?
2: ఓకే, ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే బయట పరిస్థితులకు మనకి ఎక్కువగా వర్షాలు రావడం కానీ ఇలాంటి వాటి వల్ల పంటకి ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తుంది రైతులకు. సో ఇవన్నీ అధిగమించడానికి మనము రక్షణ సాగు అంటే పాలీహౌస్ కల్టివేషన్ అనేది కొనసాగిస్తాము. సో ఇందులో ఏంటంటే మనకి ఉష్ణోగ్రత మరియు గాలులు తేమ అవన్నీ కూడా మనం కొద్ది శాతం వరకు అధిగమించుకోవచ్చు మరియు మనం కూరగాయలు పూలు ఇలా వివిధ రకాల పంటలు కూడా పండించుకోవచ్చు.
1: పాలీ హౌస్ లు మీరు చెప్తున్నట్టు అంటే ఒక నిర్మాణం అనే దానిని ఏ విధంగా చేసుకోవాలి, అదే విధంగా పాలీ హౌస్ నిర్మాణం

0: చేసేటప్పుడు రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: ముఖ్యంగా పాలీహౌస్ లో మనకి వివిధ రకాలైన పాలీహౌజ్లు ఉంటాయండి. పాలీహౌజ్ నిర్మించడానికి ఒక రైతు ఎలా ముందడుగు వేయాలి అంటే, ఫస్ట్ అక్కడున్న ఉష్ణోగ్రత మరియు నీటి లభ్యత మరియు సరఫరా ఇవన్నీ చూసుకొని, మరియు సబ్సిడీస్ కూడా ఉంటాయి మనకి దీంట్లో, అవన్నీ పెట్టుకుని రైతు అనేది పాలీహౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి ముందుకు వెళ్లాల్సి వస్తుంది. ఇవన్నీ లేకుండా రైతు ఎక్కువగా పెట్టుబడి పెట్టి నాకు దిగుబడి రావట్లేదు అనడానికి లేదు. ఇవన్నీ మనం మైండ్ లో పెట్టుకుని ముందుకు సాగితే మనకి పాలీహౌస్ కల్టివేషన్ అనేది ఎక్కువగా దిగుబడి వస్తుంది మనకి.
0: మీరు చెప్పినటువంటి మామూలు సాధారణ అంటే వ్యవసాయానికి పాలీహౌస్ లో వ్యవసాయం చేయడానికి అంటే ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ తేడా అనేది ఏ విధంగా ఉంటుందంటారు?
1: ఓకే, ముఖ్యంగా బయట పరిస్థితులు అంటే మనం బయట పండించే పండ్లను మరియు పాలీహౌస్ లో రెండింటిని చూసుకుంటే మనకి మెయిన్ గా వాతావరణ పరిస్థితులు, ఒకటి అధిక వర్షాలు, ఇంకొకటి తేమ శాతము, నీటి లభ్యత అండ్ ఉష్ణోగ్రతలు. ఇవన్నీ మనకి బయట ఎప్పుడు వస్తుంటాయి, ఎలా వస్తుంటాయి, దాన్ని మనకి కంట్రోల్ అనేది ఉండదన్నమాట. సో దానివల్ల రైతు చాలా ఫేస్ చేస్తుంటారు నష్టాన్ని. సో ఇవన్నీ ఓవర్కమ్ చేయడానికి మనం పాలీ హౌస్ అనేది యూజ్ చేస్తాం. పాలీ అండ్ హౌస్ అనేది ఏంటంటే, మనకు ఒక పాలిథిన్ కవర్ తో ఒక కన్స్ట్రక్షన్ చేయబడి ఉంటుందన్నమాట. సో ఈ పాలిథిన్ కవర్ ఏంటంటే, మనకి బయట ఎక్స్టర్నల్ కండిషన్స్ నుంచి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది, ఫ్రూట్ కి కానీ, ఫ్లవర్ కి కానీ, వెజిటేబుల్స్ కి కానీ. సో దీంట్లో ఏంటంటే, మనకి బయట కన్నా లోపల పండించడం వల్ల 10% కన్నా ఎక్కువగా దిగుబడి అనేది వస్తుందన్నమాట మనకి. ఎలా దిగుబడి వస్తుంది అంటే, మనకి బయట ఇప్పుడు ఎక్కువగా ఉష్ణోగ్రత ఉంది, అది క్రాప్ కి ఎక్కువగా పడడం వల్ల మనకి కంట్రోల్ అనేది ఉండదు. అదే పాలీహౌస్ లో అయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు, మనకు పంట నాణ్యత అనేది పెరుగుతుంది. పంట నాణ్యత అనేది ఎలా పెరుగుతుంది అంటే, మనము ఇరిగేషన్ అంటే నీరు ప్లస్ ఎరువులు రెండు కాంబినేషన్ లో మరియు మల్చ్ ఈ మూడు కాంబినేషన్ లో పాలీహౌస్ తో ఇవ్వడం వల్ల రైతుకు ఎక్కువగా దిగుబడి వచ్చి నాణ్యమైన పంట అనేది బయటకు వస్తుంది మనకి.
0: మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ప్రధానంగా ఈ పాలీహౌస్ అనే ప్రత్యేకమైన పరిస్థితులలో రైతులు పంటల్ని సాగు చేసుకోవాలంటే ఎటువంటి పంటల్ని సాగు చేసుకోవచ్చు, అంటే ప్రధానంగా ఎన్ని రకాలుగా ఉంటాయి, అదే విధంగా అవి కూరగాయల పంటలు కావచ్చు లేదా ప్రధానంగా పండించే పంటలు కావచ్చు, ఎటువంటి పంటల్ని పాలీహౌస్ కింద సాగు చేస్తే చక్కటి ప్రయోజనం ఉంటుందంటారు?
1: ముఖ్యంగా మనం పాలీహౌస్ కింద ఏంటంటే కూరగాయలు మరియు పూలు. కూరగాయల్లో వచ్చేసరికి మనకి బయట పండించేవే టొమాటో కానీ, మిరప కానీ, క్యాప్సికమ్. ఇప్పుడు మనకి శీతాకాలంలో పంటలు వచ్చేసి క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రకోలీ, ఇవన్నీ పండించడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువగా దిగుబడి వస్తుంది. బయట పెట్టడం వల్ల ఏంటంటే, మనకి వర్షాకాలం వచ్చినప్పుడు కానీ లేకపోతే ఎక్కువ గాలులు విడిచినప్పుడు కానీ ఫ్లవరింగ్ టైంలో ఆ పూత అనేది రాలిపోవడం జరుగుతుంది, లేకపోతే కాయ ఫార్మేషన్ అయినప్పుడు అది రాలిపోవడం జరుగుతుంది. అంతే ఫార్మర్స్ కి నష్టాన్ని కలిగిస్తుంది. సో వీటన్నిటికీ కంట్రోల్ ఎక్కడ ఉంటుంది అంటే, మనకి పాలీహౌస్ కల్టివేషన్ లో ఉంటుంది అన్నమాట.
0: పాలీహౌస్ కల్టివేషన్ లో మీరు చెప్పినటువంటి పద్ధతుల ద్వారా కూరగాయ పంటలనే సాగు చేసుకోగలిగే రైతులు ఈ ఉష్ణోగ్రతను కానివ్వండి, అలాగే అధిక వర్షపాతం, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతానికి కొన్ని చోట్ల కొంత వర్షం తగ్గినప్పటికీ కొన్ని చోట్ల విపరీతమైనటువంటి వర్షం పడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ స్థితిలో రైతులు అంటే ఏ విధమైనటువంటి ఈ వాతావరణాన్ని నియంత్రించే పరిస్థితులు ఏమైనా ఉంటాయా?
1: వాతావరణాన్ని నియంత్రించే పరిస్థితుల కన్నా మనం ఇట్లాంటి సాగు అంటే కొత్త సాంకేతిక ఇది ఇట్లాంటి ప్రొటెక్షన్ మెజర్స్ తీసుకుంటే మనం అధిక దిగుబడి మనం ఎక్స్పోర్ట్ క్వాలిటీలో ప్రొడ్యూస్ చేయొచ్చు.
0: మేడం, మీరు చెప్తున్నటువంటి వీటితో పాటు ప్రతి పంట కూడా సహజంగా మనము నీరు లేకుండా ఏ పంటను పండించాలి, పంట పాలీహౌస్ లేదా ఇంకొక విధానంలో కానివ్వండి ఎలా మనం పండించినప్పటికీ కూడా నీరు అనేది చాలా ముఖ్యమైన అంశం. పాలీహౌస్ పద్ధతిలో ఎవరైతే కూరగాయలు సాగు చేస్తుంటారో, ఎక్కువ దిగుబడి కోసం ప్రయత్నం చేస్తుంటారో, ఈ రైతులు నీరు దాని యొక్క పద్ధతి అంటే ఎలా పెడితే బాగుంటుంది, నీరుని ఏ విధంగా వాటికి మొక్కలకు అందేలా చేస్తే బాగుంటుంది అంటే?
1: మంచి ప్రశ్న అండి. ఇప్పుడు మనం పాలీహౌస్ కల్టివేషన్ వచ్చేసరికి మనం మొక్కలకి డ్రిప్ ఇరిగేషన్ అంటే బిందు సేద్యం ద్వారా మనము నీరు అనేది ఇస్తాం అన్నమాట. సో దీని వల్ల మనకి ఏంటంటే, మొక్కకి కావాల్సినంత నీరు అందుతుంది కాబట్టి కరెక్ట్ గా టైంకి మనకి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అనేది వస్తుంది, అంటే నీటి వేస్టేజ్ అనేది తగ్గుతుంది అన్నమాట. సో దాని వల్ల ఏంటంటే, రైతుకి కావలసినంత నీరు చేరుతుంది. ఇదే డ్రిప్ ఇరిగేషన్ లో అంటే బిందు సేద్యంలో మనం ఎరువుల్ని కూడా కలుపుకోవచ్చు, అంటే ఫర్టిలైజర్స్ న్యూట్రియన్స్ ని కూడా కలిపి ఇస్తామండి, దాన్ని మనం ఫర్టిగేషన్ అని అంటాం అన్నమాట. సో ముఖ్యంగా పాలీహౌస్, ఈ బిందు సేద్యము, ఫర్టిగేషన్, మల్చింగ్ ఈ నాలుగు కలిపి మారడం వల్ల ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో రైతుకు ఎక్కువగా దిగుబడి వచ్చి ఎక్కువగా నాణ్యత అనేది వస్తుంది పంటకి.
0: మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తుంటే

0: పాలీ హౌస్ లో ఉన్న మొక్కలకి అంటే బిందు సేద్యం ద్వారా నీరు అందించడం అనేది ఒక ముఖ్యమైన అంశం. మరి దీంతో పాటు ఏ ఏ సమయాలలో ఎంతెంత నీరు మొక్కలకి అందించగలిగితే బాగుంటుంది? ఎందుకంటే మీరు ప్రతిసారి వాటర్ అనేది వాటికి పట్టించేటప్పుడు కానివ్వండి, ఆ వాటర్ వాటికి పారించేటప్పుడు కానివ్వండి, పైన ఉన్నటువంటి ఆ పాలీ హౌస్ వలన త్వరగా లోపల ఇంకిపోయే అవకాశం ఉండదు. అంటే ఎండ అంతగా తగలని పరిస్థితి, అదే విధంగా నీడ కూడా అంతగా లేని పరిస్థితి. అంటే ఒక పొడి తేమలాగా, అంత పూర్తిగా తేమ కాదు, అలానే తేమ లేకుండా ఉండదు. ఇలాంటి పరిస్థితులలో ఒక నిడివిగా ఒక టైం, ఒక వ్యవధి లాంటిది ఏమన్నా చూసుకొని వాటికి నీరు పారించేది ఏమన్నా చూడమంటారా? లేదు ఒక పద్ధతి ప్రకారం రోజు అంటే ఇన్ని డ్రాప్స్ పడేలాగా, లేదంటే ఇన్ని అరగంట పావు గంట ఎంతవరకు వాటికి నీరు పారిస్తే బాగుంటుందంటారా? కొంచెం వివరంగా తెలియజేయండి మేడం.
1: మనం ఏంటంటే ఇప్పుడు కూరగాయలు, ఫర్ సపోజ్ మనం కూరగాయల పంటను సాగు చేస్తున్నప్పుడు మనకి మొక్కని బట్టి మనకి ఎంత నీరు ఇవ్వాలనేది డిఫర్ అవుతుందండి. సో ఇప్పుడు ఏంటంటే మీరు అడిగినట్టు తేమ శాతం అనేది బయట కప్పు ఉండడం వల్ల మీకు ఎండిపోయినట్లు అలా అవుతుంది అన్నారు. సో దానికి సరైన పద్ధతి మనం ఫాలో అవుతుంది ఏంటంటే మల్చింగ్. ఆ మల్చింగ్ తో పాటు డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడం వల్ల ఆ మల్చింగ్ ఏదైతే మనం మొక్క చుట్టూ కవర్ చేస్తామో ఆ నీరు మనం అందించినప్పుడు ఆ నీటి శాతం అనేది అలానే మెయింటైన్ చేస్తుందండి. సో మనకి హావిరైపోకుండా ఉంటుంది అన్నమాట. సో అదొక పద్ధతి, మనం డ్రిప్ ఇరిగేషన్ మల్చింగ్ కాంబినేషన్ లో యూజ్ చేస్తాం. అండ్ ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అనేది అడిగారు మీరు. సో ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అనేది ఏంటంటే మనకి మొక్కని బట్టి తేడా ఉంటుందండి. ఒక్కొక్కసారి గంటకు ఒకసారి ఇస్తాము, అరగంటకి ఇస్తాము, మళ్ళీ దాంతో పాటు న్యూట్రియంట్స్ కలిపి ఇస్తాం అన్నమాట. సో అనేది మనం చూసుకొని మనము నీరు అనేది ఫామ్ ఇవ్వాలి.
0: ఇరిగేషన్ లో వాటికి అంటే న్యూట్రియంట్స్ కానివ్వండి, మొక్కలకు కావాల్సిన బలం అందించడం కోసం రకరకాల ఎరువులు వాడుతుంటారు. అంటే ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతి ఉంటుంది. మరి ఈ పద్ధతిలో ఏ మొక్కకి ఏ విధంగా ఈ పర్టిగేషన్ చేస్తే బాగుంటుంది అంటారు? చేసేటప్పుడు మీరు నీరు ద్వారా అందించడం అనేది అంటే అన్ని రకాల అంటే ఎరువులకు అది సాధ్యమా, లేదంటే కొన్ని రకాల ఎరువుల్ని నీరు ద్వారా అందించడం, మరికొన్ని చల్లటం లాంటివి చేయాలా, లేకపోతే దగ్గరికి వెళ్ళి వేయటం లాంటివి ఏమైనా చేయాలా? దానికి ఏమన్నా మొక్కకును మనం వేసేటటువంటి ఆ ఫర్టిగేషన్ కి మధ్యలో దూరం ఏమైనా పాటించమంటారా?
1: ఇప్పుడు మనం డ్రిప్ ఇరిగేషన్ ఎలా అయితే ఉంటాయో అది మొక్క మొక్క దగ్గరికి ఉంటుంది మనకి ఎమిటర్ అనేది. సో దాని ద్వారా మనకి న్యూట్రియంట్ అనేది మొక్కకు అందుతుందండి. సో ఇప్పుడు ఏంటంటే మనకి మేజర్ గా మైక్రో న్యూట్రియన్స్, మేజర్ న్యూట్రియన్స్ ఉంటాయి. నత్రజని, భాస్వరము, పొటాషియం, ఈ మూడు మనకి నీటిలో కరిగే శక్తి గల ఫర్టిలైజర్స్ మనకి మార్కెట్ లో అవైలబుల్ ఉంటాయి. సో ఇది మనము డ్రిప్ లైన్ ద్వారా ఇవ్వచ్చు. ఇప్పుడు మైక్రో న్యూట్రియన్స్ వచ్చేసరికి ఏదైనా మనకి డెఫిషియన్సీ కనిపించినప్పుడు దీని ద్వారానే కాకుండా డైరెక్ట్ స్ప్రేయింగ్ రూపంలో మనం ఇస్తే మనకి తొందరగా రిజల్ట్ అనేది తెలుస్తుంది.
0: ఈ ఫర్టిగేషన్ తో పాటు మల్చింగ్ అంటే ఏమిటి? అంటే మల్చింగ్ మీరు ఏదైతే మొక్క చుట్టూ ఉంటుంది అని అంటున్నారు, తేమ అనేది కాపాడుతుంది, దాని ద్వారా మొక్కలు చక్కటి ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అంటున్నారు. మరి ఈ మల్చింగ్ విధానం ఏ విధంగా ఉంటుంది? ఈ మల్చింగ్ ని పూర్తిగా ఏ విధంగా చేయొచ్చు?
1: మల్చింగ్ వచ్చేసరికి మనం ఇప్పుడు పాలీ హౌస్ లో సాగు చేస్తున్నప్పుడు మనము బెడ్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటామండి. సో ఆ బెడ్స్ కి ప్రతి ఒక్క దానికి మనం మల్చింగ్ అనేది కవర్ చేసి తర్వాత ప్లాంటింగ్ చేస్తాం. ఈ మల్చింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, ఫస్ట్ ఇందాక మీరు అడిగినట్టు మనము నీరు ఇచ్చినప్పుడు అది ఆవిరైపోతూ ఉంటుంది అన్నారు. ఆ ఆవిరైపోకుండా ఈ కవర్ చేసినప్పుడు నేలలో తేమ శాతం అనేది అలానే ఉంటుంది అన్నమాట. ఆ తేమ శాతం అలానే ఉన్నప్పుడు మనకి ఫర్దర్ గా ఎక్కువగా ఇరిగేషన్స్ అవసరం లేదు. దాని తర్వాత మనము ముఖ్యంగా కలుపు నివారణకు ఈ మల్చింగ్ అనేది యూజ్ చేస్తామండి. ఈ మల్చింగ్ అనేది మనకు సిల్వర్ బ్లాక్ కలర్ లో ఉంటుంది అన్నమాట. ఈ బ్లాక్ కలర్ వాడడం వల్ల ఆ రేడియేషన్ వల్ల మనకి కలుపు మొక్కలు ఏదైతే వస్తూ ఉంటాయో అది నివారించడానికి ఉపయోగపడుతుంది.
0: మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఏదైతే మనం మొక్క గింజ వేస్తామో దాని చుట్టూ ఒక బ్లాక్ కవర్ లాంటిది ఉండటం వలన మొక్క వరకు గాలి వెలుతురు తీసుకుని మిగతా కలుపు మొక్కలు కానివ్వండి, ఇంకా వేరే ఏవైనా సరే ఆ బెడ్స్ మధ్యన ఉండేటటువంటి ఆ దూరం ఉండటం మూలాన అవి చక్కగా కలుపు మొక్కలు నివారించబడి ఈ మొక్కలు ఎదుగుతాయని అంటున్నారు. ఇలాంటి క్రమంలో రైతులు ఆ బెడ్స్ మధ్యన ఎంత దూరం పాటిస్తే బాగుంటుంది? అట్లాగే ఈ దూరం పాటించేటప్పుడు రైతులు ప్రధానంగా వాటిని ఆ బెడ్స్ తయారు చేసుకోవడానికి చేసే పద్ధతులు ఏ విధంగా ఉండాలంటారు?
1: మనం బెడ్స్ చేసేటప్పుడు నార్మల్ గా మనకి పాలీ హౌస్ ఎంత విస్తీర్ణంలో ఉందనేది చూసుకోవాలండి. నార్మల్ గా 400 చదరపు మీటర్లు ఉందనుకోండి, మనం ఒక బెడ్ లెంత్ వచ్చేసి 1 మీటర్ ఉంటుంది. లేకపోతే అక్కడ ఆ లెంత్ ను బట్టి మనకి డిఫర్ అవుతుంది. ఒక బెడ్ కి ఇంకొక బెడ్ కి మధ్యలో 1.5 మీటర్ నుంచి 1 మీటర్ వరకు మనం డిస్టెన్స్ అనేది పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి ఏదైనా మళ్ళీ వేరే కలుపు మొక్కలు తీయడం కానీ ఎక్కువగా ఏదైనా ఆపరేషన్స్ చేయాలంటే కూడా మనకి ఈజీగా ఉండేటట్టు మనం ఒక బెడ్ బెడ్ కి ఇంకొక బెడ్ కి మధ్యలో స్పేస్ అనేది ఇచ్చుకుంటాం. మళ్ళీ మొక్కకి ఎంత ఉండాలి అంటే అది మనకి మనం తీసుకునే మొక్కని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక సపోజ్ టమాటా తీసుకున్నాం అండి మనం, సో దానికి

0: 60 నుంచి 45 నుంచి 60 సెంటీమీటర్ల వరకు అలా మొక్కను బట్టి మనకి చేంజ్ అవుతూ ఉంటుంది.
1: మీరు చెప్పినట్టు సిల్వర్ బ్లాక్ మల్చింగ్, అదే విధంగా అంటే సిల్వర్ బ్లాక్ ఈ రెండు విధాలలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏ విధంగా ఉంటుంది? సిల్వర్ కలర్ అంటే మల్చింగ్ చేయటం మూలాన రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అదే విధంగా బ్లాక్ మల్చింగ్ చేయటం మూలాన రైతులకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి?
0: ఓకే, ఇప్పుడు సిల్వర్ బ్లాక్ మల్చ్ అనేది ఒకటే దాంట్లో వస్తుందండి. మనకి పైన కలర్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ వస్తుంది, కింద కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. సో మనం ఏదైతే కవర్ చేసినప్పుడు కింద సాయిల్ తో కాంటాక్ట్ ఉండేది బ్లాక్ కలర్ ఉంటుంది, పైన మాత్రం సిల్వర్ కలర్ ఉంటుంది. సో పైన నుంచి మనకి ఏదైనా వేడి ఎక్కువగా ఉండి మనకి ఆల్మోస్ట్ పాలిహౌస్ అంటే కవరింగే ఉంటుంది. సో ఇంకేమన్నా కవరింగ్ అలా ఉన్నప్పుడు రిఫ్లెక్టెంట్ గా యూజ్ అవుతుంది అన్నమాట. సో బ్లాక్ కలర్ ఏంటంటే లోపల మనకి సాయిల్ ఒక టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తుంది. ఎక్కువగా వేడైనప్పుడు ఆ వేడికి ఆ కలుపు అనేది రాకుండా మనకి నీరు శాతం అలానే మెయింటైన్ చేసేయడానికి ఉపయోగపడుతుంది.
1: ప్రధానంగా ఈ పంటలకు మల్చింగ్ ఎక్కువగా ఉపయోగపడుతుంది, అలాగే పాలీ హౌస్ లో కూడా మల్చింగ్ చేసే అవకాశం ఉందా?
0: చాలా అండి, మనము బయట దానికన్నా పాలీ హౌస్ లో ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాం ఇది. సో ఈ మల్చింగ్ వచ్చేసరికి మనకి దీంట్లో అగైన్ రెండు రకాలు ఉంటాయి మనకి. సో ఆర్గానిక్ మల్చులు ఉంటాయి, ఇన్ఆర్గానిక్ ఉంటాయి. సో ఆర్గానిక్ మల్చర్ అంటే సేంద్రియ మల్చర్స్ అంటాం అనమాట. దీంట్లో ఏంటంటే మనకి నార్మల్ గా ఇప్పుడు వరి గడ్డి ఉంటుందండి, మనం హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ గడ్డి అలానే పడేస్తూ ఉంటాం. ఆ ఎండు గడ్డిని తీసుకుని మనకి మొక్కకి మొక్కకి మధ్య కానీ బెడ్ల మధ్యలో కానీ వేయడం వల్ల నీరు అనేది హావిరైపోకుండా కలుపు అనేది రాకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ఆర్గానిక్ పద్ధతిలో వెళ్ళినప్పుడు మనం పాలిథిన్ మల్చ్ అనేది యూజ్ చేస్తాం.
1: మీరు చెప్పిన లెక్క ప్రకారం చూస్తుంటే ఈ మల్చింగ్ అనే విధానం అన్ని పంటలకు అంటే సరిపోకపోవచ్చు, కొన్ని పంటలకు ఇది సరైనటువంటి ప్రయోజనాన్ని ఇవ్వచ్చు. మరి ఈ విధంగా చూసినట్లయితే ఏ ఏ పంటలకు మల్చింగ్ ఎక్కువగా ఉపయోగపడుతుంది?
0: మనం ఎక్కువగా మల్చింగ్ అన్ని రకాల పంటలకి వాడుకోవచ్చు అండి. ఎక్కువగా మనకి తక్కువ కాలంలో ఎక్కువగా దిగుబడి ఇచ్చే పంటలకు, ముఖ్యంగా ఈ కూరగాయలకు కానీ పూల మొక్కలకు కానీ వీటికి ఎక్కువగా యూజ్ చేస్తాం మనం మల్చింగ్ అనేది.
1: పాలీ హౌస్ లో ఏదైనా వ్యవసాయం చేస్తున్నప్పుడు, కూరగాయలను పండిస్తున్నప్పుడు చక్కటి ప్రయోజనాలు, దిగుబడులు మామూలు కంటే కూడా 10% లేదా 20% ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పాలీ హౌస్ డ్రిప్ పద్ధతిలో మనము నీరు అందించటము, మల్చింగ్, ఇలా ఈ మూడు పద్ధతులను ఉపయోగిస్తే రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
0: ఈ మూడు పద్ధతులు, ఫస్ట్ వచ్చేసి పాలీ హౌస్ సాగు, దాంతోపాటు డ్రిప్ ఇరిగేషన్ అంటే బిందు సేద్యము, మరియు ఫర్టిగేషన్ మరియు మల్చింగ్, ఈ మూడు కలిపి యూజ్ చేయడం వల్ల ఏంటంటే రైతుకు చాలా విధాలుగా బెనిఫిట్ ఉంటుందండి. సో బయట మనకి మేజర్ ప్రాబ్లం ఇప్పుడు ఫేస్ చేసిందంటే కలుపు. కలుపు నివారించుకోవడం వల్ల ఏంటంటే మనకి లేబర్ కాస్ట్ అనేది తగ్గుతుంది. నీరు, వాటర్ సేవింగ్, డ్రిప్ ఇరిగేషన్, విందు సేద్యం వల్ల ఏంటంటే మనం నీటిని సేవ్ చేయగలుగుతాం. అండ్ ఫైనల్లీ ద ఫర్టిగేషన్ అంటే ది న్యూట్రియన్స్. సో మనం దాంట్లో ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ న్యూట్రియన్స్ ఉంటాయి. మేజర్ గా ఇప్పుడు మనం బిందు సేద్యం ద్వారా ఏంటంటే ఇన్ఆర్గానిక్ న్యూట్రియన్స్ ఎన్పీకే అంటే నత్రజని, భాస్వరము, పొటాష్ అనేది ఇస్తున్నాం. సో ఇవన్నీ కాంబినేషన్ లో ఆధునిక రిలేటెడ్ గా ఉన్నాయి కాబట్టి రైతుకు ఎక్కువగా దిగుబడి వస్తుంది. ముఖ్యంగా దిగుబడి కంటే మనం నాణ్యత బాగా వస్తుందని చెప్పుకోవచ్చు అండి. సో ఆబ్వియస్ గా మనకు నాణ్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మార్కెట్ లో ఎక్కువగా ప్రైస్ అనేది వస్తుంది మనకి.
1: మీరు చెప్పినటువంటి పద్ధతి ప్రకారం పంటల్ని పండించడం, అదే విధంగా చక్కటి ప్రయోజనాలు పొందటం, వీటితో పాటు పాలీ హౌస్ చేయడానికి ఒక ప్రత్యేకమైన విస్తీర్ణం ఎంత ఉంటే బాగుంటుంది? పాలీ హౌస్ అనేది ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఒక నిర్మాణంతో ఒక లిమిట్ లో పెట్టడం, ఒక పరిధిలో ఉంచి జాగ్రత్తగా మనము పిల్లల్ని ఎంత జాగ్రత్త చూస్తామో మొక్కల్ని కూడా అంత జాగ్రత్తగా కేర్ గా చూసి పెంచి దిగుబడులు సాధిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో వాటి విస్తీర్ణం కానివ్వండి, అదే విధంగా ఈ నేల ఇప్పుడు నల్లరేగడి నేలలో కొంచెం నీరు ఎక్కువగా నిలబడే అవకాశం ఉంది, ఎర్రరేగడి నేలలో త్వరగా నీరు ఇంకిపోయే అవకాశం ఉంది, కొన్ని చోట్ల ఇసుక నేలలు కూడా మనం చూస్తాము, కొన్ని చోట్ల బెట్ట నేలలు అంటే అట్లా తడిని పోనీయకుండా ఉంచేటటువంటి కొన్ని నేలలు, కొన్ని చోట్ల అసలు తడే ఉంచుకొని నేలలు, ఇలా రకరకాల నేలల్లో మరి ఈ పాలీ హౌస్ వ్యవసాయం కానివ్వండి, వీటికి సంబంధించిన విస్తీర్ణం కానివ్వండి, ఆ ఎంపిక, ఆ పాలీ హౌస్ ఇక్కడ నిర్మించాలి అనే ఎంపిక ఏదైతే ఉంటారో ఆ ఎంపిక ఎలా చేస్తే బాగుంటుందంటారు?
0: ముఖ్యంగా మనం పాలీ హౌస్ ఎంపిక అనేది ఒకటి వాతావరణం చూడాలి, అక్కడ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి. సో అక్కడ పాలీ హౌస్ పెట్టడం వల్ల మనకి అక్కడ నిలకడగా ఉంటాయా లేదా అనేది చూడాలి. అండ్ మీరు చెప్పినట్టు వివిధ రకాల నేలలు ఉంటాయి. సో ముఖ్యంగా మనకి రెడ్ సాయిల్స్ అంటే ఎర్రరేగడి నేలల్లో ఎక్కువగా సూటబుల్ ఉంటుంది అనమాట. సో అది ఉండడం వల్ల మనకి బెడ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కానీ తర్వాత కూరగాయలు పూలు ఎక్కువగా పండిస్తాము అంటున్నాం కదా, ఆ క్రాప్స్ కి మనకి ఎక్కువగా సూటబుల్ గా ఉంటాయండి. సో ఎంత స్పేస్ లో అనేది మనకి పాలీ హౌస్ అనేది 400 చదరపు మీటర్ల నుంచి 2000 చదరపు మీటర్

0: వరకు ఉంటుందండి. సో మనకు అక్కడ ఉన్న ఏరియాని బట్టి మనం కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చు. అంటే దీనిలో మళ్ళీ మనకి గవర్నమెంట్ నుంచి డిఫరెంట్ సబ్సిడీస్ కూడా ఉంటాయి మనకి పాలీ హౌస్ లో కానీ మల్చింగ్ కానీ. సో వాళ్ళు ఏంటంటే మనకి 1000 చదరపు మీటర్ల నుంచి 4000 చదరపు మీటర్ల వరకు మనకి సబ్సిడీ అనేది ఇస్తారన్నమాట.
1: సబ్సిడీ పొందాలనుకునే రైతులు ప్రధానంగా మీరు చెప్పినట్లు 4000 చదరపు అడుగుల వరకు కూడా పాలీ హౌస్ నిర్మించుకోవచ్చు అంటున్నారు. అంటే మినిమం ఎంతవరకు సబ్సిడీ వస్తుంది, అదే విధంగా మాక్సిమం ఎంతవరకు వస్తుంది? రకరకాల రైతుల అంటే పంటలు కూడా ఉంటాయి, పంటని బట్టి ఏమైనా సబ్సిడీలో మార్పు ఉంటుందా లేదా పంట అంటే వ్యవధిని బట్టి కూడా ఏమైనా మార్పులు ఉంటాయా? వీరు ఎవరైతే ఆ సబ్సిడీ పొందాలనుకుంటారో, ఏ పంట సాగు చేయాలనుకుని ఆ పంటని తెలియజేసి సబ్సిడీ తీసుకోవాలా, లేకపోతే మామూలుగానే పాలీ హౌస్ మల్చింగ్ కి సంబంధించినటువంటి సబ్సిడీ వారు దరఖాస్తు చేసుకుంటే వారికి అందుతుందా?
0: ఒకటి మీరు అడిగినట్టు పంటను బట్టి కూడా మనము సబ్సిడీ తీసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఇప్పుడు మనకి ఇప్పుడు MIDH మిషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ వాళ్ళు ఏంటంటే ఆర్థికంగా అసిస్టెన్స్ ఇస్తున్నారు.
1: ఈ పంటల వలన వచ్చే సబ్సిడీ ఏ విధంగా ఉంటుంది?
0: సో ముఖ్యంగా మనము ఈ పాలీ హౌస్ చూసుకుంటే పంటల ద్వారా వస్తుంది సబ్సిడీ, మరియు మనం వేసుకునే ఏ క్రాప్ దాన్ని బట్టి కూడా ఉంటుందండి. ముఖ్యంగా మనకి నేను చెప్పినట్టు ఇందాక MIDH మిషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళు మనకు ఆర్థికంగా సహాయం చేస్తున్నారన్నమాట. సో ఇదేంటంటే నాచురల్లీ వెంటిలేటెడ్ పాలీ హౌస్ అంటే సహజంగా ఉండే పాలీ హౌస్, అంటే కంప్లీట్ గా ప్రొటెక్టెడ్ అనేది ఉండదన్నమాట. మనకు బయటకి వచ్చే గాలి ఉంటుంది, దాంట్లో ఆధునికంగా మనం మెయింటైన్ చేసే టెంపరేచర్స్ అవన్నీ ఉంటాయండి. దానికి ఏంటంటే వీళ్ళు మనకి 1000 రూపాయలు స్క్వేర్ మీటర్ కి అంటే చదరపు మీటర్ కి 1000 రూపాయల నుంచి ఇస్తున్నారన్నమాట. అలా మనము 4000 స్క్వేర్ మీటర్స్ వరకు ఒక 50 లక్షలు పర్ హెక్టార్ వరకు వీళ్ళు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇస్తున్నారన్నమాట.
1: మీరు చెప్పినటువంటి అన్ని పద్ధతులు ఏవైతే ఉన్నాయో, మల్చింగ్ కానివ్వండి, పాలీ హౌస్ కానివ్వండి, వీటిలో పంటలకు సంబంధించి చక్కటి దిగుబడి వాటి వల్ల కలిగేటటువంటి ప్రయోజనం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, కొన్ని కూరగాయల మొక్కలు సైజు చిన్నగా ఉంటుంది, పండ్ల మొక్కల సైజు పెద్దగా ఉండే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత అదే విధంగా తేమ, ఆ ఉష్ణోగ్రతతో పాటు కలిగేటటువంటి వాతావరణ పరిస్థితుల వలన వచ్చేటటువంటి ఈ లాభం, వీటన్నిటినీ సరిచూసుకొని ఈ పండ్ల మొక్కల్ని మల్చింగ్ అంటే పాలీ హౌస్ లో మల్చింగ్ పద్ధతి ద్వారా పండించాలనుకునే వాళ్ళు అంటే సాగు చేయాలనుకునే వాళ్ళు వాటికి మన సైజ్ ఏమైనా, మనము కొన్ని కొన్ని మొక్కలు ఈ సైజులో వస్తాయి, కొన్ని మొక్కలు ఎక్కువ సైజులో వస్తాయి, వాటికి సంబంధించి ఏ ఏ పంటల్ని అంటే మిక్స్ చేసి ఒకేసారి సాగు చేయొచ్చు, అదే విధంగా అంతర పంటగా చేసుకునేటప్పుడు అంటే మనకి ప్రధానమైన పంటతో నష్టం కలగకుండా, ఈ అంతర పంట ద్వారా ప్రధాన పంటకు నష్టం కలగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు?
0: ఓకే అండి, మీరు అడిగిన ప్రకారం ఏంటంటే మనకు పాలీ హౌస్ సాగు అనేది ముఖ్యంగా కూరగాయలకి ఫ్లవర్స్ కి ఎక్కువగా యూజ్ చేస్తాం. పండ్ల మొక్కలకి ఎందుకు ఎక్కువగా యూజ్ చేయమంటే మనకి వాటిని పెరీనియల్ క్రాప్స్ అంటాం, దాంట్లో ఎక్కువగా మనకి ఎక్కువ ఇయర్స్ వరకు అలానే ఉంటాయి పండ్ల మొక్కలు, 10 ఇయర్స్, 20 ఇయర్స్, 25 ఇయర్స్ అలా. సో మనకి రూట్ సిస్టమ్ అవన్నీ డెవలప్మెంట్ కోసం మనం ఎక్కువగా పాలీ హౌస్ కల్టివేషన్ అనేది ప్రిఫర్ చేయం. పండ్ల మొక్కల్లో ముఖ్యంగా మనం స్ట్రాబెర్రీ అనేది పాలీ హౌస్ సాగులో కల్టివేట్ చేయొచ్చు. సో మీరు అంతర పంట లేకపోతే ఏదన్నా రెండు పంటలు కలిపి చేసుకోవచ్చా పాలీ హౌస్ లో అంటే, అది వచ్చేసి మనము ఒక లైన్ వెజిటేబుల్స్ అంటే కూరగాయలు లేకపోతే పూల మొక్కలు అలా వేసుకోవచ్చు. ఒక లైన్ లో మనకి టొమాటో వేసుకుంటే ఇంకొక లైన్ లో మనం క్యాబేజ్, ఇంకొక లైన్ లో ఏదైనా పూల మొక్కలు, అలా మనము డిఫరెంట్ క్రాప్స్ తో చేసుకోవచ్చు.
1: ఇలా అన్ని రకాల క్రాప్స్ ని మనం ఒక చోట సాగు చేస్తున్నప్పుడు ఎంతెంత దూరం వాటి మధ్యన ఉంటే బాగుంటుంది? ఎందుకంటే మీరు అంటే కొన్ని కొన్ని పండ్ల మొక్కలు ఎక్కువగా నీడని చేసే అవకాశం ఉంది, కొన్ని కూరగాయ మొక్కలు కూడా ఎక్కువ నీడని చేసే అవకాశం ఉంది, మరి కొన్ని పూల మొక్కలు కూడా ఎక్కువగా నీడ చేసే అవకాశం ఉంది. ఇలా వాటి యొక్క దూరం ఎంత ఉంటే బాగుంటుంది మొక్కకు మొక్కకు మధ్యలో? ఒకవేళ అంతర పంటలుగా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఏ పంటలో ప్రధాన పంటలో ఎటువంటి పంటను అంతర పంటగా చేసుకోవచ్చు అనేది కొంచెం వివరంగా తెలియజేయరా మేడం?
0: ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే మొక్కకి మొక్కకి అది కూరగాయల్లో కానివ్వండి పూల మొక్కల్లో కానివ్వండి మనం 40 నుంచి 60 సెంటీమీటర్ల వరకు మొక్కకి మొక్క మధ్య గ్యాప్ ఇస్తున్నాం. అదే బెడ్కి బెడ్కి మధ్య అంటే మనం 1 మీటర్ వరకు ఇస్తామండి. సో మొక్కకి మొక్కకి మధ్య ఎక్కువగా షేడ్ ఇచ్చేది, నీడ కలిగే మొక్కలు ఏది కల్టివేట్ చేసుకోవచ్చు మనం అంటే పసుపు ఇంకా అల్లం అలాంటివి కూడా మనకి ఎక్కువగా వాటికి నీడ అనేది కావాలి. సో అలాంటివి కూడా మనం పాలీ హౌస్ లో అనేది కల్టివేట్ చేసుకుంటే ఎక్కువగా దిగుబడి చేసుకోవచ్చు.
1: కొన్ని రకాల కూరగాయల మొక్కలు వాటితో పాటు ప్రధాన వ్యవసాయం, చాలా మంది అంటే ఎకరాలకు ఎకరాలు వ్యవసాయం చేస్తూ ఉంటారు. మీరు చెప్పినటువంటి ఈ మొక్కలలో ఉండేటటువంటి దూరాన్ని పాటిస్తూ అంతర పంటల్ని సాగు చేసుకుంటూ ఉండేవాళ్ళకి మరి ఆ తక్కువ విస్తీర్ణంలో వారికి కావాల్సినంత ఆదాయం

0: లాభం చేకూర్చే అవకాశం ఉందా, లేదా వారికి నష్టం ఏమైనా చేకూరుతుందా?
1: లేదండి, అంతర పంట ఇంటర్ క్రాపింగ్ అనేది ముఖ్యంగా మనం ఎందుకు పాటిస్తాము అంటే మనకి ఎక్కువగా దిగుబడి రావడానికి చేస్తామన్నమాట. సో దీనివల్ల మనకి ప్రయోజనం ఏంటంటే మనకి ఎక్కువ లాభాలే ఉంటాయి, కానీ దానివల్ల నష్టాలు అనేది ఏముండదు మనకి. సో ఇదేంటంటే ముఖ్యంగా మనం పాలీ హౌస్ అంటే ప్రొటెక్టెడ్ కల్టివేషన్ అంటే బయట వచ్చే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అన్నిటిని ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి మనకి వివిధ రకాలైన పంటలు దీంట్లో పండించుకోవచ్చు. వివిధ రకాల పంటలు అంటే ఏదైనా పంట పండించుకోవచ్చు, ఇప్పుడు పసుపు కానీ జింజర్ కానీ కూరగాయలు అన్ని రకాలు పండించుకోవచ్చు. ఇప్పుడు మనం పసుపు వేసుకున్నాం, అది 9 నెలల నుంచి పడుతుంది. సో ఈ లోపల మనకి ఇంకో మొక్క దిగుబడికి రావాలి అంటే ఈ లోపల మనం 3-4 నెలల్లో వచ్చే కూరగాయలు అలాంటి వాటిని వేసుకోవడం వల్ల మనకి ఎక్కువగా దిగుబడి నాణ్యత వస్తుంది, రైతుకి ఎక్కువగా ఆదాయం వస్తుంది.
0: మేడం, మీరు చెప్పినట్లు చాలా వరకు అన్ని రకాల పంటల్ని పాలీహౌస్ ద్వారా సాగు చేయటం మూలాన రైతులకు చక్కటి ప్రయోజనం కలుగుతుంది. పాలీహౌస్ సబ్సిడీ వచ్చేసి ఒక రైతు అంటే ఒక 5 ఎకరాలు ఉన్న రైతు ఉంటాడు, 2 ఎకరాలు ఉన్న రైతు ఉంటారు, ఇందులో ఎంతవరకు సబ్సిడీ అనేది విస్తీర్ణాన్ని బట్టి పొందొచ్చు వాళ్ళు? అంటే కొంతమంది మొత్తం ఎకరమంతా కూడా పాలీహౌస్ చేసుకుంటాం, అరెకరమంతా కూడా పాలీహౌస్ చేసుకుంటాం అంటే ఎక్కువ ఆదాయం కనబడుతుంది కాబట్టి, ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రైతులు మొగ్గు చూపించే అవకాశం ఉంది. ఇలాంటి వారికి మీరు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు ఏ విధంగా ఉంటాయి?
1: అంటే ఇప్పుడు సబ్సిడీ ఇచ్చేటప్పుడు కూడా మనకి ఇంత ల్యాండ్ ఉంటేనే మనకి సబ్సిడీ అనేది వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మల్చింగ్ చూసుకున్నప్పుడు మనకి 2 హెక్టార్లకు మాత్రమే ఈ మల్చింగ్ అనేది గరిష్టంగా వస్తుంది. అలానే మనకు పాలీహౌస్ కి చూసుకుంటే 1000 నుంచి 4000 స్క్వేర్ మీటర్ల వరకు మాత్రమే మనకి సబ్సిడీ అనేది లభిస్తుంది. అంటే గరిష్టంగా మనకి 50 లక్షల వరకు హెక్టార్ కి లభిస్తుంది.
0: వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ కూడా
1: అన్నిటికీ మనకు సబ్సిడీ అనేది అందుబాటులో ఉండదు. గరిష్టంగా ఎంత ఉంటే ఎంత మనం వస్తుంది,
0: అంటే ఎంతవరకు అయితే మాక్సిమం ఇవ్వగలిగితే అంతవరకే ఇస్తారు, అంతకు మించి ఎక్కువ ఇవ్వటానికి లేదు. చివరిగా రైతు సోదరులకు ఈ పాలీహౌస్ కానివ్వండి, మల్చింగ్ పద్ధతి కానివ్వండి పాటించి సాగు చేసే వారికి మీరు ఇచ్చే సలహాలు సూచనలు?
1: ముఖ్యంగా ఇప్పుడు రైతులు ఆధునిక సాంకేతికతలను కేవలం సబ్సిడీ కోసమే కాకుండా శాస్త్రీయంగా మరియు లాభదాయకంగా ఉపయోగించుకుంటే మనం ఈ పాలీహౌస్, దాంతోపాటు బిందు సేద్యము, ఫర్టికేషన్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల మనకి ఎక్కువగా దిగుబడి అనేది వస్తుందండి. సో పంటకు ముందుగా నిర్ణయించి మనం మార్కెట్ ఎలా ఉంది అని తెలుసుకుని ఆ తర్వాత పాలీహౌస్ అనేది ఏర్పాటు చేసుకుంటే మనకు రైతులకు ఎక్కువగా ఆదాయం ఉంటుంది.
0: ఎక్కువ ఆదాయం పొందడం కోసం రైతులు వాతావరణము, ఉష్ణోగ్రత పరిస్థితులు, మార్కెట్, అదే విధంగా ఉన్న స్థితి ఏదైతే ఉందో, వారి యొక్క భూమి ఏ రకంగా ఉంది, దాంట్లో ఎంతవరకు దిగుబడి వస్తుంది అనేది కూడా అన్ని బేరీజ్ వేసుకోవాలి. పాలీహౌస్ మల్చింగ్ పద్ధతులు ఈ అంశం గురించి రైతులకు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు మేడం.
2: ఇంతవరకు పాలీహౌస్ లో మల్చింగ్ పద్ధతి గురించి పూల పరిశోధన స్థానం శాస్త్రవేత్త అసిస్టెంట్ ప్రొఫెసర్ హెచ్ఓడి టి తనోజ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ వీరన్న భూక్య.
3: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి, వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై ప్రతి ఆది

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట పోస్ట్ మ్యాన్. ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర ఆలపించిన ఈ పాట రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

డీజే టిల్లు ఈ చిత్రం కోసం రామ్ మిరియాల ఆలపించిన ఈ పాట. పాట రచన కాసర్ల శ్యామ్, సంగీతం రామ్ మిరియాల.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి గ్యాంగ్ లీడర్. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరు గీతం, సంగీతం బప్పి లహరి.

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఏ 103.5 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం కోసం కపిల్ కపిలన్, శ్రేయ ఘోషల్ ఆలపించిన చంద్రబోస్ గీతం, సంగీతం భీమ్ సిసిరోలియో.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి, నీకు నేను నాకు నువ్వు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన చైతన్య ప్రసాద్ గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట కోర్టు చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, సమీర భరద్వాజ్ ఆలపించిన ఈ పాట. పాట రచన పూర్ణాచారి, సంగీతం విజయ్ బుల్గానిన్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు

0: కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రం కోసం రమణ గోగుల, మధుప్రియ ఆలపించిన భాస్కర్ పట్ల గీతం, సంగీతం భీమ్ సిసిరోలియో.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి వినరో భాగ్యం విష్ణు కథ. ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి ఆలపించిన భాస్కర్ భట్ల గీతం, సంగీతం చైతన్ భరద్వాజ్.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎస్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT-MSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై శ్రోతలు చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఖైదీ నంబర్ 786 చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన ఈ పాట. పాట రచన భువనచంద్ర, సంగీతం రాజ్ కోటి.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట వారసుడు చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, ఎంఎం మానసి ఆలపించిన రామజోగయ్య శాస్త్రి గీతం, సంగీతం ఎస్ఎస్ తమన్.

జై చిరంజీవ. ఈ చిత్రం కోసం కార్తిక్, శ్రేయ ఘోషాల్ ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం మణిశర్మ.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్.

0: అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట చంద్రముఖి చిత్రం కోసం నిత్యశ్రీ మహదేవన్ ఆలపించిన కవింజర్ వాలి గీతం సంగీతం విద్యాసాగర్.

తాం తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ తత్త తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నం నం తరగడ

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట జమినీ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ ఉషా ఆలపించిన వేటూరి గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం శివాజీ చిత్రం కోసం హరిహరన్ మధుశ్రీ బృందం ఆలపించిన కులశేఖర్ గీతం సంగీతం. యా రెహమాన్, చిత్రం శివాజీ.

0: Kishore Joshi, Program Director, Water and Land Resources, Niti Aayog, and Anubha Rohatgi, Anchor. This program was produced and presented by the News Service Division of Akashvani. You can listen to it on our mobile app News on AIR. This program is also available on our YouTube channel News on AIR Official. You may share your feedback about this program through email at airnsdtalks@gmail.com or WhatsApp on 9289094044.
1: Spotlight.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో చెంబై వైద్యనాథ భాగవతార్ గాత్ర కచేరి వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రోతలు, మీరింతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో చెంబై వైద్యనాథ భాగవతార్ గాత్ర కచేరి విన్నారు. ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్పై మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట కాలం మారింది చిత్రం కోసం ఘంటసాల పి సుశీల్ ఆలపించిన దశరథ గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఈ పాటని ముందుగా విందాం.

కార్యక్రమంలో తర్వాతి పాట అమ్మాయి పెళ్లి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన ఈ పాట, పాట రచన దాశరథి, సంగీతం సత్యం.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట మనసు మాంగళ్యం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల్ ఆలపించిన దాశరథి గీతం, సంగీతం పెండ్యాల.

మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట మా దైవం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల్ ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం సత్యం.

మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై మధుర గీతాలు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మంచి చెడు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల్ ఆలపించిన ఆచార్య ఆత్రేయ గీతం, సంగీతం విశ్వనాథన్ రామ్మూర్తి.

మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట నాగమల్లి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఈ పాట. పాట రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర.

అలీబాబా 40 దొంగలు ఈ చిత్రం కోసం ఏఎం రాజా భానుమతి ఆలపించిన ఆరుద్రగీతం సంగీతం ఘంటసాల.

జస్టిస్ చౌదరి ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఈ పాట, పాట రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై శ్రోతల మధుర గీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట చిక్కడు దొరకడు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల్ ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం టివి రాజు.

మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి అనుబంధం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన రాజశ్రీ గీతం సంగీతం చక్రవర్తి.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట సిఐడి చిత్రం కోసం ఘంటసాల పి సుశీల్ ఆలపించిన పింగళి గీతం సంగీతం ఘంటసాల.

మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఏ 103.5 మెగాహెర్ట్స్ పై మధుర గీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం అగ్ని సమాధి చిత్రం కోసం రాజా సీతారాం ఎస్ జానకి ఆలపించిన ఆత్రేయ గీతం సంగీతం సత్యం.

అగుడుమూతలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల్ ఆలపించిన ఆచార్య అత్రేయ గీతం, సంగీతం కెవి మహదేవన్.

మధుర గీతాలు కార్యక్రమంలో చివరగా వినబోతున్న పాట జీవిత చక్రం చిత్రం కోసం ఘంటసాల శారద ఆలపించిన రుద్రగీతం సంగీతం శంకర్ జైకిషన్.

శ్రోతలు, మీరింతవరకు మధుర గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు దాటి 36 సెకండ్లు. ఈనాటి మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి నమస్తే. జై హింద్.